ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 16వ తేదీ గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహర్ట్స్ పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరెక్కడున్నా సరే వినొచ్చు. సమయం 5:56 దాటి 24 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സു നിണ്ട സമയം 6 గంటలకు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

భక్త జనులకు వందనం అభివందనం, ఆర్థ జనులకు నందనం ఆ హృది నందనం. వరనిధి దయానిధి అయిన సాయి సన్నిధి తరగని పెన్నిధి అని మనం నిరంతరం మననం చేసుకోవడానికి వృతాభక్తిగా ఈ షిరిడీ శ్రీపతిని అంకితం చేస్తున్నాము.

ఇంతవరకు ప్రార్థన కార్యక్రమంలో విన్నవి శ్రీ షిరిడి హారతులు. ఇంతటితో ఈరోజటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో మీనాక్షి పంచరత్న స్తోత్రంను విందాము. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఈరోజు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాలను ఒకసారి విందామా. పొద్దుటపూట ప్రసారంలో 7:15 నుంచి 8 గంటల వరకు అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు విందాం పానం పదలం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు, వాటికి గల పరిష్కారాలను గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు సంబంధిత వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగాన్ని విందాం. న్యాయం చట్టం శీర్షికన మహిళల భద్రతకు గల చట్టాలను గురించి ఆదిలాబాద్ చెందినటువంటి మహిళా న్యాయవాది భావన సింగ్ తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. పొద్దున 8 సమాచార ప్రభాత్, 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 54వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మిమ్మల్ని అలరించి మీరు మెచ్చి మీకు పసందైన పాటల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజుటి పొద్దుటపూట ప్రసారంలో 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినికి తలహరి విల్లు కార్యక్రమంలో సినిమా పాటల్ని వినొచ్చు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మాత్రం ఫోన్ చేయటం మరవకుండ్రి. పొద్దున 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 3 గంటల నుంచి 5 గంటల వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లగాండ్ల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి శీర్షిక కతిందాం. ఈ శీర్షికను ఈరోజు విందాము. ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి పరువు తీసే బలహీనత కథని, మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుంచి అపార్థం అస్సలొద్దు కథని చదివి వినిపిస్తారు ఈ వరలక్ష్మి ఎం వాణి. ఈ కథల్ని రాసింది చంద్రప్రతాప్ కంతేటి, బెల్లంకొండ నాగేశ్వరరావు. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఎన్సీవి జగన్నాథాచార్యులు పాడినటువంటి లలిత గీతాలు ప్రసారమవుతాయి. పల్లె పదాల కార్యక్రమంలో 6:20 సాయంత్రం పూట తాంసీ మండలం జామడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగాన్ని, మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు మొదటి భాగాన్ని వినడం మరవకుండ్రి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి రాత్రి 7:15 నుంచి 7:45 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమతో ఆదాయ మార్గాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట వింటారు. వికసిత భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. బాసరుచుల కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత వెల్దుర్ధి మాణిక్యరావు వచన రచనల నుంచి ఒక ఖండికను ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర్ శర్మ కవితా పంక్తుల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:00 శైలజా దేశ్ పాండే గాత్రం ప్రసారమవుతుంది. ఇక వీటితో పాటు సాయంత్రం పూట ప్రసారంలో 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిలో ఉషారులో 8:00 ఉషారైన పాటల్ని, ఫిల్మీ గానేలో 9:40 హిందీ సినిమా పాటల్ని, 10:30 పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని మధురిమలో వినడం మరవద్దు. శ్రోతలు, మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిరోజు అట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆయా సమయాలకు మీకు నచ్చిన కార్యక్రమాన్ని ట్యూన్ చేసుకుని వినడం మరవద్దు.
సమయం 6:45 కావస్తుంది. మరి కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలను విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తల్ని ఢిల్లీ నుండి 7:00 జిల్లా సమాచార లేఖను 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 FM ను. తిరిగి మనం ఏడుంబాకు ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునికీకరణ పనుల పురోగతిని ఆయన నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భూసేకరణలో రైతులకు పరిహారం చెల్లిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తొలి 47 కిలోమీటర్ల ఆధునికీకరణకు 370 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆక్వా సాగు రంగంలో పారదర్శకత శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65

0: లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
1: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటేంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యాజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ కోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్లీ రీకాల్క్యులేట్ చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2 ఆగస్టున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం

0: రాష్ట ప్రభుత్వం 15.5 కోట్ల రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రచ ఝా. అథ వార్తా. కేంద్రీయ మంత్రిమండలేన భారతస్య సెమీకండక్టర్ ఇతి పరికల్పనా నిర్మాణ పరివేశస్య సుదృఢీ కరణాయ పంచశతాధిక సప్తవింశతి సహస్రాధికైకలక్ష కోటి రూప్యకాణాం వినియోగేన సెమికాన్ 2.0 ఇత్యేషా యోజనా అనుమోదితా. నవదిల్ల్యాం హ్యః వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఏతాన్ మంత్రిమండల నిర్ణయాన్ ఉద్ఘోషితవాన్. అసౌ అవదత్ యత్ సెమికాన్ 1.0 ఇతి యోజనాయాః సఫలతాం అనువర్తమానా ఏషా యోజనా భారతం వైశ్వికం సెమీకండక్టర్ ఇతి కేంద్రం స్థాపయితుం ప్రశాసనస్య దృఢ ప్రతిబద్ధతాం ద్యోతయతి. మంత్రిమండలేన పంచశతాధిక ద్విషష్టి సహస్ర కోటి రూప్యకాణాం వినియోగేన చిరదూరభాష వినిర్మాణ యోజనా అపి అనుమోదితా. ఏవమేవ ఉత్తరప్రదేశస్య వారాణసీనగరే మార్గ సంయోజనస్య సుదృఢీకరణాయ యాతాయాతావరోధస్య న్యూనీకరణాయ యాత్రాసమయస్య చ సంక్షేపణాయ ద్వే ఉన్నత మార్గ పరియోజనే అపి అనుమోదితే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః విశ్వాసం వ్యక్తవాన్ యత్ భారత యూరోపీయ సంఘయోః వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనేన ద్వయోః పక్షయోః సహకార్యం అధికం సుదృఢం భవిష్యతి. బ్రుసెల్స్ నగరే సంపన్నస్య తృతీయ భారత యూరోప సంఘ వ్యాపార ప్రౌద్యోగికీ పరిషదః ఉపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ అసౌ అవదత్ యత్ భారత యూరోపీయ సంఘయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః సురక్షా రక్షా సహకారః అథ గమనాగమన రూపరేఖా ఇత్యేతేషాం మాధ్యమేన వికసితః సహయోగః అగ్రే అపి ప్రవర్ధిష్యతే.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
1: కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయల భారత యూరోపీయ సంఘయో ముక్త వ్యాపార సంధిం నిష్పక్షం న్యాయసంగతం సంతులితం చ నిరూప్య అవదత్ యత్ ఏష సంధి ఉభయ దేశయో సర్వేషాం క్షేత్రాణాం కృతే పరస్పర హితకర భవిష్యతి. భారతీయ నిర్వాచనాయోగేన పంజాబ కర్ణాటక

0: तेलंगाना दिल्ली इत्येतेषु नगरेषु प्रचलितस्य मतदात्री सूच्याः विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य समय सीमा विस्तारितास्ति। दिल्ली कर्णाटकयोः मतदान केन्द्र स्तरीयाधिकारिभिः प्रतिगृहं गत्वा क्रियमाणं सत्यापन कार्यं यत् अस्य मासस्य 29 दिनांक पर्यन्तं निर्धारितमासीत् अधुना आगामी मासस्य 8 दिनांक पर्यन्तं प्रवर्तिष्यते। पंजाब तेलंगाना इत्येतयोः तु प्रतिगृहं गत्वा सत्यापन कार्यं आगामी मासस्य 3 दिनांक पर्यन्तं एव अनुवर्तिष्यते। विश्वविख्याता पुरी रथयात्रा अद्य ओडिशा राज्यस्य पुरी नगरे भगवतः जगन्नाथस्य तस्य ज्येष्ठ भ्रातुः बलभद्रस्य अनुजायाश्च देव्याः सुभद्रायाः सह आरभ्यते। अस्याम् वार्षिक रथयात्रायाम् जगन्नाथः भगवान् स्वभ्रात्रा भगिन्या च सह रथेषु समारोह्य भक्तेभ्यः दर्शनं दास्यति। फीफा विश्वचषक फुटबॉल स्पर्धायाः द्वितीय उपांत्य चक्रे अर्जेंटीना दलम् अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे इंग्लैंड दलम् 2-1 इत्यंकांतरालेन पराजित्य निर्णायक चक्रे प्रवेशम अकरोत्। जुलाई मासस्य 29 दिनांके निर्णायक चक्रे अर्जेंटीना दलम् स्पेन दलम् सम्मुखी करिष्यति। भारत इंग्लैंड देशयोः मध्ये त्रिदिवसीय एकदिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जनगाम जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक अंदिस्तारु बी नरसिंगाराव गारु।
2: एक पेड़ मा के नाम अने निनादंतो तेलंगाणा नेशनल ग्रीन कॉर्प्स जनगाम जिल्ला विद्याशाख संयुक्त आध्वर्यंलो सोइंग टू ग्रोविंग 2026 कार्यक्रमान्नि निर्वहिंचारु। जातीय विद्यार्थी पर्यावरण पोटीकि संबंधिंचिन वाल पोस्टर्नु जिल्ला कलेक्टर संदीप कुमार झा जिल्ला हरितहारं समन्वयकर्त गौसिया बेगंतो कलिसि कलेक्टरेट्लो आविष्करिंचारु। प्रति विद्यार्थी तन तल्लि पेरुतो ओक मोक्कनु नाटि दानिनि संरक्षिंचडं द्वारा पर्यावरण परिरक्षणलो भागस्वाम्यं कावालनि कलेक्टर संदीप कुमार झा पेर्कोन्नारु। జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ పట్టను రద్దు చేసి 163 ఎకరాల ప్రభుత్వ భూమిని జనగామ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సల్వాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 147లో 163.25 గుంటల ప్రజా ఉమ్మడి భూమిని 2 దశాబ్దాల క్రితం మోసపూరిత దస్తావేజుల ద్వారా ప్రైవేటు వ్యక్తి పట్టా చేసుకుని సాగులో ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ సేత్వార్ పుస్తకంలో ప్రజా ఉమ్మడి భూమిగా వర్గీకరించబడి ఉన్న ఈ భూమి నిషేధిత ఉత్తర్వుల పుస్తకము నిషేధిత ఆస్తుల జాబితా కింద రక్షణ పొందిన ఈ భూమిని ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు రిజిస్టరు అమ్మకపు దస్తావేజుల ద్వారా పట్టాలో పేరెక్కించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల పేరుపై ఉన్న ఆ భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డును నాటారు. దాదాపు 450 కోట్ల మేర విలువగలిగిన ఈ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీబీవీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం యాస్ అకాడమీ తరగతులను ప్రవేశపెట్టిందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. లింగాల గణపురం మండలం బన్లగూడ కేజీబీవీలో యాస్ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం ఇంగ్లీష్ వంటి ప్రధాన సబ్జెక్టులపై యాస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగామ మండలం మరిగడి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జనగామ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 6:30 గంటలకు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించి హాజరైన అధికారులు ప్రజలతో యోగాసనాలను వేయించారు. జనగామ జిల్లాలో ఘనంగా వన మహోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. వడ్లకొండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే

0: రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి, లింగాల గణపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడిసెలు లేని నియోజకవర్గంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ్యులు కడియం శ్రీహరి పేర్కొన్నారు. మొదటి విడత ఇందిరామైన్ల నిర్మాణ పురోగతి, రెండవ విడత లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై జిల్లా కలెక్టర్తో కడియం శ్రీహరి. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి శశి హాజరై మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చని, వాటి నుంచి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. జూన్ 28న పోలియో బూతుల్లో, 29-30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేశారు. వైద్య శాఖ పక్క ప్రణాళికతో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దేవసేన అన్నారు. 99 రోజుల ప్రణాళిక కార్యాచరణ అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగగా శ్రీ దేవసేన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1: జనగామ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ బి నరసింహారావు గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ, దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
3: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి, ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
2: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
3: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6-lane or 4-lane ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగాజీ కే సాథ్ సాథ్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
2: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో

0: 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ ను విస్తరించే రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్ లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్దికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సీఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सीएसआर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते. उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई. ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है. लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ది, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సీఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యం.

0: 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్దరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి ఈనాటి కార్యక్రమంలో శ్రీ చేరువేల భార్గవ శర్మ గారి స్వయంకృతం కథానిక, అనంతరం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్రం, సాంకేతికం, వ్యవసాయం, పరిశోధనా రంగం, సంగీత భరితం, ఇంకా ఇలాంటివే ఎన్నో అక్కరికొచ్చేటి ముచ్చట్లను కలగలిపి వినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజటి ఈ కార్యక్రమంలో విందాము పానంపదలం శీర్షికను చెవి, ముక్కు, గొంతు సమస్యలు, వాటికి ఉన్నటువంటి పరిష్కారాలను గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగాన్ని వింటారు. న్యాయం చట్టం శీర్షికన మహిళల భద్రతకు గల చట్టాలను గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది భావనా సింగ్తో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలటి అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, విదియ, బృహస్పతి నక్షత్రం గురువారం ఈరోజు. వాతావరణ సూచన చాలా వరకు ఆకాశం మేఘావృతమే ఉంటుంది. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచేట అవకాశం ఉంది. గాల్లో తేమ 71% ఉంటుంది. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గరిష్ట 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 27 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి. ఈ శీర్షికన్న మధురమైన సంగీతాన్ని అందరం కలిసి 1 నిమిషాల పాటు ఆస్వాదిద్దాము.

0: మధురమైన సంగీతాన్ని ఊపిరి శీర్షికన ఆస్వాదించారు కదా. ఇప్పుడు వ్యవసాయదారుల కోసం విందాము వ్యవసాయ సలహాను.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. సాధారణంగా వంగ కాని బెండ కాని మనకి రైతులు సంవత్సరం పొడుగుతూ వేస్తూ ఉంటారండి. అయితే దానిలో వచ్చే పురుగులు కూడా మనకి ప్రతి సీజన్ లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఖరీఫ్ లో కూడా కనిపిస్తాయి, అలానే రబీ కాలంలో కూడా కనిపిస్తాయి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా కాయి మరియు కొమ్మ తొలిచే పురుగు అని ఉంటుంది. వంగలో కూడా ఉంది, అలానే బెండలో కూడా ఉంది. అయితే ఆ పురుగు జాతులు వేరనుకోండి. కాకపోతే వాటికి ఏంటంటే వాటి నివారణకు ముఖ్యంగా మనము బీటీ అంటే బాసిల్లస్ థురింజియన్సిస్ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా బీటీ అన్నది పిచికారీ చేసుకున్నప్పుడు ఎకరానికి 400 ml కానీ 400 g కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు ఉధృతి మనకి చాలా వరకు తగ్గించుకోవచ్చు. రెండవది మనకి పూత దశ వచ్చేటప్పుడు బెండ కాని వంగలో కాని పూత దశలో మనము లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 to 5 వరకు అమర్చుకుని ఈ పురుగు ఉనికి అన్నది చూసుకోవచ్చు. ఉనికి ఉన్నది అనుకుంటే ఇమీడియట్లీ మనము ఈ వేప నూనె కానీ వేప కషాయం 1500 ppm వేప నూనె అయితే ఎకరానికి మనము 1 L చప్పున పిచికారీ చేసుకోవాలి. అయితే వేప కషాయం అయితే 5% వేప కషాయం పిచికారీ చేసుకుని తల్లి పురుగుల్ని పొలంలో గుడ్లు పెట్టకుండా మనం ఆపుకోవచ్చు. అలానే మనకి పురుగుధృతి గమనించిన తర్వాత బవేరియా బెస్యానా ఇది ఒక జీవరసాయనము. ఈ జీవరసాయనము మనం ఎకరానికి 1 L కానీ 1 kg కానీ పిచికారీ చేసుకోవాలి. ఆఖరికి ఏదైతే ఈ రసాయన క్రిమి సంహారక మందులున్నాయో వాటిలో మనకి ఫ్లూబెండియమైడ్ 1 L 0.3 ml చప్పున అంటే 3 ml 10 L నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇండోక్సాకార్బ్ కానీ ఎవాంట్ కానీ లేకుంటే సయాంట్రానిలిప్రోల్ మనం ఎకరానికి 240 ml పిచికారీ చేసుకోవచ్చు.
0: ఇది ఈ రోజటి వ్యవసాయ సలహా. రేపటి అమ్మటాల సంగతుల కార్యక్రమంలో మరొక వ్యవసాయ సలహాను ఇనుడు మారవద్దు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు, పండుగ రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజు అట్టుకున్నటువంటి విశేషాలను గమనిద్దాం. యుఎన్ఓ మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలి, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు అరుణ అసఫలి, కార్టూనిస్ట్ శేఖర్, వీళ్ళందరి జయంతులు. వికీపీడియా సంపాదకుడు లారీ సాంగర్, మాజీ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై, వీళ్ళిద్దరి పుట్టినరోజులు ఈరోజు. స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు అరుణ అసఫ్ అలీ జయంతి ఈరోజు. ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధురాలు. 1942 జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ సహాయంలో ఆ సమయంలో బొంబాయిలోని గోవాలియా ట్యాంక్పై దగ్గర ఉన్నటువంటి మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినరు అరుణ అసఫ్ అలీ. ఆమెను క్విట్ ఇండియా ఉద్యమ నాయిక అని పిలుస్తారు. 1919 సంవత్సరంలో జూలై 16 అంటే ఇయ్యాలటి రోజున బెంగాలీ కుటుంబంలో జన్మించారు. తన అసలు పేరు అరుణ గంగూలీ. ప్రముఖ కాంగ్రెస్ నేత అసఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. 1942 ఆగస్టు 9 అగ్రనేతల అరెస్టు తర్వాత ఉద్యమాన్ని నడిపించటానికి ఆమె రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1997 దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నను ప్రకటించింది. తన జయంతి సందర్భంగా అరుణ అసఫ్ అలీ గారిని ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM స్మరించుకుంటుంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అంబటాల సంగతులు కార్యక్రమాన్ని ఇప్పుడు విందాము. పానంపదిలం ప్రతి బుధ గురువారాలలో అంబటాల సంగతులు కార్యక్రమంలో పానంపదిలం శీర్షికన ఆరోగ్యపరమైనటువంటి విషయాలను గురించి, వివిధ రకాల వ్యాధులు, రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి వివిధ రకాల వైద్య నిపుణులు వచ్చి వాళ్ల వాళ్ళ ముచ్చట్ల రూపంలో అందిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మరి ఈరోజుటి పానంపదిలం శీర్షికన చెవి, ముక్కు, గొంతు సమస్యలు, వాటికి గల పరిష్కారాలను గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి, ముక్కు, గొంతు వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష తన ప్రసంగంలో వివరిస్తారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విందాం.
1: ఈరోజు మీ అందరికీ చెవి, ముక్కు, గొంతు డాక్టర్ కాబట్టి ఆ రిలేటెడ్ సమస్యలు ఏమున్నా, వాటికి పరిష్కారం ఏంటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏమేం సమస్యలు వస్తాయి అనే దాని గురించి చెప్తాను. ముందుగా చెవు గురించి మాట్లాడుకుందాము. చెవిలో వినికిడి ప్రాబ్లం గాని, చెవు నుంచి చీము రావడం గాని, చెవులో శబ్దం రావడం గాని, చెవు సంబంధంగా చక్కెర రావడం గాని, ఈ సమస్యలు అనేవి ఉంటాయి. చెవు వినపడపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు రోజు రోజు ఉండే ట్రాఫిక్ సిగ్నల్, వీటి వల్ల కూడా నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు వినపడపోవడానికి ఒక సాధారణమైన రీజన్ అవుతుంది. ఇంకోటి మన ఆక్యుపేషన్ వల్ల, మన పని వల్ల, మన చుట్టూ ఏమన్నా సౌండ్స్ ఎఫెక్ట్ అయితే వాటి వల్ల కూడా వినపడపోవడానికి కారణమవ్వచ్చు. దీనికి మా దగ్గరికి వస్తే మేము ఎంత వినపడట్లేదు అనేది ఒక టెస్ట్ చేస్తాము. అది చెవు నుంచి లోపల వరకు ప్రాబ్లం ఉందా లేకపోతే లోపలనే ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ లో తెలుస్తుంది మాకు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల చెవు లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతున్నాయి, అవి చనిపోతున్నాయి. అవి ఉండేవి కొన్నే ఉంటాయి, 10,000 వరకే కొన్ని హెయిర్ సెల్స్ వరకు ఉంటాయి. అవి చనిపోవడం వల్ల వినికిడి ప్రాబ్లం అనేది వస్తుంది. నాయిస్ పొల్యూషన్ కి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు హెడ్ సెట్స్ ఇవన్నీ గంటసేపు పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో గంట సేపు అట్లా ప్రతి గంటకి ఒక గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది. దానివల్ల లోపల ఉన్న హెయిర్ సెల్స్ అనేటివి ఎగ్జాస్ట్ అవ్వకుండా, అవి అలసిపోకుండా మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చి మళ్ళీ అవి వర్క్ అవుతుంటాయి. లైక్ ఇంజన్ అన్నట్టుగా, ఇంజన్ ఎలా వర్క్ అవుతుంటుందో లోపల ఉన్నవి కూడా అలానే వర్క్ అవుతుంటాయి. సో దానికి టైం గ్యాప్ ఇవ్వాలి 10 నిమిషాలు. దానివల్ల

రాకుండా ఉండడానికి చల్లటివి పుల్లటివి తీయటివి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. అలానే మాస్క్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎలర్జీ ఉన్న వాళ్ళకి బయట ఉన్న ఎలర్జీ ఏదైనా దుమ్ము ఎన్విరాన్మెంట్ గాలి పడినప్పుడు మాస్క్ పెట్టుకుంటే దాని నుంచి ముక్కు లోపలికి ఏమి వెళ్లకుండా జలుబు మళ్లీ మళ్లీ రాకుండా ముక్కు నుంచి చీమ్ కావడం తగ్గుతుంది. ఇంకో ప్రాబ్లం చెవిలో శబ్దం రావడం. ఇది ఈ రోజులలో చాలా కామన్ అవుతుంది. చెవిలో శబ్దం అనేది చాలా రీజన్స్ వల్ల రాకపోవచ్చు. మొదటి రీజన్ వచ్చేసి చెవిలో వినికిడి తగ్గిపోవడం వల్ల శబ్దం వస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అది దేని వల్ల వస్తుందో మేము టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము. వినికిడి ప్రాబ్లం ఉంటే దాని వల్లనే శబ్దం వస్తుందన్నట్టుగా కన్ఫర్మ్ అవుతుంది. ఇంకోటి నాయిస్ పొల్యూషన్ వల్ల వినికిడి పోవడం వల్ల కూడా చెవిలో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏజ్ అయిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ చెవిలో హెయిర్ సెల్స్ చనిపోతుంటాయి. సో దాని వల్ల కూడా వినికిడి ప్రాబ్లం తక్కువయ్యి దాని వల్ల కూడా శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల కూడా చెవిలో శబ్దం వచ్చే ఛాన్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరకు వస్తే స్కానింగ్ టెస్ట్ అవన్నీ చేసి దేని వల్ల శబ్దం వస్తుందో తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది అందుతుంది. చెవికి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. సో దానివల్ల బ్రెయిన్ లో ఏమన్నా గడ్డలున్నా కూడా దానివల్ల కూడా చెవు సంబంధితమైన చక్కెర అనేది వస్తుంటది, కళ్ళు తిరగడం గాని. సో చెవులో మూడు నాలుగు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు అనేటివి వస్తాయి. ఒకటి వినకపడకపోవడం, రెండు చీము కారడం, చెవులో శబ్దం రావడం, చక్కెర రావడం, ఇంకోటి చెవులో దురద అనేది పెట్టడం. చాలా మంది చెవులో మైలా ఉందని వస్తుంటారు. మైలా నార్మల్ గా తీయనవసరం లేదు. చెవులో మైలా ఉండి నొప్పి వస్తుంది కానీ చెవు నుంచి చీము వస్తున్నప్పుడు కానీ విపరీతమైన నొప్పి చెవు నుంచి చీము కానప్పుడు చెవుని క్లీన్ చేసే అవసరం ఉంటుంది. సో నార్మల్ గా మీరు ఇయర్ బడ్స్ పెట్టుకుని చెవుని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డాక్టర్ దగ్గరకు వస్తే చెవు నిండా మైలా నిండి ఉంటే అప్పుడు మేము ఎండోస్కోప్ వేసి చెవుని క్లీన్ చేస్తాము. మీ అంతటా మీరు ఇయర్ బడ్ పెట్టుకుని క్లీన్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇయర్ బడ్ పెట్టుకున్నప్పుడు చెవులో ర్యాషెస్ లాగా వచ్చి చెవు స్కిన్ ని డ్యామేజ్ అవుతుంటది. దాని వల్ల మీకు ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటది, దురద వస్తూ ఉంటది. ఒకసారి మీరు దురదతో మీరు ఇయర్ బడ్ మళ్లీ మళ్లీ పెడితే ఆ దురద అనేది తగ్గదు. సో మీరు ఇయర్ బడ్ పెట్టుకోవద్దు, డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాలి. ఇంకోటి మీరు స్విమ్మింగ్ కి వెళ్తున్నప్పుడు ఇయర్ ప్లగ్స్ కానీ ఇయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి క్లాత్స్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవాలి. చెవులోకి నీళ్లు కూడా వెళ్లొద్దు, దానిలో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది చనిపోతుంటది, దాని పిహెచ్ అనేది చేంజ్ అవుతుంటది. రిపీటెడ్ గా ఊకే మీకు దురద వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ ఎగ్జిమా లాంటివి వస్తుంటుంటాయి. ఇది చెవు రిలేటెడ్ సంబంధమైనవి. నెక్స్ట్ నేను ముక్కు రిలేటెడ్ గా చెప్తాను. ముక్కులో మనకు వచ్చేటివన్నీ చాలా మంది సర్ది, సైనసైటిస్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, ముక్కు నొప్పి, ముక్కులో గడ్డలు, ముక్కు నుంచి చీము కారడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. సర్ది వచ్చినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అండి, అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంటది. అలానే సర్ది ఉండి నాలుగైదు రోజులు తగ్గట్లేదు, ముక్కు నుంచి చీమ్ కారుతుంది, ముక్కు నొప్పి వస్తుంది అన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి చెక్ చేయించుకోవాలి. మేము ఎండోస్కోప్ పెట్టి లోపల ఏమన్నా గడ్డలున్నాయా, ఏమన్నా ఇంకా వేరే చీము కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తాము. సర్ది ఊకే వచ్చి మళ్ళీ తగ్గి మళ్ళీ వస్తుంది, నెలకొకసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, మందులు వాడి తగ్గి మళ్ళీ వస్తుంది అని అంటే డాక్టర్ దగ్గరికి రావడం మంచిది. అది సైనసైటిస్ అయి ఉండొచ్చు. సైనసైటిస్ అంటే ముక్కు పక్కన నాలుగు సైనసెస్ ఉంటాయి, వాటిలో గాలి నిండి ఉంటుంది. వాటిలో గాలి కాకుండా చీము నిండి ఉంటే దాన్ని సైనసెస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అది సర్ది వల్ల వస్తుంటది. సర్ది ఎక్కువ రోజులు అలానే ఉండినప్పుడు ఈ సైనసెస్ లో నీళ్లు కాకుండా మెల్లమెల్లగా ఆ చీము ఆ నీరు అనేది నిండిపోతుంటది. దానికి గాలి వెళ్లకుండా దాని యొక్క దారి బంద్ అయిపోయి అందులో నీరు చీము అనేది నిండిపోయి ఉంటది. నార్మల్ గా అయితే ఆ సైనసెస్ లో ఉన్న తేమ నీరు అనేది ముక్కులోకి వచ్చి గొంతులోకి వెళ్ళిపోతుంటది. ఎప్పుడైతే ఈ సర్ది వస్తుందో వాటి యొక్క దారి మూసుకపోయి దాంట్లో చీము నిండిపోయి సైనసైటిస్ లాగా వస్తుంటది. దానికి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి దాన్ని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ రాస్తాము. మీరు సైనసైటిస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ ఏసీలో లేకపోతే ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి సైనసైటిస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఏసీలో ఎక్కువ ఎండలో ఉండకపోవడం మంచిది. అలాగే చల్లటివి పుల్లటివి తీయటివి, పుల్లటివి తీయటివి తిన్నప్పుడు దానిలో ఉన్న బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంటది. బ్యాక్టీరియా
ఆ పుల్లధనానికి తీయధనానికి

తొందరగా ముక్కులో ఉన్న చర్మం మీద పెరుగుతుంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. మన బయట పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంటుంది, ఎన్విరాన్మెంట్స్ లో ఉన్న కెమికల్స్ వల్ల కూడా ముక్కులోకి వెళ్ళి అవి ముక్కులో ఉన్న చర్మం మీద డిపాజిట్ అయ్యి దాని మీదకి బ్యాక్టీరియా ఉన్న వైరసెస్ ఆ కెమికల్స్ మీద మళ్ళీ అట్రాక్ట్ అయ్యి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు మాస్క్ పెట్టుకోవడం, దేనివల్ల అయితే అలర్జీ ఉందో బయట ఉన్న డస్ట్ కి, ఫ్లవర్స్ కి, సీజనల్ ఫ్లవర్స్ కి, బెడ్ మీద ఉన్న కాక్రోచెస్ కి కానీ, కబోర్డ్స్ లో ఉన్న డస్ట్ కి కానీ దేనివల్లనైనా ఎలర్జీ ఉంటుంది, దానికి కూడా పడినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది నోస్ లో, మళ్ళీ దానివల్ల కూడా సైనోసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలర్జీతోని మళ్ళీ సైనోసైటిస్ వస్తుంటది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ ఇంట్లో ఉన్న ఏసీ టెంపరేచర్ నార్మల్ పెట్టుకోవడం, ఏసీ అండ్ ఫ్యాన్ రెండు యూజ్ చేయకుండా ఓన్లీ ఏసీ కరెంట్ ఒకటే యూజ్ చేసుకోవడం, లేకపోతే ఓన్లీ ఫ్యాన్ యూజ్ చేసుకోవడం, రెండు యూజ్ చేసినప్పుడు ఒక హాట్ ఎయిర్ కరెంట్, ఒక కోల్డ్ ఎయిర్ కరెంట్ వచ్చి నోస్ లో ఆ చేంజెస్, ఈ హ్యూమిడిటీ చేంజెస్ నోస్ కూడా రియాక్ట్ అవుతుంటది, దానివల్ల చేంజెస్ వస్తాయి, బ్లాక్ అవుతుంటది, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది వస్తుంటది. ఇంకోటి కబోర్డ్స్ అవన్నీ క్లీన్ ఉంచుకోవాలి, బెడ్షీట్స్ క్లీన్ ఉంచుకోవాలి. ఎలర్జీ ఉన్న వాళ్ళు బెడ్షీట్స్ ఎవ్రీ వీక్ వేనీళ్లలో ఉతికేసుకొని బయట ఎండకు ఆరేసేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఇంకోటి ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యేది ఇంకో కారణం వచ్చేసి టర్బినేట్స్ అనేటివి ఉంటాయి, అవి ఈ ఎలర్జీ వల్లనైనా, మీరు చేసే పని వల్లనైనా, బయట ఉన్న ఎన్వైరన్మెంట్ వల్లనైనా అవి పెరుగుతాయి, దానివల్ల మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు. ముక్కులో ఉన్న బొక్క అనేది వంకర ఉండడం వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండొచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఎండోస్కోప్ వేసి ముక్కులో బొక్క వంకరున్నా, లోపల ఉన్న మాంసం ఏమైనా పెరిగినా వాటిని చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము అడ్వైస్ చేస్తాము. ఇంకోటి ముక్కు నుంచి చీము రావడం, ముక్కులో ఏమన్నా సైనోసైటిస్ వచ్చినప్పుడు ముక్కులో ఉన్న చీమ అనేది గడ్డల్లాగా అయ్యి అది మెల్లమెల్లగా గడ్డల్లాగా తయారై ఆ గడ్డ ముక్కు నుంచి బయటికి వస్తుంటది. సో ఆ గడ్డ వల్ల కూడా మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి దాని నుంచి పదే పదే మీకు ముక్కు నుంచి చీమలాగా కారుతూ ఉంటది. దీనికి కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు, దీనివల్ల ముక్కు ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి బ్రెయిన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని, ఫంగస్ ని బూజ్ ఇన్ఫెక్షన్ లోపల ముక్కు లోపలికి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది, అది బ్రెయిన్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది, దగ్గరలో ఉన్న కంటికి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటది. సో మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి చూయించుకోవడం మంచిది. జ్వరం, ముక్కు నుంచి చీము గారడం, ముక్కులో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ముక్కు నుంచి గలీ స్మెల్ రావడం, ముక్కు నుంచి స్మెల్ రాకపోవడం, ఇలాంటివి ఏమున్నా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది. ఇంకా లాస్ట్ కు వచ్చేసరికి గొంతు గురించి చెప్పబోతున్నాను. గొంతులో టాన్సిల్స్, ఇంకా మింగడానికి ఇబ్బంది, గొంతులో వాయిస్ చేంజ్, ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. టాన్సిల్స్ చాలా కామన్ ప్రాబ్లం అయింది. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇవి తినడం వల్ల పళ్ళలో ఇన్ఫెక్షన్ అయినా, పళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ వెళ్ళడం గానీ, గొంతు పట్టుకోవడం వల్ల టాన్సిల్స్, మరి ఊకే టాన్సిల్స్ అనేవి టాన్సిలైటిస్ అవుతుంటది, దాంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి టాన్సిలైటిస్ అని అంటాము. దానివల్ల తినడానికి ఇబ్బంది, మింగుతున్నప్పుడు ఇబ్బంది, జ్వరం, మెడలో గడ్డలు ఇలాంటివి వస్తుంటుంటాయి. చల్లటివి, పుల్లటివి, తీయటివి తీసుకోవద్దు. టాన్సిల్స్ వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. గొంతులో గరగరగా ఉంటది కాబట్టి గోరువెచ్చని నీళ్లలో ఉప్పేసుకొని గరగర చేయాలి. టాన్సిల్స్ ఉప్పు రాకుండా ఉండడానికి చల్లటివి, పుల్లటివి, తీయటివి తీసుకోవద్దు. బయట వాటర్ తాగకుండా పర్సనల్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి. ఇంకోటి గొంతులో మింగడానికి ఇబ్బంది అయ్యేటిది చాలా కారణాలు ఉండొచ్చు, అది టాన్సిల్ అవి ఉండొచ్చు, లేకపోతే గొంతు కింద ఫుడ్ పైప్, తినే పైప్ లో ఏమన్నా గడ్డలుండొచ్చు. సో తినడానికి ఇబ్బంది అయ్యి, మింగడానికి ఇబ్బంది అయ్యి, మీ గొంతు యొక్క వాయిస్ చేంజ్ అయినా సరే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకుంటే మంచిది. గొంతులో కెమెరా వేసి గొంతు లోపల ఏముందో మేము చూస్తాము. మీ యొక్క వాయిస్ ఒక 3 వారాల కంటే ఎక్కువ రోజులు బొంగిరిపై ఉంది అని అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకోవడం మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా గొంతులో వాయిస్ చేంజ్ అవ్వచ్చు, వీటిని బంద్ చేయడం మంచిది. మెడలో గడ్డ, థైరాయిడ్ గడ్డ అనేది ఇంకో మెడ ప్రాబ్లం. థైరాయిడ్ గడ్డలు ఇవన్నీ మంచి గడ్డలై ఉండొచ్చు, చెడు గడ్డలై ఉండొచ్చు, కనుక థైరాయిడ్ స్కానింగ్ చేయించుకోబడుతుంది. స్కానింగ్ లో మంచి గడ్డ, చెడు గడ్డ అని కన్ఫర్మ్ చేయొచ్చు. మంచి గడ్డ అయినా కూడా 6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఆ గడ్డ పెరుగుతుందా లేదా అనేది చేయించుకోవాలి. మీకు థైరాయిడ్ ఉంది అని అంటే స్కానింగ్ కంపల్సరీ, దాంతోపాటు థైరాయిడ్

0: రక్తంలో పెరిగిందా తగ్గిందా అనేది కూడా చూయించుకోవాలి.
1: పానం పదలం ఈ శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు డాక్టర్ ఆర్ సాయి ప్రత్యూష ప్రసంగం అది. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ప్రసంగాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు, మీరు వినిపించవచ్చు కూడా. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఈ 4 జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. న్యాయం చట్టం శీర్షికన ఈరోజు విందాము మహిళల భద్రతకు గల చట్టాలను గురించి. ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది భావన సింగ్ తన ముచ్చటలు వివరిస్తున్నారు. తనతో ముచ్చట పెడుతున్నారు జి జ్యోతి. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం.
8: ప్రతి ఆడవాళ్ళ చుట్టూ అభద్రతే ఆవరించి ఉంటున్నది. మరి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది. అయితే చాలా మంది మహిళలకు వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలియదు. రక్షణగా నిలిచే ఈ చట్టాల గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే. ఈ మహిళా రక్షణ చట్టాలను గురించి తెలియజేయటందుకు ఆదిలాబాద్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది, మనస్య ఇన్స్పైరింగ్ లైవ్ ఎన్జిఓ సంస్థ సభ్యురాలు, అలాగే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్, ఈ కమిటీలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నటువంటి భావన సింగ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
9: నమస్తే మేడం. మహిళలందరూ ఇండియన్ సొసైటీలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకా మహిళలందరూ మేల్స్ తో, మగవాళ్లతో కంపేర్ చేస్తే ఒక వీకర్ సెక్షన్ గా భావిస్తూనే ఉన్నారు. వాళ్ళని మేల్ సుప్రీమసీ, మేల్ డామినేటెడ్ సొసైటీ, అందుకని ఆ బిలీఫ్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ లో ఒకటి కల్టివేట్ చేయబడి ఉన్నది. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ మన మేల్ క్యారెక్టర్స్ మన ఫ్యామిలీలోనే కాకు సొసైటీలో కూడా వాళ్ళు సుప్రీం గా భావించి వాళ్ళని సర్వ్ చేయాలని, వాళ్ళ ఫ్యామిలీలోనే కాదు మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ లో కూడా అలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళు డే టు డే వాళ్ళు వాళ్ళని సర్వ్ చేయడమే కాకుండా తన గురించి ఆలోచించక ఇంకా ఎప్పుడప్పుడు కూడా వాయిలెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ మహిళలు క్వైట్ గా ముందటి నుంచి ఈ వాయిలెన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి మహిళలు ఎవరు అంటే ఈ సైలెన్స్ గా ఇలాంటి భేదభావాలని అక్సెప్ట్ చేసి మన నార్మల్ గా లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళని కల్చర్ గా భావిస్తారు, మన ఒపీనియన్ ని మన వాయిస్ ని ఈ మేల్ డామినేట్ సొసైటీలో రేస్ చేస్తారు, వాళ్ళని అన్కల్చర్డ్ గా భావిస్తూ వచ్చేవారు. కానీ కాలం మారినట్టు ఒక సొసైటీ నార్మ్స్ లో కూడా మార్పు వచ్చింది, వేరే వేరేగా చేంజెస్ వచ్చాయి. బట్ సాడనింగ్ పార్ట్ ఏంటంటే మహిళలకు ఉండే హక్కులు, మహిళలకు ఉండే సమాజంలో ఒక ప్లేస్ అనేది దొరకకపోవడం జరిగింది. సో దీనివల్ల రెండు పాయింట్స్ వస్తాయి. ఏంటంటే ఉమెన్స్

0: ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ, ఇంకా ఆమె రైట్ టు ఈక్వాలిటీ, ఈ రెండు దెబ్బతింటాయి. సో ఈ చేంజెస్ రావాలంటే సొసైటీలో మన పీపుల్ మనతో ఉండే పాటు వాళ్ళందరి మైండ్ సెట్స్ లో ఒక చేంజ్ అనేది రావాలి. అందుకే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఉమెన్ కి ఒక లాంటి ఎంపవర్మెంట్ అనేది అవసరం. అది ఎప్పుడు వస్తుంది? ఉమెన్ కు తన రైట్స్ గురించి అవగాహన ఉండాలి. తన రైట్ టు ఫ్రీడమ్, ద రైట్ టు లిబర్టీ, ద రైట్ టు ఎగ్జిస్టెన్సే కాకుండా వాళ్లకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో దీనికోసం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రైట్ టు ఈక్వాలిటీ ఇలాంటి వాల్యూస్, సోషో ఎకనామిక్ రైట్, కల్చరల్ రైట్స్ ని ఫామ్ చేసి ఉన్నది. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని లాస్ ఫార్ములేట్ చేసింది. దీనివల్ల మహిళలకు ఒక సమాజంలో హానరబుల్ లైఫ్, డిగ్నిటీ లైఫ్ ఇవ్వాలని కోరుకున్నది. సో మహిళలు మన సమాజంలో మగవాళ్ళతో సమానంగా ఎప్పుడు అనుకుంటాం? ఇది ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళకి వాళ్ళ ఒక్యుపేషనల్ రైట్స్ గురించి తెలియాలి, వాళ్ళ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి తెలియాలి, వాళ్ళకు డిసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది ఉండాలి. సో వాళ్ళకు ఏది మంచిగా ఉంటుందో దాని గురించి వాళ్లకు అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు మేల్ డామినేట్ సొసైటీలో సర్వైవ్ చేయగలుగుతారు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జెండర్ ఈక్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. దెబ్బతిన్న ఉమెన్ రైట్స్ గురించి కొన్ని లాస్ అనేవి ఫార్ములేట్ చేసింది.
1: ముఖ్యమైనవి మహిళా రక్షణ చట్టాలు అనేసరికంటే మొట్టమొదటిగా మహిళకు తప్పనిసరిగా అవసరమైనవి, మొదటగా వచ్చేది, మొదటగా వాళ్ళకి యూజ్ అయ్యేది ఏంటి చెప్పండి.
0: సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, అవి రైట్స్ గురించి మాట్లాడతాయి. ఏమనగా ఆర్టికల్ 14 మన ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ కోసం ఉన్నది, నాన్ సిటిజన్ కోసం ఉన్నది. సో ప్రతి సిటిజన్ నాన్ సిటిజన్ ని ఒకలాగా చూడాలి, ఇట్స్ కాల్డ్ రైట్ టు ఈక్వాలిటీ. సో అలాగే ఆర్టికల్ 15 కూడా వచ్చింది. అదే ఏం చేస్తుందంటే ఆర్టికల్ 15 మన సమాజంలో ఎలాంటి ప్రొహిబిషన్ లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా బేస్డ్ అపాన్ రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ రేస్ అనేది చూస్తుంది. దాంట్లో ఆర్టికల్ 15 క్లాస్ 3 అనేది ఉంది. అదేమంటుంది, ఇది స్పెషలీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫర్ సేఫ్ గార్డింగ్ దేర్ ఇంట్రెస్ట్ అని దీనికోసం అని ఫార్ములేట్ అయి ఉన్నది. దాని తర్వాత ఆర్టికల్ 16 ఉంది. ఆర్టికల్ 16 మన రైట్ టు ఈక్వాలిటీ వర్క్ ప్లేస్ లో గ్యారంటీ చేస్తుంది. సో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో గానీ అందరూ సమానమే. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో జాబ్ దగ్గర ఎలాంటి డిస్క్రిమినేషన్ జరగవద్దు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు సమానమే అని ఆర్టికల్ 16 చూస్తుంది.
1: పనిచేసే చోట మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా ఉండకూడదు, అందరూ సమానమే.
0: అలాగే ఆర్టికల్ 21 ఉంది. ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. ఇది ఉమెన్స్ రైట్ కి అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే రైట్ టు లైఫ్ ఈజ్ ఆల్సో ఏ రైట్ టు ప్రైవసీ. ఇది చాలా మంది ఆడవాళ్ళకి డినై చేసి ఉంటుంది.
1: అయితే భావన గారు, మనం రక్షణ చట్టాల గురించి మాట్లాడాలి అంటే మొదటగా చదువుకునే పిల్లగాళ్ళకు యూటీజింగ్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు యూటీజింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కూడా. దీని నుంచి మహిళలు తనని తాను రక్షించుకోవాలంటే ఎలాగా?
0: మన ఇండియన్ పెనల్ కోడ్ IPC Section 509 డీల్స్ విత్ యూటీజింగ్ ఏమంటే, యూటీజింగ్ ఎలాంటి అయినా పబ్లిక్ హెరాస్మెంట్, ఇది ఫిజికల్ అయినా కావచ్చు, మెంటల్ అయినా కావచ్చు, వర్బల్ అయినా కావచ్చు. ఈ కాలంలో అందరికంటే పెద్ద ప్రాబ్లం ఉమెన్ పబ్లిక్ ప్లేసెస్ లో ఫేస్ చేసేది యూటీజింగ్
1: ఎక్కువగా.
0: దీని వల్ల ఏమైతుందంటే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటాయి. సో దీని వల్ల వాళ్ళు ఫియర్లెస్ గా, అంటే నార్మల్ గా పబ్లిక్ ప్లేసెస్ లో తిరగడం గాని ఏదైనా పని చేయడం గాని వాళ్ళకి సాధ్యమై అవ్వదు.
1: మానసికంగా చాలా కుంగిపోతారు కాబట్టి నార్మల్ గా వాళ్ళు జీవితాన్ని కొనసాగించలేరు.
0: ఇలాంటి ఏదైనా సంఘటన జరుగుతూనే గాని ఇక్కడ మన ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం శిక్షులకు 3 సంవత్సరాలు కారాగార శిక్ష వేయిస్తారు.
1: అయితే ఫోక్సో చట్టం, దీని గురించి మాకు వివరంగా చెప్పండి.
0: మన ఇండియాలో ఇయర్ 2012 పోక్సో యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. ఇది ఒక చిన్న యాక్ట్, దీంట్లో 45 సెక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత రూల్స్ కూడా తీసుకొచ్చారు, ఫోక్సో రూల్ 2012. దీంతో మన గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది. దీంట్లో ఎలా చూస్తారంటే ఇలాంటి మ్యాటర్స్, దీస్ ఆర్ అండర్ ద హీనియస్ క్రైమ్స్, దే ఆర్ అండర్ ఏజ్ మైనర్స్, దే ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 18, వాళ్ళకి ఏమైనా సెక్షువల్ హెరాస్మెంట్ ఏమనేది కూడా తెలియదు. ఇలాంటి హీనియస్ క్రైమ్ కి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకొచ్చి క్విక్ డిస్పోజల్, తొందరగా డిస్పోజల్ అయ్యేలాగా మ్యాటర్స్ చూస్తారు. ఈ ఫోక్సో కోర్ట్ అనేది ఒక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అని కూడా అనుకోవచ్చు. మన ఆదిలాబాద్ లో రీసెంట్ గా మన డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిమిసెస్ లో ఫోక్సో కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయబడింది. దీంట్లో సపోర్టింగ్ టీమ్ గా మన లేడీ మెడికల్ ఎక్స్పర్ట్స్, లేడీ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, కౌన్సిలర్స్, సైకోలాజిస్ట్, మెంటల్ హెల్త్ వర్కర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్ వేరియస్ లెవెల్స్ లో పనిచేస్తారు. ఈ పోక్సో కోర్ట్ లోపల ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేది జరుగుతాయి. ఇన్ కెమెరా అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రొసీడింగ్స్ అనమాట, బికాస్ ద చైల్డ్ ఈజ్ మైనర్ అండ్ షీఈస్ అన్అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హర్. ఈ పోక్సో కోర్ట్ లో కేసెస్ క్విక్ గా డిస్పోజల్ అవడమే కాకుండా మన విక్టిమ్స్ కి కంపెన్సేషన్ కూడా దొరికేలాగా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి హీనియస్ క్రైమ్ జరగకుండా ఆపడానికి ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నది.
1: అయితే భావన గారు, పెళ్లైన మహిళలకు కూడా చాలా వరకు వాళ్ళు బాధలు అనుభవిస్తూనే ఉంటారు. పెళ్లైన వాళ్ళ కోసం ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి, వారికి బాధలు వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి మాకు చెప్పండి.
0: పెళ్లైన మహిళలకు రోజు రోజు మనం సమాజంలో జరిగే ఇలాంటి క్రైమ్స్ చాలా కామన్ అని చెప్పొచ్చు. ఇది మనం డోర్ టు డోర్ చూస్తూనే ఉన్నాము. సెక్షన్ 498 లో మనకు ఒక విక్టిమ్ అనేది ఒక మ్యారీడ్ ఉమెన్ ఉంటుంది. ఈ సెక్షన్ లో మన మ్యారీడ్ ఉమెన్ కి జరిగే అత్యాచారం వాళ్ళ మ్యాట్రిమోనియల్ హౌస్ లో ఉంటది. ఇక్కడ అంటే వాళ్ళ భర్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దీంట్లో వాళ్ళ భర్తనే కాకుండా భర్త వాళ్ళ రిలేటివ్స్ పైన కూడా ఈ సెక్షన్ 498 ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ క్రూయల్టీ ఫేస్డ్ బై ఎ మ్యారీడ్ ఉమెన్ బై ద హస్బెండ్ ఆర్ ద రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ at her matrimonial home. ఈ క్రువాలిటీ ఒక మ్యారీడ్ ఉమెన్ కి జస్ట్ నాట్ ఫిజికలే కావచ్చు, మెంటలే కావచ్చు, ఇంటెన్సివ్ గా కూడా కావచ్చు. ఇంటెన్సివ్ అంటే దట్ మే ఫోర్స్ హర్ సెల్ఫ్ టు కమిట్ సూసైడ్. అదే కాకుండా ఆమె లైఫ్ కి డేంజర్ థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇదే కాకుండా ఆ ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ప్రాపర్టీ గురించి వేధించడం కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుంది. ఈ సెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఇది ఒక హీనియస్ క్రైమ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇది ఒక పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఒక విక్టిమ్ అంటే ఆమె కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆమె కాకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరైనా ఆమె తరపున కంప్లైంట్ రాయి ఉంచవచ్చు. దీనికి పనిష్మెంట్ ఏమంటే 3 సంవత్సరాల కార్యాగార శిక్ష, ఇంకా ఫైన్ కూడా ఉంటుంది. మన ఇండియన్ పెనల్ కోడ్ లో సెక్షన్ 376 అనేది ఒకటి ఉన్నది. ఇది రేప్ ని డిఫైన్ చేస్తుంది. వాట్ ఈస్ ద రేప్? ఇది మన ఇండియన్ సొసైటీలో ఈ రోజులో చాలా పెద్ద థ్రెట్. దీని నంబర్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఈ రేప్ లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇది మైనర్ గర్ల్ రేప్ ఉండొచ్చు, గ్యాంగ్ రేప్ ఉండొచ్చు, ఈవెన్ మ్యారిటల్ రేప్ కూడా ఉండొచ్చు. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ క్రైమ్ కి దెబ్బ తినొచ్చు. దీంట్లో సెక్షన్ 376 సబ్ క్లోజ్ డి గ్యాంగ్ రేప్ ని అడ్రస్ ఇస్తుంది. గ్యాంగ్ రేప్ అంటే ఒక లేడీని ఒకరికంటే ఎక్కువ మగవాళ్ళు కలిసి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని 376D లోపలికి వస్తుంది. దీనికి చాలా కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇది 7 ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్ వరకు పడవచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ మ్యారేజ్ సెపరేషన్ లో పీరియడ్ లో ఉన్న మహిళకి తన హస్బెండ్ తో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందే, ఈవెన్ దాట్ అమౌంట్స్ టు రేప్. అది 376B కింద ఉంటుంది. దాంట్లో కూడా మన ఇండియన్ పెనల్ కోడ్ లో 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష వేస్తారు. మన ఉమెన్ ఫేస్ చేసే క్రైమ్స్ లో కిడ్నాపింగ్ అనేది ఒకటి. కిడ్నాపింగ్ చాలా రకంగా ఉంటుంది. కిడ్నాపింగ్ ఫర్ మనీ కూడా కావచ్చు, కిడ్నాపింగ్ ఫర్ బెగ్గింగ్ కూడా కావచ్చు. సో కిడ్నాపింగ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద గార్డియన్, ఒక మైనర్ ని కిడ్నాప్ చేస్తే, వాళ్ళ గార్డియన్ కన్సెంట్ లేకుండా కిడ్నాప్ చేస్తే వాళ్లకు 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేయడం జరుగుతుంది. ఈ కిడ్నాపింగ్ లో కూడా ఈ సబ్సెక్షన్ 366 లో ఒక మహిళకి ఫోర్స్ఫుల్ గా కిడ్నాప్ చేసి వాళ్ళ మీకు మ్యారేజ్ కోసము కిడ్నాప్ చేయడమే కాకుండా ఫోర్స్ఫుల్ గా ఆమెతో సెక్షువలీ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా దానికి కూడా కఠినంగా 10 సంవత్సరాల కారాగార శిక్ష వేస్తారు. ఇదే కాకుండా కొంతమంది ఈ కాలంలో మనం చూస్తున్నాము చిన్న పిల్లలతో కూడా బెగ్గింగ్ చేయిస్తున్నారు. ఆ బెగ్గింగ్ చేయడానికి కూడా వాళ్ళు పిల్లల్ని ఎక్కడి నుంచో కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నారు. దాంట్లో పిల్లల అమ్మాయిలు కూడా ఉంటారు. దీనికి కూడా అతి కఠినంగా కారాగార శిక్ష వేస్తారు. దీనికి అట్లీస్ట్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ కూడా కావచ్చు, ఫైన్ కూడా ఉండొచ్చు.
1: అయితే ప్రతి ఒక్క మహిళ తన జీవన ప్రయాణంలో లైంగికంగా వేధించబడితే ఎలాంటి రక్షణ చట్టాలు ఉంటాయి?
0: ఇలాంటప్పుడు మన ఇండియన్ పెనల్ కోడ్ సిస్టమ్ లో సెక్షన్ 354 అనేది ఒకటి ఉన్నది. ఏదైనా మహిళని ఎవరినైనా లైంగికంగా వేధిస్తే ద యాక్ట్ డన్ బై సచ్ పర్సన్, ఇది ఫిజికల్ గా కావచ్చు లేకపోతే డిమాండింగ్ గా కావచ్చు, అదే కాకుండా ఆమెని ఏదైనా ఫేవర్స్ అడగొచ్చు, అదే కాకుండా ఆమెని ఏదైనా ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ఆర్ ఫోనోగ్రాఫీ కూడా చూపించి ఆమెని హెరాస్ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే కాకుండా ఆమె ఫిజికల్ అపిరెన్స్ ని, కాకపోతే ఆమె అవుట్లుక్ ని,
1: బాడీ షేమింగ్
0: ని కూడా

0: సెక్షువల్ గా రిమార్క్స్ చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. దీనికి మన ఇండియన్ పెనల్ కోడ్ లో 3 సంవత్సరాలు కఠినంగా కారాగార శిక్ష వేస్తున్నారు. సో ఇదొకటి నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ గా అనుకోవచ్చు.
1: ఒక మహిళ తన అభిప్రాయం లేకుండా తనని అడగకుండా పిల్లల్ని మిస్క్యారేజ్ చేయడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. ఆమె అబార్షన్ చేస్తారు తనకు తెలియకుండానో, తనకు చెప్పి కూడా బలవంతంగా కూడా చేయించవచ్చు తనకి అబార్షన్ అనేది. మరి ఇలాంటప్పుడు ఇలాంటి కేసులలో వాళ్ళకున్నటువంటి రక్షణ చట్టం ఏంటి?
0: ఇలాంటి కేసెస్ లో మన ఇండియన్ పెనల్ కోడ్ సిస్టమ్ లో సెక్షన్ 312, 313, 314 అనేవి ఉన్నాయి. దీంట్లో ఒక మహిళకి మిస్క్యారేజ్ చేయడానికి ఒక గుడ్ ఫేత్ లో చేయించవచ్చు, ఎందుకంటే ఆమె హెల్త్ దెబ్బతింటది, ఆ గుడ్ ఫేత్ లో చేయొచ్చు, లేకపోతే ఆమెని బలవంతంగా కూడా చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్ కుడ్ బి ఎ వాలంటరీ యాక్షన్ ఆర్ ఎ నాన్ వాలంటరీ యాక్షన్. సపోజ్ అది ఒక గుడ్ ఫేత్ లో ఆమె హెల్త్ ని కాపాడడానికి చేస్తే అది నేరం కిందికి రాదు, కానీ ఆమె కన్సెంట్ కాకుండా ఎవరైనా ఆ మహిళని మిస్క్యారేజ్ చేయడానికి ఫోర్స్ చేసి చేస్తే దాన్ని అతి కఠినంగా 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేస్తారు. ఇది ఒక నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. అదే కాకుండా ఇన్ కేస్ ఇలాంటి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ ప్రొసీజర్ లో ఇన్ కేస్ ఆమె డెత్ ఫేస్ చేయాల్సి వస్తే, ఆమె డెత్ ఇఫ్ షీఈస్ ప్రోన్ టు డెత్, ఇన్ దట్ కేస్ ఇట్స్ బికమ్స్ ఎ వెరీ హీనియస్ ఆఫెన్స్. అది ఒక నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ గా అనుకోవచ్చు. దానికి కూడా 10 ఇయర్స్ నుంచి లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ వరకు కారాగార శిక్ష వేస్తారు.
1: ఈ అబార్షన్ చేసే సమయంలో ఆమె చనిపోతే అప్పుడు 10 సంవత్సరాల పాటు కారాగార శిక్ష ఉంటుంది.
0: 10 సంవత్సరాలే కాదు, లైఫ్ టైమ్ కూడా చేంజ్ అవ్వచ్చు.
1: భావన సింగ్ గారు అయితే మహిళలకు ఉన్నటువంటి చాలా రక్షణ చట్టాలను గురించి చక్కగా చెప్పినారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళా న్యాయవాదిగా మీరు ప్రతి మహిళకు మీరిచ్చే సలహా ఏంటి?
0: నేనేమంటానంటే ఈ సమాజంలో ఇండిపెండెంట్ గా బతకడానికి మహిళలందరికీ వాళ్ళ రైట్స్ గురించి అవగాహన ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏంటంటే ఆ మహిళలకు లైఫ్ లాంగ్ క్రైసిస్ అన్నా గానీ, ఏదైనా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అన్నా గానీ కాపాడేది ఎడ్యుకేషనే. మూడోది ఏంటంటే ప్రతి మహిళకి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి. ఇదే కాకుండా ప్రతి మహిళ ఆమెకు వచ్చిన ప్రాబ్లం గురించి ధైర్యంగా బయటికి వచ్చి చెప్పుకోవాలి. అప్పుడే సమాజము అభివృద్ధి చెందినట్టు ఉంటుంది.
1: మహిళలు సమాజంలో ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి వివరంగా తెలుసుకునేటట్టు మీరు చేశారు. చాలా చక్కని వివరాల్ని రక్షణ చట్టాలను గురించి మాకు వివరించారు. ధన్యవాదాలు భావన గారు.
0: థ్యాంక్ యూ మేడం.
2: న్యాయం చట్టం శీర్షికన మహిళల భద్రతకు గల చట్టాలను గురించి ఆదిలాబాద్ కు చెందినటువంటి మహిళా న్యాయవాది భావన సింగ్ తో ముచ్చట విన్నాం. తనతో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి. శ్రోతలు, ఈరోజు ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ గారి జయంతి. తెలుగులో ఉన్నటువంటి బహు కొద్ది మంది మంచి కార్టూనిస్టులలో ఒకరు. ఆయన కార్టూన్లు కొత్త కొత్త ఐడియాలతో, రాజకీయాలపైన తీవ్రమైన సున్నితమైన విమర్శలతో చాలా బాగుంటాయి. శేఖర్ గారి కార్టూన్లు నవ్వించేవే కాదు, లోతుగా ఆలోచింపజేస్తాయి కూడా. 1965 జూలై 16 సూర్యాపేటలో వెంకయ్య మల్ల దంపతులకు ఈయన జన్మించారు. గత 22 సంవత్సరాల్లో శేఖర్ గీసినటువంటి దాదాపు 40,000 కార్టూన్లు తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో ప్రచురించబడ్డాయి. తన జయంతి సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM తనని యాద్ చేసుకుంటున్నది.
3: తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తాం తాం.

శ్రోతలను ఇంతటితో ఈ రోజటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దున ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి ఆహార జాగ్రత్తలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధితో ముచ్చట ఉంటుంది. కవితా శీర్షికన కరిపే రాజ్కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలకు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ను, తర్వాత 8:30 మార్నింగ్ న్యూస్ ను వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటే 100.2 ఎఫ్ఎం ను తిరిగి మనం 8:30కు ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

0: FIFA World Cup to set up title clash with Spain, and in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 54వ భాగాన్ని విందాం. ఈరోజు రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. నవల పఠనం వినే ముందు వాణిజ్య ప్రకటనను
2: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 28 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ నవల ధారావాహిక పఠనం. గత కొన్ని రోజులుగా వింటున్నారు కదా, భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. తను జరిపినటువంటి సాయుధ పోరాటం స్వాతంత్ర్యోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పొచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలని అర్పించినటువంటి మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలం అని చెప్పొచ్చు. బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టించిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయ గాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవల రూపంలో కళ్ళకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణ అధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలా పఠనం గతంలో శ్రోతల ప్రశంసల్ని అందుకుంది, మళ్ళీ ఇప్పుడు పునఃప్రసారం చేయిస్తున్నది. సుమనస్పతి రెడ్డి గారి పఠనం ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందనే చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 54వ భాగాన్ని విందాము.
3: మలబారు పోలీసులు ఉన్న ఆ డేరాలోకి దూసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. అంతా కంబళ్ళు కప్పుకొని పడుకొనున్నారు. అక్కడికొచ్చి మళ్లీ విజిల్ వేశాడు కర్ణ కఠోరంగా. కృష్ణదేవిపేటలో వేసిన 10 డేరాల్లో మొదటే ఉంది ఆ డేరా. నులక మంచాల మీద వరసగా పడుకొనున్నారు 2 పటాలాల స్పెషల్ పోలీసులు. అంటే దాదాపు 50 మంది. కుడివైపు 4వ మంచం మీద ఉన్నవాడు కంబళి సర్రున విసిరి, ఎవడు రాడు, మనిషా పశువా, ఏటా గోల, బయటికి పో అన్నాడు గొంతు పగిలేటట్టు. నేను ఇన్స్పెక్టర్ని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అన్నాడు విజిల్ నోట్లోంచి తీసి. అయితే ఏంటంట? 4వ మంచం మీది మనిషి అన్నాడు. అతడు కానిస్టేబుల్. తక్షణం మీ 2 పటాలాలు శరభన్నపాలెం వెళ్ళాలి, ఇది ఆర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్. కుదరదు అన్నాడు 4వ మంచం మీద వ్యక్తి సర్రున లేస్తూ అంతే పెద్ద స్వరంతో. తాగున్నావా రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావు మీదకొచ్చాడు ఇన్స్పెక్టర్. అన్ని మంచాల మీద నుంచి పోలీసులు లేచి నిలబడ్డారు గబగబా. అందరి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. నిద్రాభంగమైనందుకు మండిపోతున్నారు వాళ్లంతా. ఎవడ్రా తాగున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్నాడు 4వ మంచం మీద మనిషి. ఏయ్, ఇంకా మీదకు రాబోయాడు ఇన్స్పెక్టర్. ఆగండి సార్, ముందుకు రాకండి అప్పుడు కలగజేసుకున్నాడు ఆ చివర మంచం మీద నుంచి అప్పుడే లేచిన ఇంకో కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చి అడిగాడు అతను, ఏంటి సార్ అడు తాగున్నాడా, ఇప్పుడు చర్చికి వెళ్ళాలా? 2 రోజుల నుంచి రాత్రి పగలు లేకుండా కొండలంట తిప్పుతున్నారు. రాత్రి 1 గంటకు వచ్చి పడుకున్నాం, ఇంకా 6 కూడా అయ్యుండదు, ఇప్పుడే మళ్ళీ వెళ్ళాలా? మేమేమన్నా పొలం దున్నే పశువులం అనుకున్నారా అని నిలదీశాడు.

ఈ ఉద్యోగంలో విధులు ఇలాగే ఉంటాయి, తెలియకుండానే చేరారా అన్నాడు దర్పంగా ఇన్స్పెక్టర్. అందరి విధులు ఒకలా లేవు, మీ వేరు, మీ పని గంటలు వేరు, మాకా లెక్కలుండవు. మీకు సకల సదుపాయాలు ఉంటాయి, వేళకు సుష్టుగా భోజనం ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, మాకేముంది అంటూ బిగ్గరగా అరిచాడు ఇంకో కానిస్టేబుల్. కొండల్లో తాగడానికి నీళ్లు కూడా లేవు, మూత పని మాదే, మా కాళ్ళు చూడండి ఎలా వాచిపోతున్నాయో, మీ సామాను గుర్రాలు మోస్తాయి, మీరేమో పంకాలు ఊపించుకుంటూ శుభ్రంగా పడుకుంటారు. మేము దోమలతో జాగారాలు చేస్తున్నాము, మేము ఇప్పుడే పోలేం, మాకు కొంచెం విశ్రాంతి కావాలి, మొదట మాట్లాడిన వాడే చెప్పేశాడు. మీ అంతు చూస్తాను అంటూ రుసరుసలాడుతూ వెనుదిరిగాడు ఇన్స్పెక్టర్. వెంటనే నర్సీపట్నం మాట్లాడాడు ఇన్స్పెక్టర్. ఏం చేస్తాడో, ఒక పోలీస్ అన్నాడు. ఏం చేసినా సరే రోజూ కొంత విశ్రాంతి ఇస్తే తప్ప వెళ్ళొతో అన్నాడు ఇంకొకడు. ఏం చేస్తాడో చూద్దాం, గట్టిగా ఏదైనా చర్య అంటే నేను రాజీనామా ఇచ్చిపోతాను, పీడా వదిలిపోతుంది, ఇదేం డ్యూటీ, ఆ కొండల్లోకి వెళ్తే ఏ మూల నుంచి ఏ బాణం వచ్చి దిగిపోతుందోనని ఒకటే వణుకు, ఏ మూల నుంచి ఏ జంతువు మీద పడుతోందనని టెన్షన్, పాములు పురుగులు ఒక్కటేమిటి. బో, నేను రాజీనామా ఇచ్చిపోతాను, ఊళ్ళో 2 ఎకరాలు తీసుకొని దున్నుకుంటాను నిశ్చయంగా అన్నాడతడు. అంతా కాకుండా కొందరిలోనైనా అదే అభిప్రాయం బలపడుతోంది. మలబారు పోలీసులు తిరగబడిన తర్వాత మరునాడే వచ్చాడు శాండర్స్. అప్పటికి వాళ్ల మీద ఫిర్యాదుల గుట్ట తయారై సిద్ధంగా ఉంది. దర్యాప్తు అన్నారు అధికారులు. మొదట ఇన్స్పెక్టర్ మీద అరిచిన కానిస్టేబుల్ది క్రమశిక్షణారాహిత్యమని నిర్ధారించారు అంతా. పోలీసులు మరీ మొండికేశారు, నిన్నటి నుంచి వెళ్లమన్న చోటికి వెళ్లడానికి కుదరదని చెబుతున్నారు. తూర్పు దిక్కున సెర్చ్ చేయమంటే నీళ్లు లేవు ఎలాగంటున్నారు, పోని దక్షిణం వైపు వెళ్లమంటే మనుషులను రుచి మరిగిన పులి ఉందంటున్నారు. ఏదో ఒకచోటికి వెళ్లడానికి అంగీకరించినా చెప్పిన 2-3 గంటలకు తాపీగా బయలుదేరుతున్నారు. ఈ సమస్యను చాలా మెత్తగా తుంచాలని శాండర్స్ అభిప్రాయం. ఇది అంటువ్యాధిలా మారినా మారవచ్చు. గ్రేట్ వార్లో మాదిరిగా ఇలా పై అధికారుల మీద తిరగబడేవాళ్లను, ఆదేశాలు ధిక్కరించేవాళ్లను తెల్లవారుజామునే తీసుకుపోయి కాల్చిపారేసేవారట. వేకువ కాల్పులు, షార్ట్ అట్ డాన్ అనేవారు. అలా చేసే అధికారం ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాడు శాండర్స్. సైనిక న్యాయస్థానం 5 నిమిషాలు విచారించేది, తర్వాత వేకువని తీసుకువెళ్లి కాల్చిపారేసేవారు. అలాంటి సదవకాశం ఇక్కడ లేదు కాబట్టి ప్రస్తుతానికి బళ్ళారి స్పెషల్ పోలీసులు బాగా సోమరిపోతులన్న అభిప్రాయానికి మాత్రం వచ్చి తృప్తిపడ్డాడు శాండర్స్. ఇలాంటి వాళ్లతో పనిచేయించడం కష్టం, వదులుచుకోవడమే మంచిది. విశాఖమన్యంలో గాలింపు నుంచి మాత్రమే కాదు, అసలు ఆ శాఖ నుంచి ఉద్వాసన చెప్పడమే వీళ్లకి సరైన మందని తీర్మానించుకున్నాడు. 3 పిలిచి మాట్లాడాడు, అంతే కరుగ్గా మాట్లాడారు వాళ్లు. కావాలంటే రాజీనామా తీసుకోమని రాసుకొచ్చిన కాగితాలు టేబుల్ మీద పడేశారు. కంగు తిన్నాడు శాండర్స్. వీళ్లను సోమరులనే కంటే కొండదలంతో కుమ్మక్కైపోయారని అనడం సరైనదన్న అభిప్రాయానికి వెంటనే వచ్చేశాడు శాండర్స్. అదే, కొండదలంతో వీళ్లు కుమ్మక్కు కావడమే నిజమైతే ఇంకా ఏ తెల్లవాడు బతకలేడు. 1857లో సిపాయిలు తెల్ల అధికారులను చంపినట్టు చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే భయపడ్డాడు శాండర్స్. ఓకే, ఇంకా ఎందరు రాజీనామాలు ఇస్తారో అవి కూడా ఇచ్చేస్తే కొత్త వాళ్లను రప్పిస్తాం దర్పంగా అన్నాడు. ఆమోదించడమే తరువాయి అన్నట్టు 2 రోజుల్లోనే 47 మంది రాజీనామాలు చేసేశారు. వెనువెంటనే వాటిని ఆమోదించి అందరినీ పంపించేశారు. కొత్తవాళ్లు వచ్చారు. మొదట తిరుగుబాటు చేసిన కానిస్టేబుల్ను మాత్రం అరెస్టు చేయించి 3 నెలలు జైలు శిక్ష పడేటట్టు చేశారు. పడిశంతో తల భారంగా ఉన్న ఆ రోజు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు హెపెల్. అది రహస్యంగా ఉండాలని కూడా చెప్పాడు. అంతకు ముందు రోజు వచ్చిన ఆ లేఖను చూసి సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలని వచ్చాడు. లేఖ, దాని అనువాదం చేతికి అందించాడు సబ్ ఇన్స్పెక్టర్. మహారాజశ్రీ కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టరు వారి దివ్య సముఖమునకు, నడింపాలెం గ్రామ మునసబు

0: సుమర్ల పెద్దబ్బి వ్రాసుకున్న రిపోర్టు విన్నపములు. మహాప్రభో, బట్టి పనుకుల గ్రామ కాపురస్తులు ఒకటి గాం గంతన్న దొర, రెండు మల్లుదొర, మూడు సుమర్ల మల్లయ్య, నాలుగు కూడా లక్ష్మయ్య, నలుగురు ఫితూరీదార్లతో చింతపల్లి కొట్టి కృష్ణాదేవిపేట వెళ్లేటప్పుడు నడింపాలెం రోడ్డు వద్ద మా గ్రామ బారిక శరుమర కన్నయ్య చూచి నాతో చెప్పగా తెలిసినది. అప్పటినుంచి ఈనాటి వరకు ఇంటి వద్దకు వచ్చినట్టు భోగట్టా తెలియదు. వచ్చిన ఎడల పట్టి వప్పజెప్పడముగాన శ్రీ పోలీసు వారికి చెప్పవలసినది విషదపరచుకొంటిమి. చెహర ఒకటి గాం గంతన్న దొర, భగత, తండ్రి పేరు జోగితెర, తల్లి అక్కమ్మ, నలుపు ఛాయ, 35 సంవత్సరముల వయస్సు, 5 అడుగుల 6 అంగుళముల పొడవు, మీసములు, నుదుట వెంట్రుక నిండుతల. రెండు గాం మల్లుదొర, భగత, తండ్రి జోగిదొర, తల్లి గంగమ్మ, ఎరుపు ఛాయ, స్ఫోటకపు మత్సలు ఉన్నవి, 5 అడుగుల 4 అంగుళముల పొడుగు కలిగి స్థూల శరీరంతో ఉన్నాడు. మూడు సుమర్ల మల్లయ్య, భగత, తండ్రి మల్లయ్య, తల్లి చనిపోయినది. నాలుగు కూడా లక్ష్మయ్య, భగత, తండ్రి మల్లయ్య, తల్లి లక్ష్మమ్మ, 5 అడుగుల 4 అంగుళములు గలిగి పొట్టిగా ఉంటాడు. శామన ఛాయ, 25 సంవత్సరముల వయస్సు, చెవిలో పోగులు ఉన్నవి, భార్య లక్ష్మమ్మ. సుమార్ల పెద్దబ్బి వ్రాలు 29/12/22. ఆ ఉత్తరం చదివి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు హెపెల్.
1: గొడవలు మొదలైన 4 నెలలకి వీళ్ళెవరో తెలుసుకోవలసి వచ్చిందంటే సిగ్గుచేటు కదా. ఈ ముఠాదారులను నమ్మాలో నమ్మకూడదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నిజాం చెప్పాలంటే వీళ్ళని నమ్మి మనం ముందుకు వెళ్ళలేం. కానీ ఒకటి చెప్పు వాళ్ళకి, వాళ్ళకి పదవులు కావాలంటే మనకి విధేయులుగా ఉండాలని స్పష్టంగా చెప్పు. ఇలాంటి సమాచారం వెంటనే పంపమని అందరు ముఠాదారులకి పంపించండి. అలాగే ఉద్యమకారుల కదలికల గురించి ఎప్పుడు ఎక్కడ సమాచారం తెలిసినా మరుక్షణం మనకి తెలియాలి. అర్ధరాత్రైనా మనకి ఆ సమాచారం రావాలి, విసుగ్గా అన్నాడు హెపెల్.
0: వెంటనే నోటీసులు పంపిస్తాను దరా, చెప్పాడు సబ్ఇన్స్పెక్టర్. ముఠాదారులు అందించిన సమాచారం తప్ప ఉద్యమంలో ఎవరు పనిచేస్తున్నారో, గూఢచారులు కూడా వివరాలు సేకరించలేకపోతున్నారు. ఇదెంత సమస్యో అర్థమవుతోంది. పది కంచర గాడిదలు, అన్నింటిమీద 4 గేసి బరువైన మూటలు, అందుకే అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాయి. ఆ బరువు చాలదన్నట్టు ఒక్కొక్క కంచర గాడిద మీద ఒక రౌతు. లంబసింగి దాటాయి 10 కంచరగాడిదలు. అక్కడ చాలా ఎత్తుగా ఉంది రోడ్డు. కొంచెం సేపు దిగి నడుద్దామని అంతా సైగలు చేసుకుని కిందకి దిగి కళ్ళాలు పట్టుకుని నడుస్తున్నారు. అక్కడ 7 గురో 8 మందో కొండవాళ్ల పిల్లలు ఎదురుపడ్డారు. గోచీలు తప్ప మరో ఆచ్ఛాదన లేదు వాళ్లకు. 8 నుంచి 10 ఏళ్ల వయస్సు వాళ్లే అంతా. చిన్న చిన్న విల్లులు పట్టుకొని తిరుగుతున్నారు.
1: దొరా, 4 కాయలివ్రా
0: అన్నాడు ఒకడు దీనంగా. చేతిలోని కొరకంచె ఎత్తాడు ఒక రౌతు. గబుక్కున పక్కకి తప్పుకొని 4-5 అడుగుల దూరంలో వెనక వస్తున్న మరో రౌతును అడిగాడు ఇంకో పిల్లవాడు.
1: దొరా, 2 కాయలు పండెహ
0: అన్నాడు వాడు. అక్కడే ఇంకో 4 తోడయ్యారు కొండవాళ్ల పిల్లలు. వాళ్లు కూడా రౌతులను వేధించడం మొదలుపెట్టారు. కసురుకుంటూనే ఉన్నారు రౌతులు, అడుగుతూనే ఉన్నారు పిల్లలు. చిట్రాళ్ల గొప్పు సమీపిస్తుండగా 15 మంది వరకు పోగయ్యారు పిల్లలు. వాళ్లలో 4 భుజాలకు డప్పులు కూడా వేలాడుతున్నాయి. చాలా పెద్దవి. భుజాన వేసుకున్న ఆ డప్పులు మోకాలి వరకున్నాయి. ముడుచుకు పడుకుంటే అందులోనే ఆ కుర్రాడు సరిపోతాడు అనిపిస్తోంది.
1: ఎక్కడికిరా ఇంతమంది
0: అన్నాడు ఒక రౌతు అనుమానంగా.
2: అమ్మోర్ల మర్రిఖాడికి మొక్కుకోడానికి దొరా
0: అన్నాడు ఒక కుర్రవాడు.
1: అమ్మోర్ల మర్రా, ఎక్కడుంది, వినలేదా ఎప్పుడు
0: అన్నాడు అతడు.
2: అదే దొరా, అదిగో అదే
0: అంటూ కొంచెం దూరంలో ఉన్న ఆ రావి చెట్టును చూపించాడు ఆ కుర్రాడు.
1: ఏదిరా
0: అన్నాడు అర్థం కాక అతడు,
3: చూడండి
0: అంటూ వెల్లు ఎక్కిపెట్టి ఒక బాణం విడిచాడు ఆ కుర్రాడు. అది సర్రున వెళ్ళి ఠక్మంటూ ఒక చెట్టు కాండంలో దిగింది.
1: అదేనా, సరే
0: అన్నాడు నమ్ముతున్నట్టు ఆ రౌతు. ఒక నిమిషం తర్వాత కంచరగాడిదలు సరిగ్గా బాణం దిగిన ఆ చెట్టు కిందకే వచ్చాయి. అప్పుడే జరిగింది ఆ సంఘటన. నేలవైపు బాగా వంగి ఉన్న ఆ పెద్ద కొమ్మ ఆకులను తప్పించుకొని అమాంతం నేలమీదకు ఉరికింది ఓ వింత ఆకృతి.
4: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 54వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిండ్రు సుమనస్పతిరెడ్డి. శ్రోతలు, ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 తిరిగి ప్రతి బుధ గురువారాలలో పొద్దున 8:30 పునఃప్రసారమవుతుంది. గమనించగలరు.
5: जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినీ గీతాల హరివిల్లు శ్రోతలు సినిమా పాటలు ఎన్నో అత్యద్భుతమైన పాటలు ఉటి మన దేశంలోనే కాదండో మన పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందడమే కాకుండా ఇటీవల ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నది. ఆ పాట మీకు తెలుసు కదా, తెలిస్తే ఈ రోజు సింగిడికి కాల్ చేసి చెప్పుండ్రి, లేదంటే కార్యక్రమం చివరిలో నేనే చెప్తా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పటి నుంచి 10 గంటల వరకు సినిమా పాటల్ని వినొచ్చు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మాత్రం 2950-0881 ఇదొకటి నంబర్ పనిచేస్తుంది. 087-32 అనే ఎస్టీడీ కోడ్ని కలిపి కాల్ చేయండి. దూర ప్రాంతాల వాళ్ళు మీకు నచ్చిన, మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరుకోండి, వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నిస్తం జ్యోతి. పాటలు షురైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో మీరే పాటనైనా కోరుకోవచ్చు వెంటనే.

0: ఎస్ జానకి గారు, ఎస్పి బాలు గారితో కలిసి పాడినటువంటి యుగల గీతమది. నీరాజనం చిత్రంలోనిది. ఓపీ నయ్యర్ స్వర రచనకి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించగా వినిపించినటువంటి యుగల గీతం నచ్చింది కదా శ్రోతలు. మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మాత్రం ఫోన్ చేయొచ్చు. మరొక ఫోన్ వస్తున్నట్టుంది, ఒకసారి మాట్లాడి చూద్దాము. హలో, గుడ్ మార్నింగ్, చెప్పాలి, ఏ పాట వింటారు?
1: ముందుగా మీకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు, మీకు కూడా చెప్పండి.
1: అయితే మరి నాకు సందర్భం వచ్చింది కాబట్టి కాలేజ్ సినిమా నుంచి మాయదారి మై సమ్మో మై సమ్మ మనమ్మై సారం పొదమే మై సమ్మ పాట కావాలి.
0: సందర్భానికి తగ్గట్టు ఉన్నటువంటి పాట అన్నమాట.
1: కాలేజ్ పండగ కాబట్టి అడిగిపోయినాను. మై సమ్మ సాంగ్, మాయదారి మై సమ్మ
0: తప్పకుండా వినిపిస్తాను.
1: కాలేజ్ సినిమా నుంచి.
0: అవునవును, మీ దగ్గర ఎలా జరుపుకుంటారు?
1: ఇప్పుడు ఈ రోజు అంటే బోనాలు షూరు కదా.
0: అవునవును, ఈ రోజు నుంచి ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్
1: అయినాయి. ఆషాఢ మాస బోనాలు కాబట్టి మీరు ఎలా చేస్తారు సార్? మేమైతే మా సైడ్ అయితే ఇక్కడ మా హైదరాబాద్ లో అయితే చాలా గ్రాండ్ చేస్తారు. తొక్కెల ఊరేగింపు, కోళ్ళు అనుకోవడం, యాట కోయడము భలే చేస్తారు.
0: ఇక్కడ కూడా అంతే, సేమ్ వేపాకులతోని కుండలలో బోనం ఎత్తుకొని వెళ్ళటము, ఊరేగింపు.
1: బోనం అంటే ఏంటంటే భోజనము, అంటే దేవుడికి సమర్పించే ఒక నైవేద్యం అని నాణ్యుడి అంటే ఒక ఒక భక్తుల ఒక ఆమె చెప్పింది, ఒక ఆంటీ చెప్పింది. బోనం అంటే వాళ్ళు సిద్ధం చేసుకుంటారు అంటే నైట్ బెల్లము ఏమంటారు వేపాకులు అవన్నీ సిద్ధం చేసుకొని రాత్రి సిద్ధం చేసుకొని ఒక ఒక బిందెలో సిద్ధం చేసుకొని పైన దీపం వెలిగించి అంటే అన్నమే అనమాట దేవుడికి, అంటే ఇలా మా పోషమ దేవతకి సమర్పించే ఒక అన్నం లాంటిది అనమాట.
0: అవును, అయితే ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటదంటే ఆకు తోటకూర ఖచ్చితంగా చేస్తారు. తోటకూర ఉల్లిగడ్డలతోని కూర చేస్తారు, పెరుగన్నం వేస్తారు నైవేద్యంగా. అది కాకుండా ఒక రెండు రకాల గారెలప్పాలు చేస్తారు. అంటే కోరిక కోరుకున్న వాళ్ళు కోడిని గాని మేకను గాని బలి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కొయ్యాలి అని మొక్కున్న వాళ్ళు, లేని వాళ్ళు మనం పెరుగన్నంతోని.
1: కొంతమంది కోరిక ఎట్లుంటారంటే కొంతమంది దంపతులు కొంత కొన్ని కుటుంబాలు వాళ్ళకి ఎలా ఉంటాయి దేవుడికి తొట్టె కట్టాలి, తొట్టె అంటే ఉయ్యాల తొట్టె అంటాం కదా, కట్టిస్తారు కొంతమంది అట్లా కూడా సమర్పించుకుంటారు దేవుడికి మొక్కుబడి. అది మీరు మీరు అలానే చేస్తారు.
0: అవునవును, అన్ని అన్ని ఆచార పద్ధతులు అన్ని వేరే ఉంటాయి. ఆ బోనం వండి పెట్టడంలోనే కొన్ని కొన్ని పదార్థాలు ఎక్కువగా చేరుతాయి లేకపోతే తక్కువ అవుతాయి, అలా ఉంటాయి తప్ప ప్రాసెస్ విధానం అంతా అలాగే ఉంటది ఇక్కడైనా తెలంగాణ మొత్తంలో. ఓకే బాబులు, మంచి పాటను గుర్తు చేస్తున్నావు ఆషాఢ మాస బోనాల సందర్భంగా. మరి పాటను వినేద్దాం, సరేనా?
1: వినేద్దాం. ఓకే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం వీలు కాకపోతే మీకు నచ్చిన పాటల్ని ఉత్తరాల ద్వారా కూడా మాకు రాసి పంపించవచ్చు. ఉత్తరాల్ని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ పిన్కోడ్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా మనకి పాటని వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత సంతోష్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీళ్ళందరూ కోరుతున్న పాట ఏంటంటే నువ్వు నేను చిత్రంలో నుంచి నా గుండెలో నీ ఉండిపోవా అనే పాటను కోరుతున్నారు. శ్రోతలు 10 గంటల వరకు ఫోన్ చేయొచ్చు. 1 నంబర్ పనిచేస్తున్నది 2950081 0873 2 అనే స్టడీ కోడ్ని కలిపి మీకు నచ్చిన మీ మన్ పసందైన పాటల్ని కోరుకోవచ్చు. ఈరోజు సింగిడిలో

0: ఖాన్ మొటిమలా గజ్జా బొబ్బలా నడుగులో కామరా బుర్రద పుల్లా సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: సింగిడి సినిగీత లహరివిల్లు కార్యక్రమంలో మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. మరి మంచి మంచి ముచ్చట్లను చెప్పుకుందాం మనం ఈరోజు. స్వర్గం, నరకం మరియు మనం. మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందంటే ఆశతోటి మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎవరిలో ఉపవాసం ఉంటారు, కొందరు దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, మరికొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది కదా, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లన్నీ జమ చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా ఇవన్నీ పాటలు పడతారు. మరి మనందరం కూడా ఒక్క క్షణం ఆగి ఇలా కూడా ఆలోచిస్తాం ఎప్పుడైనా, ఏమో మనం ఇప్పటికీ స్వర్గంలోనే ఉంటున్నామేమో ఆలోచించండి. మరి పొద్దున లేవగానే చుట్టూ ఒకసారి చూడండి, ఒక బటన్ నొక్కితే చీకటి వెలుగ్గా మారుతుంది, రెండో బటన్ నొక్కితే ఫ్యాన్ తిరుగుడు షురవుతుంది, మూడోది నొక్కితే చల్లని గాలి గదిని నింపేస్తుంది, ట్యాప్ దిప్పంగానే నీరు వారుతుంది, గ్యాస్ వెలిగించగానే కొన్ని నిమిషాల్లోనే భోజనం రెడీ అయిపోతుంది, జేబులో నుంచి మొబైల్ తీస్తే మొత్తం ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేస్తుంది, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు మన ప్రియమైన వ్యక్తి కొన్ని సెకండ్లలో మన ముందట కనిపిస్తాడు. మరి ఇంత అద్భుతమైన సౌకర్యాలు, కానీ వీటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం. ఇవి మన జన్మ హక్కు అన్నట్లు. అంతే కదా, ఇంకా మాట్లాడదాము ఈ పాట విన్న తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇది 100.2 ఎఫ్ఎం మనసు. నిన్న నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నాము. శ్రోతలు, ఇందాకటి నుంచి మనము పాటగాక ముందు స్వర్గం నరకం మరియు మనం ఈ అంశం గురించి నేను ముచ్చట చెప్పినా, మరి నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించినరా? ఇంత అద్భుతమైన సౌకర్యాలు, కానీ వాటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం. అవి మన జన్మ హక్కు అన్నట్లు. మరి అందరం కూడా ఒకసారి ఊహిద్దాం, 200 సంవత్సరాల క్రితం ఒక రాజు ఈరోజు మీ ఇంటికి వస్తే బహుశా తిరిగి తన రాజభవనానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటారా, అతడు ఆశ్చర్యంగా అడుగుతాడు, ఇదేంటి వేడి నీరు వస్తుంది, మరిది చల్లని గాలి, ఇది ప్రపంచం మొత్తం సమాచారం, ఇది 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆహారం. మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటాం కదా, దాన్ని చూసినప్పుడు. అప్పుడు రాజు నవ్వుతూ ఇలా అనుకుంటాడు, నేను జీవితాంతం రాజ్యం చేశాను, యుద్ధాలు గెలిచాను, అపార ధనం సంపాదించిన, కానీ ఇలాంటి సుఖం నాకు ఎప్పుడు కూడా దొరకలేదు. మరి ఇదే నిజం. ఈరోజు ఒక సాధారణ మనిషి కూడా అనేక సౌకర్యాల విషయంలో గతంలోని అత్యంత శక్తివంతమైన రాజుల కంటే

చాలా గొప్పవాడు. ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, అయినా కూడా మనం సంతోషంగా లేము. ఎందుకంటే మనిషికి ఏది దొరికితే దాని విలువ క్రమంగా తగ్గిపోతుంది. ఏసీ నడుస్తుంది, సంతోషం లేదు. ఆగిపోతే ఇబ్బంది మొదలవుతుంది. మొబైల్ ఉంది, సంతోషం లేదు. నెట్వర్క్ పోతే ప్రపంచమే అంతమైపోయినట్లు అయిపోతుంది. మన ఇల్లు ఉంది, సంతోషం లేదు. పక్కింటోళ్ళ ఇల్లు పెద్దది కదా, అదే బాధ. మన కారుంది, సంతృప్తి లేదు. ఇంకొకళ్ళ కారు ఇంకా పెద్దది కదా, అదే బాధ. అంటే మనిషి తన స్వర్గంలోనే నిలబడి ఇంకొకరి స్వర్గంతో తనను తను పోల్చుకుంటూ ఉంటాడు. కానీ అదే భూమి మీద ఇంకొక ప్రపంచం కూడా ఉంది. అక్కడ ఈరోజు కూడా లక్షల మంది ఒక బిందె నీళ్ళ కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. అక్కడ లక్షల కుటుంబాలకు పక్క ఇల్లులు కూడా లేవు. రెండు పూటల తిండి కూడా గ్యారంటీ లేదు. పిల్లల కలలు స్కూళ్ళకి వెళ్లే లోపే విరిగిపోతాయి. దేహాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. మనం సాధారణమని అనుకునే సౌకర్యాలే మరొకరికి అతి పెద్ద కల. ఇంకా ఈ ముచ్చటను కొనసాగిస్తాను. ఈ పాట అయిన తర్వాత శ్రోతలు మీరు కూడా నాతో ఏకీభవిస్తే 2 9 5 0 8 1 నంబర్కి ఫోన్ చేయొచ్చు. మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: సింగిడి సినికి తలహరివిల్లు కార్యక్రమంలో మీ రేడియో నేస్తంతో సినిమా పాటల్ని వింటున్నారు. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మాత్రం 2950081 ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు, మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. ఇందాక మనం సాధారణమని అనుకునే సౌకర్యాలే మరొకరికి అతిపెద్ద కళ కాదంటారా? సాధారణంగా మనలో కొందరికి ఏసీ రిమోట్ దొరకకపోతే కోపం వస్తుంది, వాళ్ళకి ఎండ నుంచి కాపాడడానికి చెట్టు నీడ కూడా దొరకదు. కొందరికైతే మనం డైట్ చార్ట్ వెతుకుతుంటాం. కొందరికి లక్షల్లో కొంతమందికి వచ్చే పూట రొట్టె గురించి ఆలోచిస్తూ పడుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది, స్వర్గం నరకం అనేవి మరణం తర్వాత దొరికే ప్రదేశాలు కాదు, అవి ఇక్కడే ఉన్నాయి, ఈ భూమి మీదనే, ఈ నగరంలోనే, ఈ వీధిలోనే, మరి కొన్నిసార్లు ఒకే గోడకు రెండు వైపులా. ముచ్చట కొనసాగిస్తాము. మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ చేస్తున్నారు, మరి మాట్లాడేద్దాం తనతో. హలో నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
6: సిద్ధార్థ నగర్ భరత్ కౌరి.
5: భరత్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
6: మరాఠీ పాట వేస్తారు మేడం?
5: మరాఠీ పాటలు ఎక్కువగా అందుబాటులో లేవు, డౌన్లోడ్ చెయ్యాలి అంతే. సైరట్ ఒకసారి ట్రై చేస్తాను. ఏం చేస్తుంటారు మీరు?
6: నేను డ్రైవర్ చేస్తాను.
5: కార్ డ్రైవరేనా? కారు డ్రైవరా?
6: లేదు లేదు, టిప్పర్ టిప్పర్ డ్రైవర్.
5: ఓకే ఓకే, ఎక్కడ ఉంటారన్నారు మీరు?
6: ఇక్కడ లోకల్,
5: లోకల్ ఆదిలాబాద్ లోనే ఉంటారు.
6: అవును.
5: ఓకే, సైరట్ సైరట్ లో ఏ పాట వినిపించాలి చెప్పండి.
6: ఏదైనా ఒక,
5: ఏదైనా అంటే నేను ఏది వినిపించినా మీకు ఓకేనా?
6: అవును.
5: ఓకే, ఎన్నిసార్లు చూసారు ఈ సినిమాని?
6: 3 సార్లు.
5: అంటే మీ మదర్ టంగ్ మరాఠీయా?
6: మదర్ టంగ్ మరాఠీ.
5: ఓకే ఓకే, అందువల్లే ఆ పాట అంటే ఇష్టం, అంటే ఈ సినిమాలోని పాటలు అంటే ఇష్టం అంతేనా?
6: అవును.
5: ఓకే, మరి ఇది హిందీలో వచ్చింది కదా?
6: వచ్చింది కానీ మరాఠీ, మదర్ టంగ్ మరాఠీ కదా.
5: అంటే దాన్ని దీన్ని మనం చూసినప్పుడు, పోల్చి చూసినప్పుడు మీకు ఏది బాగా నచ్చింది? అంతే అంటారా? ఓకే, ఏదైనా మాతృభాషలో వచ్చింది మాతృభాషనే కదా. ఓకే, ఇది ట్రై చేస్తున్నాను, మరి పాట మాత్రం రావడానికి ఇష్టపడతలేదు. సైరట్ సాంగ్ లో మూవీ పాటలు ఎందుకంటే మేము ఎక్కువగా పెట్టుకోము మరాఠీ సాంగ్స్, హిందీ తెలుగు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దానివల్లే మనకి లేట్ అవుతున్నట్టు ఉన్నది. సరే, ఒక పాటనైతే సైరట్ లోంచి మరాఠీ సాంగ్ వస్తలేదు, మరి హిందీలో వినిపినా? వస్తలేదు కదా, మరి ఏం చేద్దాం చెప్పండి. మీ కోరిక మేరకు మీరు ఏమనుకోకుండా మేము వినిపించిన పాటతో సంతోషపడండి, సరేనా? ఈ రోజు అండి, ధన్యవాదాలండి భరత్ గారు.
6: సరే.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.

0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? శ్రీనివాస గారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీతో పాటు? మస్తు లొల్లి లొల్లి అనిపిస్తుంది కదా. అదే తమ్ముడు, అందరు కూల్సి ముచ్చట పెట్టుకు. లొల్లి అంటే గొడవ కాదు, మంచి ముచ్చట్లు వినబడుతున్నాయి వెనకాల నుంచి అని అలసింది. నేనే తప్పుగా అన్నల్లే. అందరు కూర్చున్నారు 10 మంది పిప్పల కోటి. అయితే పిప్పల కోటిలో ఆ మధ్యలో పులి వచ్చింది అన్నారు కదా, నిజంగానేనా అది? మీరు కైకిలు పోయినప్పుడు మీకు మీరు మాట్లాడుకోరు అలాంటివన్నీ మాట్లాడుకొని ఉంటారు కదా. మీ దాంట్లో ఓళ్ళు చూడలేదా దాన్ని? ఓకే తమ్ముడు, మరి ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా, మీ పనులు నడుస్తున్నాయా? మరి పనికి వచ్చిండ్రు, ఇప్పుడు పనులనే ఉన్నారా?
1: పని ఉన్నాం కానీ పని లేదు
0: ఈ రోజు. లేదు అవునవును, అదే మరి పనులు నడుస్తున్నాయా? వర్షాలైతే లేవు. అయ్యో రామా, అంతే మరి చూసుకుంటూ చేరాల్సింది. వర్ణదేవుడా ఎప్పుడు కరుణిస్తావు అని.
1: ఏం చేద్దాం ఇక, భగవంతుందా?
0: అంతే అంతే అంతే. సరే
1: మన చేతుల్ది కాదు
0: కదా, అంటే మనం కోరుకోవడమే మనం చేసే పని. ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు వేయదో అనే తెలుస్తుంటది. ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల పని అయితే కాదు మీరు అన్నట్టు. సరే మరి మీరు అందరు ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, ఎవరెవరు 10 మంది అంటే? అయితే మీరు ఇప్పుడు పాట కోసమే ఇప్పుడు రేడియో వింటున్నారా మీరు పెట్టుకుని? అవునవును కోరిండ్రు గాని రేడియో వింటున్నారా మీరు అందరు కలిసి అంటున్నా. ఇప్పుడు మరి పొద్దున నుంచి 8:45 నుంచి నేను మంచి మంచి ముచ్చట్లు అని చెప్తున్నాను కదా, మరి మీకు నచ్చినాయా ముచ్చట్లు? నచ్చినాయా? మరి నేను చెప్పేది కరెక్టేనా అనుకుంటు? కరెక్టేనా? సరే మరి పాట విందాము. ఏ పాట కోరుకుంటున్నారు? మాతృదేవ భవ చిత్రం నుంచి. తప్పకుండా వినేసేయండి మరి.

0: ఇది నాలుగు జిల్లాల కుమ్రంబి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి నిజామాబాద్ డిస్టిక్ నుంచి శ్రీరామ హనుమాన్లు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడిద్దాము. హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా?
0: వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను మేడం. షాప్ ఉంది, రిపేరింగ్ చేస్తా.
0: ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు?
1: దాదాపు నేను ఒక 25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా.
0: అయితే అప్పటికి ఇప్పటికి స్విచ్లలో గానీ, అంటే ఎలక్ట్రిక్ గాడ్జెట్లలో గానీ, మీరు చేసే మెకానిక్ వాటిల్లో చాలా మార్పులు వచ్చి ఉంటాయి కదా?
1: అవును. అప్పుడు మేడం మామూలు వర్క్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రీ గానీ ఒక ఇల్లు మంచిది కొత్తది కడుతున్నారంటే ఆ జమానులో మామూలుగా చేసేవాళ్ళు. ఈ రోజు పైప్ లైనింగ్ ఉంది, వైరింగ్ ఉంది, స్విచ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బల్బులు ఉన్నాయి, ఎన్నో రకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు టెక్నికల్ గా
0: సెన్సార్ కూడా వచ్చేస్తున్నాయి. మనం ఈ చేతితోటి వెయ్యాల్సిన అవసరం లేదు, రిమోట్ తో వెయ్యాల్సిన అవసరం లేదు. మనం వచ్చినమంటే చాలు, మనం చూసి లైట్ ఆన్ అవుతుంది, ఫ్యాన్ ఆన్ అవుతుంది.
1: కరెక్ట్ కరెక్ట్, అన్ని అట్లా వచ్చేసింది. ఇప్పుడు టెక్నాలజీ
0: పెరిగిపోయింది కదా.
1: ఇప్పుడు మామూలు 10-20 ఇయర్స్ కింద చెప్తూ మానవులకి ఏం తెలిసేది కాదు,
0: అంతే కదా.
1: ఈ రోజు ఈ కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా కంప్యూటర్ అని వచ్చేసింది.
0: 5th అంటే 5, 6, 7 అంటే మాట్లాడే వయసు దాటి కొంచెం తెలుస్తుంది, ఊహ తెలుస్తుంది అనేసరికి కూడా పిల్లలకు అన్ని తెలిసిపోతా ఉంటాయి. అందుకే కంప్యూటర్ పిల్లలు అని అంటుంటాం వాళ్ళని.
1: ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు నా మన్మరాలు మన్మలు ఉన్నారు, నా సెల్ ఫోన్ గురించి అంత తెలియకుండా మొత్తము యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటే అట్టగా తీసుకుంటారు.
0: వాళ్ళే చెప్తారు మీకు
1: షార్ప్. నేను దాదాపు నేను 10th క్లాస్ చదివిన దానికి నాకు ఏం తెలియకలేదు మామూలుగా ఆ రోజుల్లో,
0: అంతే,
1: ఒక 30 ఇయర్స్ బ్యాక్.
0: అవును,
1: ఈ రోజు జనరేషన్ బాగున్నది, పిల్లల నాలెడ్జ్ బాగున్నది, తెలియపడలేదు ఈ రోజుల్లో.
0: అవును, వాళ్ళతో పోటీ పడాలంటే మీరు నిరంతర విద్యార్థి అయి ఉండాలి.
1: అంతే అంతే,
0: మీరు లేకపోతే తాతకి ఏం రాదని పేరు పెట్టిస్తారు వాళ్ళ. అంతే కదా,
1: డబ్బు పెరిగిపోయింది, ప్రేమ తగ్గిపోయింది మేడం. ప్రేమలు ముందు ఉండే, ఇప్పుడు ప్రేమ లేదు.
0: కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు నేర్పిస్తా ఉండాలి. ఇక పోతుంది పోతుంది అని ఊరికి అనద్దు నెగటివ్ గా, మనం చెప్తూనే ఉండాలి, ప్రేమ నేర్పిస్తూనే ఉండాలి. మేము ఇట్లా చేసేవాళ్ళం, మీరు ఇట్లా చెయ్యాలి, ఇట్లా లైట్ గా తీసుకోవద్దు అనేది చెప్తూనే ఉండాలి నిరంతరం.
1: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నేనున్న మార్కెట్ మా పిల్లలు పుట్టిన వాళ్ళకి, మా పిల్లలకు కూడా నేను చెప్పుకుంటాను, ఆ పేరు లాగా మీరు పేరు తెచ్చుకున్నప్పుడే మీరు డెవలపింగ్ ముందుకు పోతారని చెప్తాను నేను.
0: అంతే కదా,
1: ప్రతి వాళ్ళకు కూడా అదొకటి ఒక ఇంగ్లీష్.

0: ఇచ్చిన సామెతున్నది నేను తెలిసిన మటుకు చెప్తాను. టేక్ రెస్పెక్ట్, గివ్ మీ రెస్పెక్ట్. వివేకానంద మర్యాద ఇచ్చి పిలుచుకోవాలి, చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ. ఆ మర్యాద తప్పినప్పుడు దాంతో లాభం లేదు.
1: అంతే అంతే, దాని వల్ల మనకి ఏమొస్తుంది లాభం అని ఆలోచించద్దు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఆ చిన్న లాజిక్ ని మస్తు మంది మర్చిపోతా ఉంటారు. ఈ వీళ్ళతోటి నాకేంటి, వీటితో నాకేంటి, దీంతో నాకేంది అని అనుకుంటారు. ఏంది అనేది కోట శ్రీనివాసరావు స్టార్ట్ చేసిండ్రు, నాకేంది అనేది అది కొనసాగుతూనే ఉంది అందరి నోట. తగ్గించుకోవాలి. సరే, పాట విందాం. మంచి ముచ్చట చెప్పిండ్రు నా కోసం, అందరి కోసం, శ్రోతలందరి కోసం. మరి మంచి పాట కూడా వినిపిస్తారు అట్లనే? ఏ పాట వినిపించమంటారు చెప్పండి.
0: అదే సువర్ణ సుందర పిలువకురా అలుగకురా అన్న పాట చాలా బాగుంటది. మ్యూజిక్
1: ఎందుకు ఇష్టం ఆ పాట అంటే మీకు?
0: అది నా చిన్నతనం చిన్న లైఫ్ లో మా ఇంట్లో ఇంతకుముందు గ్రామ్ ఫోన్ ఉండే, నా జమాన్ లో గ్రామ్ ఫోన్ రికార్డ్ పెట్టుకుంటుండే.
1: ఓకే, ఈ పాట పెట్టుకుని వినేటోళ్ళు ఎప్పుడు కూడా రికార్డ్
0: వినేవాళ్ళం. లేవు కదా?
1: లేవు లేవు లేవు. అదే చెప్పాను కదా, టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ కొత్త కొత్త గాడ్జెట్లు వస్తా ఉంటాయి, మనం వాటికి అలవాటు పడిపోవాలి.
0: మా అభిమాన రేడియో శ్రోతలందరికీ పేరు పేరు నా తరఫు నుంచి ధన్యవాదాలు. మీ స్టాఫ్ అందరికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: ఓకే హనుమాన్ గారు, పాట విందాం.
0: ఓకే, థ్యాంక్ యూ.

0: ఇది మనమాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి నాలుగు జిల్లాల కుమ్రంభీమా, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. పలువురి శ్రోతల ముచ్చట్లు, నేను చెప్పే ముచ్చట్లతో, నేను వినిపించే పాటలు, శ్రోతలు కోరుకున్న పాటలతోటి సింగడి వాళ్ళ చక్కగా సాగిపోతుంది. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి లీల గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడేద్దాము. శుభోదయం అండి. బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? ఓకే, సింగడిని మొదటి నుంచి ఫాలో అవుతున్నారా? అంటే 8:45 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి వింటున్నారా? నేను కొన్ని విషయాలు చెప్పినా. ఏం విషయాలు అంటే మనము నరకము స్వర్గము అని కదా. అయితే నాకేమనిపిస్తుంది అంటే మిత్రమా, ఇది చాలా అద్భుతమైన సందేశం అనిపించింది. అందుకోసం అనే ఎక్కడో చదివినా నేను దాన్ని రాసి ఇవాళ నేను ముచ్చట్ల రూపంలో చెప్తున్నాను అనమాట. కరెక్టే కదా నేను చెప్పినవి, అంతేనా?
1: అవునండి. స్వర్గము నరకము అసలు ఎవరు పోయి అంటే
0: చూసిన వాళ్ళం లేదు కదా.
1: వచ్చిన వాళ్ళు చెప్తే నమ్మాలి, అది ఎక్కడో లేవు ఇక్కడనే ఉన్నాయని నా నమ్మకం. మేము కూడా అదే అవుతుంది.
0: అవును కదా. మరి మనిషి నిజంగానే, ఇప్పుడు నేను ఒక చదువు చదివాను అనుకోండి, ఇంకా ఇంకో కొంచెం పెద్ద చదువు చదివితే నాకు ఇంకా మంచి జాబ్ వస్తుంది కదా అని అనుకుంటాం. అలా ఆలోచించడంలో తప్పు లేదు, ఎందుకంటే తప్పు కాదు. మనకి ఎన్నో లక్షల జీతం వస్తుంది, ఇంకా కావాలి ఇంకా కావాలి అని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం అదొకటి తప్పు. ఎందుకంటే మన దగ్గర ఉన్నదానికి విలువ ఇవ్వటమే స్వర్గం కదా. అదేదే దొరికిందని మర్చిపోయి ఉటి ఫిర్యాదులు చేస్తా ఉంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇంకా కావాలని చెప్తా ఉంటే అది నరకమే కదా. అదే నేనేం చెప్పదలుచుకున్నా అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళ తెలియదు, కానీ బతికి ఉండగానే మనకు భూమి లాంటి అందమైన గ్రహము, ఊపిరి పీల్చడానికి గాలి, తాగతేందుకు నీరు, తినటానికి ఆహారము, అన్నము, ప్రేమించే మన వాళ్ళు, ఒక బటన్ నొక్కగానే దొరికే లెక్కలేనని సౌకర్యాలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు దుఃఖంగా ఉండడం? అంతకంటే పెద్ద దురదృష్టం ఏముంటది అనిపిస్తుంది నాకు. నాకు తెలిసి అదే నాకు తెలిసి మీద ఉన్న దేవుడు కూడా నవ్వుకుంటూ ఉంటాడేమో, అరే పిచ్చోడా నేను నిన్ను స్వర్గంలో పెట్టిండ్రా, మరి నువ్వు అక్కడ కూడా ఫిర్యాదులు ఆఫీసు పెట్టుకున్నావు, మరి ఇప్పటి నుంచి ఫిర్యాదులు కాదు, నేను మిమ్మల్ని మంచి జాగాలో ఉంచినందుకు నా కృతజ్ఞతలు చెప్పుండ్రి అని అనుకుని ఉంటాడు ఆయన. అప్పుడే స్వర్గం అనేది ఉంటది అనిపిస్తుంది కదా.
1: పొద్దున లేవగానే దేవుడికి ఇదే చెప్పాలి, ఈ రోజు నాకు ఇచ్చిన నేను సాటిస్ఫై ఫుల్ఫిల్ చేసుకోవాలా, మళ్ళా నైట్ వాడుకునేటప్పుడు కృతజ్ఞత
0: అదే మనం మాట్లాడుకున్న తర్వాత శ్రోతలు కొందరైనా సరే ఇలాంటిది అంటే ఫీల్ అవుతారు కావచ్చు, ఫీల్ అవ్వాలని ఆశిస్తున్నా.
1: అసలు మనం ఫ్యామిలీతో గడపడం కన్నా వేరే స్వర్గం ఎక్కడ ఉన్నది? బయట పోయి సంపాదించడం
0: లేదు కదా.
1: రిలేషన్స్ కన్నా ఇంకా ఏముంటది?
0: ఇప్పుడు గూట్లో నుంచి ఎగిరిన పక్షుల ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెళ్తాయి, మళ్ళీ తిరిగి చేరుకునేది గూటికి కదా. సో ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు చదువుకోవడానికి, మనం ఉద్యోగం చేయడానికి ఎటు వెళ్ళినా కూడా అందరం కలిసి మళ్ళా కుటుంబంలో సంతోషంగా గడపాలి అనేది ఫైనల్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళే కాబట్టి, తర్వాత హస్బెండ్ అట్లా. ఓకే, మరి పాట మంచిది వినిపిస్తాం. మరి మీ ఇంత చక్కగా చెప్పారు నాతో పాటు కదా, ఏ పాట వినిపించాలి చెప్పండి? ఓకే, మన మాటలకు తగ్గట్టుగా పాట అన్నట్టు ఇది. ధన్యవాదాలు లీల గారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు, ఈరోజు మాజీ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిల్లై పుట్టినరోజు. మాజీ కెప్టెన్ తను దిగ్గజ క్రీడాకారుడు. 1968 జూలై 16 పూణేలో పుట్టినరు. 15 అంతర్జాతీయ కెరియర్లో 339 మ్యాచ్లను ఆడి 170 గోల్స్ చేసినరు. 4 ఒలింపిక్స్లు, 4 ప్రపంచ కప్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన కెప్టెన్గా ఉన్న సమయంలోనే 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో భారత జట్టు స్వర్ణ పథకాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాక గుజరాత్లోని సాగ్ హాకీ అకాడమీకి మెంటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన పుట్టినరోజు ఈరోజు. సింగడి మొదట్లో నేను చెప్పాను ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి పాట అనేది, మీకు గుర్తొస్తే వెంటనే చెప్పండి అని చెప్పలేదు, కానీ చివరిగా వినిపిస్తానన్నాను. మరి ఆ పాట వినేసి

0: తెలంగాణ రాష్ట్రంలో.
1: శ్రోతలు, మీరు విన్న ఈ పాటతోటి ఈ రోజటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. రేపు సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటల్ని వినిపిస్తుంది మీ రేడియోనేస్తం శాలిని. తను వినిపించే పాటల్ని 8:45 నుంచి 10 గంటల వరకు వినడం మరవకుండ్రి. ఈ రోజైతే ఇంకా సినిమా పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి. పాట ఇనుండ్రిలో 8:00 ఉషారులో 10:30 మధురిమలో మీ రేడియోనేస్తం వినిపిస్తుంది వినడం మరవకుండ్రి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద ఈ పూజల్లో పాల్గొంటారు. ఇంధన ఎగుమతి పన్నులపై కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 15.50 రూపాయలు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని లీటర్కు 14.50 రూపాయలు పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 రూపాయలు తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన రేట్లు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్బంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వైభవోపేతమైన ఊరేగింపులో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, చక్రరాజ సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్రలతో కలిసి భక్తులను దర్శించుకోవటానికి బయటకు వస్తారని రాష్టపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రథయాత్రను భారతదేశపు చిరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోసం 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడానికి, రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఆవిష్కరణ, సాంకేతికత, అనుసంధానం, రక్షణ, భద్రత, ప్రాంతీయ ప్రపంచ సమస్యలు, అలాగే ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బెల్జియం అంగీకరించాయి. భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశం నిన్న బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని మాక్సిమ్ ప్రివోట్ సహాధ్యక్షత వహించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు ఉంటాయి కనుక 0402324085 వాట్సాప్ పంపించండి. సో మరి 2006 నుంచి 2010 వరకు ఉన్నటువంటి సినిమాల్లోని పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో విందాం. సో మరి

ఫస్ట్ గా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను మరి చక్రి గారు సంగీతం సమకూర్చినటువంటి దేశముద్రు. మరి ఈ సినిమాలో నుంచి చక్రి కౌశల్య కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జశ్విని మాట్లాడుతున్నాను దోస్తో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి. గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట చింతకాయల రవి సినిమా నుంచి బాగుందే బాగుందే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నందిపేట నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్, మరి వారి కోసం విజయ ప్రకాష్, హన్సిక కలిసి పాడినటువంటి ఈ పాట చింతకాయల రవి చిత్రం నుంచి. శంకర్ ఎసాన్ లాయ్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ దోస్తో, మరి విజయ్ ప్రకాష్ అండ్ హన్సిక కలిసి పాడినటువంటి పాట జల్సా మూవీలో నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ లో విన్నారు. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమా నుంచి పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మరి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఫిర్జాది కూడా నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకుంటున్నటువంటి పాట జల్సా మూవీలో నుంచి మై హార్ట్ ఈస్ బీటింగ్ అనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బుధాన్ పోచంపల్లి నుంచి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారి కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి జల్సా సినిమాల నుంచి కేకే పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఎవర్ గ్రీన్ హిట్స్ లో జల్సా మూవీల నుంచి కేకే పాడినటువంటి పాట విన్నారు. అండ్ ఎస్, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా? అయితే 0402324085 2కి వాట్సాప్ పంపించండి. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, వలిగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనూజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. వారు కోరుతున్నటువంటి పాట పోకిరి సినిమా నుంచి మనీష్ శర్మ గారు కంపోజ్ చేసినటువంటి ఢోలే ఢోలే పాటను మా కోసం వినిపించండి. మెసేజ్ చేశారు, తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. సమరి మీ అందరి కోసం రంజిత్ సుచిత్ర కలిసి పాడినటువంటి పాట పోకిరి సినిమా నుంచి, బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హెడ్స్ అండ్ నేను మీ అర్జెంటీని మాట్లాడుతున్నాను.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనైన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, అంటే గురువారం ఇవాళ ఈరోజు 2:15 నుంచి 3 గంటల మధ్య హలో డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 853, 0402955 093.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు, సుగునార్, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. సో మరి వారు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినాలనుకునే పాట అదూర్ సినిమాల నుంచి చంద్రకళ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. సో మరి హరిహరన్ మరియు రీటా కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం అదూర్స్ చిత్రం నుంచి.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం అంటే ఈ రోజు 2:15 నుంచి 3 గంటల మధ్య ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి క్యాన్సర్ వ్యాధి పట్ల మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి.

0: 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఆకాశవాణి స్టూడియోలో సమయం 10:51. సడన్ గా వాయిస్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా?
2: ఇంకా 10 నిమిషాలు టైం.
1: అంటే ఆ 10 నిమిషాల ముందర ఒక్కసారి అందరికి మరోసారి గుడ్ మార్నింగ్ చెప్పేద్దాము నేను కూడా అని చెప్పి జాయిన్ అయిపోయాను. నేను మీ రేడియో సఖి అనుపమ వచ్చేసాను ఈ రోజు సూపర్ హిట్ షోస్ తీసుకుని.
2: అంటే ప్రోగ్రామ్ సినిమాకి ముందు ట్రైలర్ వస్తుంది కదా, షో స్టార్ట్ అయ్యే ముందు ఇది ట్రైలర్
1: అన్నమాట.
2: అనుపమ గారు ఇవాళ మనకు గుర్తుకొస్తున్నాయి, ఏం గుర్తు చేస్తున్నారు?
1: అది ఇప్పుడే చెప్తే క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ కదా. సో 11 గంటల వార్త ప్రసారం తర్వాత 11:03 వివిధ్ భారతి వింటే కానీ తెలీదు, పసందైన పాటల కోసం వింటేనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి. తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం అండ్ మనసు కంటిన్యూ అవుతుందమ్మా, ఇంకా ఏమనవలేదు. సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే మాత్రం వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజ్, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి మరి వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. వారు కోరుతున్నటువంటి పాట 2009 విడుదలైనటువంటి ఆర్యా 2 సినిమాల నుంచి కునాల్ గాంజావాల పాడినటువంటి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్ విన్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందించే గడువును 3వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు 24 వరకే ఉంది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన బాధ్యత

0: పెంపొందించాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లాంచ్ గర్ల్స్ సంస్థతో కలిసి నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిన్న అమరదీపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతే శోభన్ రెడ్డి, ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొని పలువురు పోరాట యోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను జులై 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 3 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స, దీనికి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి వీరు మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా మాట్లాడండి, ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 0402240852 2304058239 5359 5359 2923. ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ ప్రసారంలో మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి 12 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:05 ఆషాఢ మాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. 1:10 వార్తలు, అలాగే 1:20 షో టైం. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావో తెలుసా? సుశీల గారిలా అచ్చంగా పాడేసిన బాల్యపు గుర్తులు, ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవన్న తండ్రి విధిలింపులు, నువ్వే కావాలి అన్న అగ్రనటులు, ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నావో తెలుసా?

ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుంచి, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి సరిగ్గా ఊహించారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం వి రామకృష్ణ దాస్. మనందరికీ రామకృష్ణ గారిగా సుపరిచితులు. శివశివ శంకర అన్న భక్తి పాట తక్కువ స్ఫురణకు తెప్పించే గొప్ప గాయకుడు. ఈరోజు నేపథ్య గాయకుడు రామకృష్ణ గారి వర్ధంతి. కొన్ని మాటలు, పసందైన పాటలు వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో

మరి మన శ్రోతలందరూ పాటలు వింటూ వెంటనే మెసేజెస్ పంపిస్తున్నారు. వేముల నరసింగరావు గారు ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, కానీ వారు ఏమంటున్నారంటే స్వర్గీయ రామకృష్ణ గారి గళ్ళ మాధుర్యంలోని గీతాలు వినిపిస్తున్నందుకు అభినందనలు ఆకాశవాణికి అని. ధన్యవాదాలండి. మరి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం రామకృష్ణ గారికి, కానీ తండ్రేమో మగపిల్లవాడు చదివి ఉద్యోగం చేయాలి అన్న మాట విని, సరే తండ్రి మాట వినాలి కదా అని బుద్ధిగా చదువుకునేవారట రామకృష్ణ గారు. ఇంట్లో చెల్లెళ్లకు అప్పట్లో సంగీతం నేర్పుతుంటే ఆసక్తిగా విని నేర్చుకుని స్కూల్లో పాడారు. చిన్నపిల్లవాడు కదా, గొంతు అచ్చం సుశీల గారిలో ఉంటే ఇదేంటి, ఇది ఎవరి గొంతు, సుశీల గారు పాడుతున్నట్టుంది అని హెడ్ మాస్టర్ గారు రూమ్ నుంచి బయటకొచ్చారట. వచ్చి, నువ్వు పాడావా, చాలా బాగా పాడావు, ఇక నుంచి ఏ కార్యక్రమం జరిగినా స్కూల్లో నువ్వే పాడాలి అని మెచ్చుకున్నారు. ఇంకేంటి, ఏనుగెక్కినంత ఆనందం. కానీ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. మరి దాని తర్వాత ఏం జరిగింది?

రాముడేమన్నాడో మనకు తెలియదు, కానీ రామకృష్ణ గారి తండ్రి గారు మాత్రం బుద్ధిగా చదువుకోమని చెప్పారని ఇందాక చెప్పేశాను కదా. కానీ రామకృష్ణ గారికేమో పాటలు పాడడం చాలా ఇష్టం. ఇలా తండ్రికి తెలియకుండా స్కూల్లోనూ దాని తర్వాత బయట కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చే రామకృష్ణ ఒకరోజు తండ్రి గారికి దొరికిపోయారు. ఎక్కడికి వెళ్లావు అని గట్టిగా గదమయించి అడిగారట తండ్రి. శివరాత్రి కదండి, ప్రోగ్రాం ఇచ్చాను అని మెల్లిగా నిజాయితీగా చెప్తే ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవు, డిగ్రీ చేయి, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, ఉద్యోగంలో చేరు, నువ్వు మగపిల్లాడివి, ఇల్లు చూసుకోవాలి అని బాగా తిట్టేశారట. ఏముంది, తిట్టాక ఎవరికైనా ఆనందంగా ఉంటుందో చెప్పండి. చిన్న బుచ్చుకొని దృష్టి అంతా చదువు మీద పెట్టేశారు రామకృష్ణ గారు. మరి ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకు రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హెలో డాక్టర్.

పాటలో చెప్పినట్టు రామకృష్ణ గారికి కూడా ఏదో ఏదో పాట పాడాలి అని చెప్పి అనిపించేసిన డిగ్రీ చదువుతున్న రోజుల్లో అంటే బీఎస్సీలో ఒకసారి సారథి స్టూడియోస్లో ఒక ప్లేబ్యాక్ సింగర్ అవసరం వచ్చింది. చిన్న పాట పాడేసి వెళ్లిపోమని తెలిసిన వారి ద్వారా అవకాశం. సరే పాట పాడేసి కాలేజ్కి వెళ్లిపోయారు. ఆ పాట అక్కినేని నాగేశ్వరరావు గారు వినడము, దాని తర్వాత పిలిపించి నాకు పాడతావా అని స్వయంగా అడగడం రామకృష్ణ గారి సినీ జీవితపు తొలి ద్వారం తెరుచుకుంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వెంటనే ఒప్పుకోలేదట రామకృష్ణ గారు. అదేంటి మరి పాటలంటే అంత ఇష్టమో, స్వయంగా నాగేశ్వరరావు గారు ఆఫర్ చేస్తే ఒప్పుకోకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది ఆలోచించండి. చెప్తాను కదా,

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి నేపథ్య గాయకులు రామకృష్ణ గారిని, వారి వర్ధంతిని పురస్కరించుకుని. మరి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి పాట ఆఫర్ చేస్తే ఒప్పుకోలేదని ఇందాక చెప్పాను కదా. జరిగిందేంటో తెలుసా? అప్పుడు అంటే ఆ సమయంలో రామకృష్ణ గారికి బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. సో వినమ్రంగా అన్నారట, ఇప్పుడు నేను పాడలేనండి, పరీక్షలున్నాయి అంటే. నాగేశ్వరరావు గారు ఏమన్నారో తెలుసా? నేను చదువుకోలేదు కానీ చదివేవారంటే నాకెంతో ఇష్టం. సరే, ఇది మార్చ్ కదా, మేలో ఖాళీగా ఉంటావా అంటే సరే అని చెప్పి వచ్చేసి పరీక్షలు రాసుకున్నారు రామకృష్ణ గారు. దాని తర్వాత ఈ పాట సంగతి కూడా మర్చిపోయారట, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా నన్నేం పిలుస్తారులే అని మర్చిపోయారు. కానీ నాగేశ్వరరావు గారు మర్చిపోలేదు. మేలో ఫ్లైట్ టికెట్ పంపి మద్రాసుకి రప్పించుకుని వయసే ఒక పూలతోట తొలి పాటగా రికార్డింగ్ చేయించారు.

చాలా మంది శ్రోతలు మెసేజెస్ పంపిస్తున్నారు. రాంపురం నుంచి కట్ల సతీష్, అలాగే మూర్తి గారు ముసరంబాగ్ నుంచి మళ్లీ మళ్లీ మెసేజ్ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా రోజుల తర్వాత రామకృష్ణ గారి గురించి మాటలు పాటలు వింటున్నామని. సరే, మరి ఇంతకీ రామకృష్ణ గారి తొలి పాట పాడాక ఏం జరిగిందో చెప్పనా? తర్వాత వెంటనే శోభన్ బాబు గారి చిత్రం జీవితంలో ఇక్కడే కలుసుకుందామనే పాట పాడించేశారట రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో. ఆయన ఒక్కటే మాట చెప్పారట రామకృష్ణకి, ఈ సినిమా పాట నీకెంత ముఖ్యమో నాకు కూడా అంతే, ఇండస్ట్రీలో మనిద్దరం నిలబడాలి అంటే ఈ చిత్రంతోటే అని చెప్పి చెప్పారట. ఈ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు, మరి ఆ పాట మనందరికోసం.

ఘంటసాల గారి గాత్రంతో రామకృష్ణ గారి వాయిస్ బాగా పోలి ఉండడంతో అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ ఎదుర్కొన్నారాయన. కానీ ఎన్నో పాటలు స్వయంగా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారే అవకాశం వచ్చేటట్టు చేశారు అని వినయంగా చివరి వరకు చెప్పుకున్నారు రామకృష్ణ గారు.

ఒకసారి ఏం జరిగిందో తెలుసా, అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు వీరలేవరా పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల మాస్టర్ గారి ఫోన్ రామకృష్ణ గారికి. ఏం చేస్తున్నావు అని. అన్నం తింటున్నానండి అంటే ఏం తింటున్నావు అని చిలిపిగా అడిగారట ఘంటసాల గారు. ఏముందండి కొబ్బరి పచ్చడి బంగాళదుంప వేపుడు అని చెప్పి ఈయన జవాబు చెప్పారు. సరే పాట రికార్డింగ్ ఉంది, మరి వస్తావా, నీ వాయిస్ నాకు చాలా అవసరం అని చెప్పి ఫోన్ పెట్టేశారట ఘంటసాల గారు. తీరా వెంటనే చేయికడుకుని బయలుదేరే టైంకి మళ్లీ మరొకసారి ఫోన్ చేశారు. చూడు, నువ్వు వచ్చేటప్పుడు కాస్త పచ్చడి మెతుకులు తీసుకొస్తావా అని చెప్పి అడిగారట. నోటికి రుచి తప్పిపోతోంది రామకృష్ణ, కాస్త తీసుకొస్తే తిందామని, అంతకంటే ఏం లేదు అని చెప్పి అడిగితే కళ్లనీళ్లతో ఆనందంతో తప్పకుండా తీసుకొస్తానని చెప్పి అన్నారట. అది ఘంటసాల గారికి రామకృష్ణ గారికి ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఒక్కొక్క పాట ఒక్కొక్క అనుభవం నేర్పింది అంటారు రామకృష్ణ గారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక సినిమాకి పాట పాడుతున్నారట. ఆ సందర్భంలో సంగీత దర్శకుడికి వీరి స్టైల్ నచ్చలేదు. నచ్చకపోవడంతో వారేం చేశారు, నెమ్మదిగా చెప్పకుండా అబే బాలేదు, మీరు పాడిన ఈ స్టైల్ నాకు నచ్చలేదు అని చాలా గట్టిగా 10 మంది ముందర అనే వరకు రామకృష్ణ గారు కూడా చాలా మనసు దెబ్బతిందట. ఇదేంటి ఈయన ఇలా అందరి ముందర అనేశారు అని చెప్పి, సరే క్షమించండి నేను ఈ పాట పాడలేనని చెప్పి వెళ్లిపోయారు. మళ్లీ హీరో గారి రిక్వెస్ట్ మీద పాడిన ఆ సంగీత దర్శకుడు ఏమన్నారో తెలుసా? ఒక సవాల్ విసిరారట, ఈ ఒక్క పాట వల్ల ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది అని. అప్పుడు జీవితంలో తన కెరీర్లోనే మొదటిసారి రామకృష్ణ గారు కూడా ఆ సవాల్ని స్వీకరించి ఏమన్నారో తెలుసా, ఈ పాట ఎంతో పేరు తెస్తుంది, మీరే చూడండి అని చెప్పి. ఇంతకీ ఏ పాట అది వింటే పోలే, మనందరికోసం ఒక మంచి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రామకృష్ణ గారికి ఎన్టీ రామారావు గారితో గమ్మత్తైన పరిచయం జరిగింది. ఏమిందంటే, దానవీర సూరకర్ణ చిత్రంలో పద్యాలు చాలా మందితో పాడించినా అన్నగారికి మాత్రం రుచించలేదట. అప్పుడు సాలూరి రాజేశ్వరరావు గారు అన్నారట, ఒక్కసారి రామకృష్ణ అనే పిల్లాడున్నాడు, పిలిపించి పాడించుకోండి అంటే రామారావు గారు అన్నారట, వారు నాగేశ్వరరావు గారికే కదా పాడతారు, మరి నాకు పాడతారా అనంటే తప్పకుండా పాడతారు అని చెప్పి పిలిపించారు. సరే, పద్యాలు అవన్నీ పాడిస్తున్నారు. మరి చిత్రం మధ్యలో ఏం జరిగిందంటే, పెండ్యాల గారు సంగీత దర్శకుడిగా ఎంట్రీ కొన్ని కారణాల వల్ల. అయినా కూడా రామకృష్ణ గారు పాడిన పద్యాలకు మంచి పేరు రావడంతో అటు ఎన్టీ రామారావు గారికి కూడా పాడడం మొదలుపెట్టారు రామకృష్ణ గారు. ఎవరికి పాడినా సరే ప్రతి పాట తన తొలి పాటగా పాడారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు గడిచినా మనం వివిధ భారతిలో వారు పాడిన పాటలు వింటున్నాం.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: తనదైన శైలి ఘంటసాల గారి గళ్లంతో పోలి ఉన్న తన మార్కు చూపిన రామకృష్ణ గారు జూలై 16, 2015లో క్యాన్సర్తో పోరాడి భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిపోయారు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూనే పటిష్టంగా తనదైన ముద్ర తెలుగు సినీ గీతాలలో వేసిన రామకృష్ణ గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వినమ్రంగా వారిని గుర్తు చేసుకున్నాం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం వార్తా ప్రసారం అనంతరం 12:05 ఆషాఢ మాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మీ సందేహాలు తీర్చబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085223204085329552 స్టూడియో క్లాక్ లో సమయం 12:00 వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈనాటి మన కార్యక్రమంలో 12:40 పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆషాఢమాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. సంస్కృతి సంప్రదాయాల పట్టుకొమ్మ భారతదేశం. సంవత్సరంలోని అన్ని నెలలకు ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత. వీటితో పాటు పండుగలు, పర్వదినాలు. మరి తెలుగు నెలలోని ఆషాఢం, ఈ ఆషాఢమాస వైశిష్ట్యం ఏంటో చెప్పడానికే ఈ కార్యక్రమం. శూన్యమాసం అనే ఆషాఢంలో శుభకార్యాలకు ముహూర్తాలుండవు. కాని ఇటు జగన్మాతను, అటు విష్ణుమూర్తిని భక్తిగా కొలిచేది ఆషాఢమాసంలో. ఈరోజు పూరిలోని జగన్నాథ రథయాత్ర. ఆ శ్రీ మహావిష్ణువుని జగన్నాథుడిగా మనందరికీ దర్శనమిస్తారు ఈరోజు. ఈరోజు అంటే ఆషాఢశుద్ధ విదియ రోజున స్వామి తన తోబుట్టులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా మందిరానికి చేరుకుని మళ్లీ తిరిగి వస్తాడు. రథయాత్ర ఎంత అద్భుతమో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారో మనందరికీ తెలిసిందే.

ఆషాఢమాసం అనగానే తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాలు గుర్తుకొస్తాయి. బోనాలు అనగానే డప్పుల మూతలు, రంగు కాగితాలతో అమ్మవారి గుడిలో వేళ్లాడదీసే తొట్టెలు, ఉయ్యాల అన్న పేరున్న పరికరాలు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు, ఓ అత్యంత శోభాయమానంగా అమ్మఇచ్చే దర్శనం, భక్తుల పరవశం. భాగ్యనగరానికే సరికొత్త కళ్ళ తీసుకువచ్చే బోనాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంత చెప్పుకున్నా తక్కువే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆషాఢ మాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోనాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? కొందరు చరిత్రకారుల ప్రకారం కాకతీయ రాజుల సమయంలోనే ఆషాఢ మాసంలో అమ్మకు అన్నపు రాసి పెద్ద కొండలాగా పోసి నైవేద్యం పెట్టేవారని, ఆరోగ్యాన్ని కాపాడి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమని కోరేవారని చెప్తారు. మరి మనందరికీ తెలిసిన కథ మరొక్కసారి చెప్పేసుకుందామా? 1813 అంటే 1813 ఆ సమయంలో భాగ్యనగరాన్ని ప్లేగ్ వ్యాధి కబలించడం మొదలుపెట్టింది. పిట్టల్లా అందరి ప్రాణాలు రాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని ఆ విపత్కర పరిస్థితిలో ఆ సమయంలో సికింద్రాబాద్కు చెందిన సైనిక దళం ఉజ్జయినిలో పనిచేస్తున్నారు. అప్పన్న అనే సైనికుడు ఉజ్జయిని మహంకళిని ప్రార్థించాడు. నీకు జాతర చేసి గుడి కట్టిస్తానమ్మా, మా అందరినీ బతికించు, చల్లగా చూడు అని. అలా అమ్మ కరుణించి వ్యాధిని తగ్గుముఖం పట్టించేట్టు చేసిందట. తర్వాత ఆ సైనిక దళం సికింద్రాబాద్కు తిరిగి రావడం, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి పేరు మీద గుడి కట్టించి నాటి నుంచి బోనాలు జాతర జరుపుతున్నారట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతలందరి సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085223 2944853 2955092 3. ఈ రోజు మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆషాఢమాస వైశిష్ట్యం గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంతకీ బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం. కొత్త మట్టి కుండ లేదా ఇత్తడి కుండలో శుచిగా శుభ్రంగా అన్నం వండి కొన్ని ప్రాంతాలలో బెల్లం పరమాన్నం వండుతారు, మరికొందరు పసుపు అన్నం నివేదిస్తారు. ఈ అన్నప్రసాదం కుండపైన ప్రమిదతో దీపం పెడతారు. అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఆ కుండను ఎంత అందంగా అట్రాక్టివ్గా అలంకరిస్తారో తెలుసా? పసుపు కుంకుమ పొట్లు పెడతారు, వేప కొమ్మలు అమర్చి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తారు.

లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు. ఈ రోజు ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి చాలా అభినందనలు అలాగే నమస్కారాలు మనమందరం తెలిపేసుకుందాము. మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అయిన బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు గోల్కొండ

బోనాలు కూడా మొదలయ్యాయి. ఆషాఢమాసంలో బోనాల పండుగకు అమ్మవారు పుట్టింటికి వస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇంటికి వచ్చే ఆడపడుచును ఎంత ఆదరంగా చూసుకుంటారో అంతే ప్రేమగా భక్తిగా అమ్మ కోసం తెలంగాణలోని ప్రతి ఇల్లు ముస్తాబవుతుంది, ప్రతి గుడి సంబరాన్ని జరుపుకుంటుంది.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు అంటే ఇప్పుడు 12:30 వార్తా ప్రసారం అనంతరం 12:40 పూరి జగన్నాథ్ రథయాత్ర పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం ఆషాఢమాస వైశిష్ట్యం కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరీలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.

0: for mutual and holistic advancement for security and growth across region.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరో సైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్దరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమాపేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్టపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జల మార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటిసి

4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది.

స్వామిని గుండీచా మందిరానికి చేరుస్తారు. ఈ రథయాత్ర ఆషాఢశుద్ధ పాడ్యం నాడు ఇది జరుగుతుంది. ఏ ఏడాదికా ఏడాది నిర్మించే కొత్త రథాలను మూడింటిని తీసుకొచ్చి సింహద్వారం దగ్గర పెడతారు. నిజానికి ఇలా మూడు కొత్త రథాలను నిర్మించే పని అంతకుముందు కొన్ని నెలల క్రితమే మొదలైపోతుంది. పెద్ద పెద్దవైన ఈ మూడు రథాలు సుమారు 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ మూడు రథాలలోకి జగన్నాథుని రథం అతిపెద్దది. మిగిలిన రెండు రథాలు కాస్త చిన్నవి. జగన్నాథస్వామి రథాన్ని గరుడధ్వజమని, బలభద్రుని రథాన్ని తాళధ్వజమని, సుభద్ర రథాన్ని పద్మధ్వజమని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేయటానికి దాదాపు 6 నెలల కాలం పడుతుంది. ఆషాఢశుద్ధ విదేనాడు దేవతామూర్తులను సింహద్వారం గుండా రథాల దగ్గరకు తీసుకువస్తారు. జ్యేష్ఠాభిషేకం దినంలాగానే ఆ రోజును కూడా తెరవెనక ఉండే దేవతామూర్తులను శబరవంశీయులే తీసుకువస్తారు. దేవతామూర్తుల హస్తాలకు, నడుముకు మెత్తలు పెట్టి తాళ్లతో భద్రంగా కట్టి మూర్తుల చేతికింద నడుము దగ్గర గుంపుగా తాము నిలిచి పట్టుకుని బ్రహ్మతాళాలు, మృదంగ వాద్యాలు మోగుతుండగా గజగమనంలా ఎంతో ఠీవిగా, హుందాగా, లాఘవంతో ఆ దేవతామూర్తులను నడిపించి తీసుకువస్తారు. పూరీ మహారాజు ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా విచ్చేస్తారు. జగన్నాథమూర్తిని రథంలోనే ఉంచగానే పూరీ మహారాజు ఆ స్వామికి దాసానుదాసుడిగా ప్రతిరథాన్ని శుభ్రం చేస్తాడు. పవిత్రమైన పన్నీరు చల్లుతారు. భగవంతుడి ముందు రాజు, పేద అందరూ సమానులేనని తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ తర్వాత కొయ్యతో చేసిన సారథి విగ్రహాలను ప్రతి రథం మీద ఉంచుతారు. మంగళవాద్య ఘోషతో జయ జయ ధ్వానాలు, ఆనంద నాట్య కోలాహలం మధ్య రథయాత్ర మొదలవుతుంది. ఏటేటా జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనటానికి వచ్చే లక్షలాది యాత్రికులు ఈ రథాలను లాగుతారు. అది ఒక పుణ్యప్రదమైన కార్యమని భావిస్తారు. అందరూ కలిసి రథాలను లాగుతూ గుండీచా ఘర్ లేదా గుండీచా మందిర్ ముంగిటికు చేరుస్తారు. గుండీచా ఘర్ అంటే స్వామివారి ఉద్యాన గృహం అన్నమాట. పూరీ నుండి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో జనకపురంలో ఉంది. విశాలమైన రహదారి గుండా రథయాత్ర చేస్తూ దేవతామూర్తులను గుండీచా ఘర్ దగ్గరకు చేర్చటానికి దాదాపు ఒక రోజు పడుతుంది. రథంలో వచ్చిన జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల సమేతుడై ఈ గుండీచా ఘర్లోని ఆలయంలో వారం రోజుల పాటు కొలువుంటాడు. దశమి వరకు జగన్నాథస్వామి ఇక్కడే ఉంటాడు. ఆషాఢశుద్ధ దశమి సాయంత్రానికి రథాలు మళ్లీ ప్రధాన దేవాలయం సింహద్వారానికి చేరుతాయి. ఏకాదశి నాడు కూడా దేవతామూర్తులను రథం మీదనే ఉంచుతారు. ద్వాదశి నాడు ఆ దేవతా విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి తీసుకెళ్లి పెడతారు. ఈ ఉత్సవం వారం రోజుల పాటు సాగి దేవతామూర్తుల తిరుగు ప్రయాణం పునరాగమనంతో ముగిసే వరకు పూరీపట్నంలోని ఇతర కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించిపోతాయంటే అతిశయోక్తి కాదు. అశేష జనవాళి ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ ఇది.

0: మీరింతవరకు పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ కె విజయ. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్

0: తారు ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085239 5359 5359 5359 ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఆషాఢ మాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఇందాక మనందరము బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరుపుకునే బోనాలు తొలిగా గోల్కొండలో మొదలవుతాయి. ఈ రోజే దానికి నాంది. మరి ఈ నెలంతా గురువారం, ఆదివారం, మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. సింహవాహిని అమ్మవారు, లాల్ దర్వాజా, ఈ గుడికి కూడా ఒక కథ ఉంది. అదేంటో తెలుసా? 1900 ప్రాంతంలో మూసీ నది పొంగి నగరాన్ని, అంటే మన భాగ్యనగరాన్ని ముంచెత్తిందట. ఆ ఉపద్రవం నుంచి కాపాడమని అమ్మను వేడుకొని శాంతింపచేసి ఇక్కడ కూడా జాతర జరుపుతున్నారు. ఇక పోతరాజు అమ్మ సోదరుడిగా భావిస్తారు. ఉగ్ర రూపంతో ఉండే పోతరాజును చూడడానికి అందరూ కూడతారు. ఈ పోతరాజు ఒక ఏమంటారు, ఒక తాడు లాంటి దాంతో తన వీపును కొట్టుకుంటూ ఉంటాడనమాట. అది కనుక మనకు తగిలిస్తే శుభం అని చెప్పి కూడా అనుకుంటారు. ఇక జాతర తెల్లవారి జరిగే రంగంలో అమ్మవారు ఎవరో ఒకరి ద్వారా భవిష్యత్ పలుకుతుందని అందరి నమ్మకం. శాస్త్రీయంగా కనుక మనం బోనాల గురించి మాట్లాడుకుంటే ఇది ఆషాఢ మాసం అనేది ప్రకృతి పండగ. అలాగే వేప మండలు, పసుపు ముద్దలు ఎక్కువగా వాడే ఈ ఆషాఢ బోనాలలో క్రిమి సంహారకంగా ఇవన్నీ పనిచేస్తాయి. వానాకాలము, సీజన్ చేంజ్ అవుతుంది కదా, ఈ వానాకాలం వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడతాయి ఈ వేప మండలు. జాతర సమయంలో అందరూ కలిసికట్టుగా ఒకే కుటుంబంలా పాటించే సాంప్రదాయాల వల్ల మనమంతా అమ్మ ముందర ఒక్కటే అన్న భావన కూడా

ఆషాఢశుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా పండగ చేసుకుంటాం. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు పుట్టిన ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుని గౌరవించుకోవడానికి. ఇలా మనం సమాజంలో అందరినీ కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని అందించుకోవడమే పండగల మూలసూత్రం.

ఇక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. చేతులకు కొత్త అందాన్ని తీసుకొచ్చే గోరింటాకు వెనకాల కూడా ఒక కారణం ఉంది. వర్షాకాలంలో తేమ వల్ల కొన్ని చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఔషధ గుణాలున్న గోరింటాకును పెట్టుకుంటారు. ఇన్ని సుగుణాలు విశేషాలు ఉన్న ఆషాఢ మాసం నిన్ననే మొదలైంది. ఈ నెల రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ, భగవద్ధ్యానం చేసుకుంటూ నిత్య జీవితం గడపడమే ఆషాఢమాస ప్రత్యేకత. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085223204085329550923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట ప్రభుత్వం తరఫున లంగర్ హౌజ్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా చైనీస్ స్నాచింగ్ పిక్ ప్యాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫోటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్బంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీకాలని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట గంగా జమున తహజీబులకు లౌకిక స్పూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 3000కు పైగా ఆలయాల్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత 6 నెలల్లోనే 9800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో రాష్టంలోని మొత్తం 35781 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 32109 కేంద్రాల్లో, అంటే దాదాపు 90% కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 2000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి విమానాశ్రయ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా మైనింగ్ వీక్ ఒక సరికొత్త నాంది కానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గత 12 ఏళ్లలో 700 మైనింగ్ బ్లాక్లు, 132 కమర్షియల్ బొగ్గు గనులకు విజయవంతంగా వేలం పూర్తి చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఏఐ డ్రోన్ టెక్నాలజీలను వాడుతున్నామని, బొగ్గు రంగంలో పోటీతత్వం కోసం కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల అసమానతలు పెరగకుండా అవి మానవాళికి సేవ చేస్తూ గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బోట్ క్యాంప్ నిన్న ముగిసింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లాంచ్ గర్ల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా జరిగిన ఒక శిక్షణతో 4 జూనియర్ కళాశాలల నుంచి 120 మంది ఇంటర్ విద్యార్థులను పాల్గొని కమ్యూనికేషన్, లీడర్షిప్, ఆర్థిక అవగాహన వంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ది కోసం రాష్ట శాసనసభ సచివాలయం ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ది వేదిక ద్వారా ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా ప్రైవేటు రంగాలు సీఎస్ఆర్ నిధులు, ఎన్జీఓల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ది, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాలు

0: లో ఈక్విప్ సంస్థ పనిచేస్తుందని స్పీకర్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మై భారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ఈ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోనెపల్లి గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్దతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: కొండపర్తిలో వాళ్ళకు ఈ పప్పు లడ్డు చేసుకోవడానికి మొట్టమొదట 50,000 తోటి స్టార్ట్ చేస్తే 3 నెలల్లో 15 లక్షల దాకా సంపాదించారు. జాతర టైంలో 5 లక్షలు సంపాదించారు 5-10 రోజుల్లో. ఇప్పుడు ప్రతి రోజు ఆడ జాతర కాడ ముంగట వాళ్ళు షాప్ పెట్టుకుంటే ఈ పప్పు లడ్డుకు మినిమం గా 10,000 సంపాదిస్తారు. ఎండాకాలంలో అయితే మనోళ్ళు అంబలి కూడా చేసి అమ్మిన.
0: రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్టంలోని కొన్ని తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి ఉకపోతతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్లో గల పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ జి రమేష్ పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును సరియైన పద్దతిలో వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరిధాన్యం వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి కోరారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. ఏ స్వాగతం, సుస్వాగతం అందరికీ. షో టైం కార్యక్రమానికి, మరి షో టైం అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా మనందరం ఎంతో ఇష్టంగా పాల్గొనే క్విజ్ ప్రోగ్రాం. దీంట్లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అంటే చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించడమే. ఎక్కడ ఎలా అంటారా, నంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే సరి చూసుకోండి, 0402324 0852 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి అసలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం షో టైం. తొలి ప్రశ్న: ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, ఇంగ్లీష్ ఛానల్ ఇదిన అతి పిన్న వయస్కుడైన ఈత గాడు ఎవరు అని చెప్పి. జవాబు ఏంటో తెలుసా? 11 సంవత్సరాల టామ్ గ్రెగరీ. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారంటే, బోయిన్పల్లి నుంచి శ్రీకాంత్, హరీష్ కుమార్, పీర్జదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, యాప్రాల్ నుంచి సూర్యశ్రీ, అలాగే రేపల్లె నుంచి, ప్రాంతం పేరు సరిగ్గా రాలే, రేపల్లె అని మాత్రం రాసేసి ప్రసాద్, రాంపురం నుంచి కట్ల సతీష్, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కడప నుంచి రేణుకా గోపరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నిమాన్ నుంచి పున్న వెంకటేశం, సైనిక్పూర్ నుంచి రమణి సుబ్బారావు, నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ, ఆదిలాబాద్ నుంచి సుధాకర్, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలు తీర్చడానికి మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 09 23, 0402.

2324085329 2324085329 2325 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి వచ్చేస్తున్నాము అని అంటారా? 0402

సూపర్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా, మరి ఇందాక నేను అడిగాను కత్రినా కైఫ్ తొలి తెలుగు చిత్రం ఏది అని, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మల్లీశ్వరి సినిమా వారి తొలి తెలుగు సినిమా అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? చందనగర్ నుంచి విజయ్ కుమార్, ఖైరతాబాద్ నుంచి పివి రావు, కేకే రావు, సూరారం నుంచి బ్రూస్లీ, కీసర నుంచి కాంచన కిట్టు, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, అరుణ్, సంతోష్ కుమార్, బల్కంపేట నుంచి రాము, ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, కార్వా నుంచి శ్రేయ, ఆర్వూర్ నుంచి రాధా, రాజన్న

పేట నుంచి శ్రీనివాస్, గోదుమకొండ నుంచి బండి కృష్ణగౌడ్, పెడన నుంచి అప్పలరాజు, కోదాడ నుంచి శ్రీనివాసరావు, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, పుట్టపాక నుంచి భవానీ వెంకట, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. హంపాపురం నుంచి చిరంజీవి కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా పాల్గొనాలి అంటే నంబర్ మరోసారి గుర్తు చేస్తాను, 0402324 0852 0423 2408 52. ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బోనాలు పండగ హైదరాబాద్ లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? ఇందాక ప్రత్యేక కార్యక్రమం విన్నా, వార్తలు విన్నా మీకు జవాబు తెలిసిపోతుంది. బోనాలు పండగ హైదరాబాద్ లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? జవాబు తెలిస్తే వెంటనే పంపించేయండి.

యమగోళ, యమ దొంగ. అందరూ ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి చేసేసారు కదా. మరి యమగోళ సినిమా నుంచి మంచి పాట వినేశాము. ఇందాక నేను అడిగాను షో టైంలో మన హైదరాబాద్ మహానగరంలో బోనాలు పండగ ఎక్కడ తొలిగా మొదలు పెడతారని. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. గోల్కొండ కోటలోని అమ్మవారి టెంపుల్ నుంచి ఈ రోజు మొదలైంది. సో మీ అందరూ రైట్ ఆన్సర్స్ చెప్పేశారు కాబట్టి అభినందనలు. ఎవరెవరు పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి, ఆర్ఆర్ డిస్టిక్ట్ నుంచి బిజ్లీ వెంకటేష్, ఇంకా దేవరకొండ నుంచి గోపి, సోమాజిగూడ నుంచి అశోక్, బుధన్, పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కాశీబుగ్గ నుంచి సుదర్శన్, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఎస్ రావు నగర్ నుంచి సీతాదేవిక, నిజామాబాద్ నుంచి జప్ప భూమేశ్వర్, కుబేర్ నుంచి రంజిత్, సంధ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, కల్వకుర్తి నుంచి వెంకటేష్, అలాగే గిర్మాపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085 3 2955 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. 0400 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085 3 2955 2 9 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన ఈ క్యాన్సర్ నేడు ఆధునిక వైద్యంతో, అనేక మార్పులు, టెక్నాలజీ పెరగడంతో ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేసి మళ్లీ పూర్వస్థితికి తీసుకురావచ్చని ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారు అంటున్నారు. అటువంటి ఆధునిక చికిత్సా విధానాల్లో రేడియేషన్ థెరపీ ఒకటని సునీత గారు అంటున్నారు. మరి క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఏ స్టేజ్ లో రేడియేషన్ థెరపీని అవసరం పడుతుంది అనే విషయాల గురించి మనం డాక్టర్ సునీత గారు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ గురించి డాక్టర్ సునీత గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సునీత గారు.
2: నమస్తే అమ్మా.
1: రేడియేషన్ థెరపీ అంటే ఏంటండి, ఇది ఎలా పనిచేస్తుంది?
2: సో రేడియేషన్ థెరపీ అంటే ఇవి కొన్ని హై పవర్ఫుల్ కిరణాలు ఉంటాయన్నమాట. సో మనకు మామూలుగా డయాగ్నోస్టిక్ ఎక్స్రేస్ తీసుకుంటే వాటితోటి మనము మామూలుగా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి ఎలా చేస్తామో అలాంటి ఎక్స్రే సోర్సెస్ నుంచే కొంచెం హై ఎనర్జీ యూజ్ చేసుకుంటూ డిఫరెంట్ మెషిన్స్ని ఉపయోగిస్తూ ఆ హై ఎనర్జీ రేడియేషన్ని మనం ఆ మెషిన్ నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఈ రేడియేషన్ ఎప్పుడైతే బాడీలోకి వెంటర్ అవుతుందో, రేడియేషన్ అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది, దీనివల్ల మనకు రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది. సో ఆ రేడియేషన్ని మనం కరెక్ట్గా దాన్ని మలుచుకొని ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో దానికి మాత్రమే ట్రీట్మెంట్ వెళ్లేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే రేడియేషన్ థెరపీ అనేది చాలా మంచి చికిత్స అవుతుంది. సో క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఆఫ్ ద టైమ్ ఎనీ క్యాన్సర్ పేషెంట్కి ఈ క్యాన్సర్ అనేది, ఐ మీన్ రేడియోథెరపీ అనేది అవసరం పడుతూ ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే
4: అమ్మా,
3: చెప్పండి. డాక్టర్ చెప్పాడు ఏం చేయండి డాక్టర్ అని అనుకోండి మాట్లాడుతున్నా. రాజవల్లూరు తీసుకోబోను, రాజవల్లూరు తీసుకోబోదు. అప్పుడు అట్లుండే ఇప్పుడు కూడా క్యాన్సర్ తగ్గలే కదా, ఇప్పుడు అంతే వస్తారు కదా. మన మా చుట్టాలు కూడా క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు, మా చిన్నమ్మ క్యాన్సర్ తోటి, మా చెల్లెలు, మా చిన్నమ్మ బిడ్డ క్యాన్సర్ తోటి. ఈ స్టార్టింగ్ లో ఏం తీసుకోవాలి క్యాన్సర్ రాకుండా ముందుగా?
4: ఎస్, సో నాకు మీ ప్రశ్న అర్థమైంది. చాలా మంది పేషెంట్స్ కి ఫ్యామిలీలో ఎటువంటి అంటే క్యాన్సర్ ఉన్నా కానీ అందరికీ కూడాను ఫ్యామిలీ హిస్టరీలో వచ్చిందా, ఇది మొత్తం మన ఫ్యామిలీలో అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేసి చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ దీని గురించి ఒకటే ఒకటి చెప్తాను, ఓన్లీ 10-15% అంటే ఒక 15% మాత్రమే పేషెంట్స్ కి ఈ ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉంటుంది. అందరికీ అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే అందరికీ వస్తుంది అనేది లేదు. కానీ ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మన ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు నేనుంటే మా మదర్ కానీ లేకపోతే మా సిస్టర్ కానీ లేకపోతే నా డాటర్ కానీ, ఈ ముగ్గురు మాత్రమే మనకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో ఇమ్మీడియట్ గా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కానీ 40 సంవత్సరాల కంటే తక్కువ వయసులో కనుక ఒక క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయ్యారు అని అంటే అప్పుడు మనము ఇది ఫ్యామిలీ హిస్టరీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అనేసి, అందరిలో ఉంటుంది అనేసి చెప్పలేము. సో వీళ్ళని జెంటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళమనేసి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అంటే పేషెంట్ని ట్రీట్ చేయాలి, అలాగే పేషెంట్కి సంబంధించిన ఇమ్మీడియట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అందరినీ పిలిచి కూడాను జెంటిక్ కౌన్సిలింగ్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరికెవరికి ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది.
1: అంటే మేడం ఇప్పుడు వంశపారంపర్యంగా ఒక వ్యక్తికి ఒక రకమైన క్యాన్సర్ వస్తే మిగతా వాళ్ళందరికీ అదే క్యాన్సర్ వస్తుందా, లేకపోతే డిఫరెంట్ క్యాన్సర్స్
4: రావచ్చు ఒక్కొక్కళ్ళకి? అంటే ఒకళ్ళు ప్యాంక్రియాస్ ఉండొచ్చు, ఒకళ్ళకి బ్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు. సో అలా మల్టిపుల్ క్యాన్సర్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఆర్గన్ నుంచి, అంటే ఇప్పుడు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, కొడుకుకి బ్రెస్ట్ క్యాన్సరే రావాలని రూల్ లేదు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మ్యూటేషన్.

0: ఉంటాయి. ఆ ఆ జీన్స్ కనుక వాళ్ళకి ట్రాన్స్మిట్ అయితే గనక ఆ జీన్ ఎక్కడే యాక్ట్ చేసినా కానీ, అంటే బాడీలో మొత్తం అంతా కూడా జీన్స్ ఉంటాయి, ఒక బ్రెస్ట్ లోనే ఆ జీన్ ఉంటుంది అనేది ఉంటుంది. సో బాడీలో ఏ పార్ట్ లో అయినా కానీ మనకి క్యాన్సర్ కిందకి. సో అలాంటి క్యాన్సర్స్ లో ఖచ్చితంగా బ్రెస్ట్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు కొంచెం ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
1: హలో
2: చెప్పండి. నమస్కారం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: నిజామాబాద్ జిల్లా గోన్గోప్ల దేశబోయిన రవి మేడం.
0: చెప్పండి
2: మేడం. ఇది క్యాన్సర్ ఎన్ని రకాలు, అంటే చిన్నపిల్లలకు వస్తుందా, పెద్దవాళ్ళకు వస్తుందా, వయసుకి ఏమైనా తేడా ఉందా?
0: ఎస్, నాకు అర్థమైందండి. మీకు క్యాన్సర్ గురించి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు అనేది చెప్పడానికి లేదు. ఎన్నైనా అంటే బాడీలో ఎటువంటి పార్ట్ కానీ, ఈవెన్ వెంట్రుక కూడాను క్యాన్సర్స్ వచ్చే ఉంటాయి. సో ఇప్పుడు మనకు క్యాన్సర్ లో ఉమెన్ లో ఇండియాలో ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. కామన్ క్యాన్సర్స్ గురించే చెప్తున్నాను. ఆ తర్వాత మెన్లో అంటే మగవాళ్ళల్లో మనకు ఈ ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ వీళ్ళు గుట్కా కానీ పాన్ కానీ ఇలా తినే వాళ్ళకి నోట్లో పుండ్లు రావటం కానీ, టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్యన మనది అంటే మన కంట్రీ కూడా వెస్టర్నైజ్ అయిపోతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్, మన అలవాట్లు అన్ని కూడాను మారిపోయాయి. దీనివల్ల మనకు జీర్ణాశయ సంబంధించిన క్యాన్సర్స్, అంటే రెక్టల్ క్యాన్సర్స్ కానీ, కొలోనిక్ క్యాన్సర్స్ కానీ ఇవి కూడాను ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి అంటే మనకు బాడీ హ్యాబిట్స్ అవాటి పోన్ ఇంటర్వ్యూలో మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి క్యాన్సర్స్, సో మగవాళ్ళల్లో హెడ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత లంగ్ క్యాన్సర్స్, ఇవి కూడాను మ్యాక్సిమం మగవాళ్ళల్లో ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉమెన్ లో కూడాను బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యా
1: మేడం, ఇప్పుడు ఈ క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ రేడియేషన్ థెరపీ ప్రాధాన్యత ఎలా ఉంది ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో?
0: ఎస్, సో ఇందాక నేను చెప్పినట్టు 80-90% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కడ ఒక చోట వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్స్, వీటన్నిటిలో కూడాను రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది, ఐ మీన్ ప్రాధాన్యత ఉంటుంది అనమాట దాని ట్రీట్మెంట్ ప్రాసెస్ లో. సో ఈ టెక్నాలజీలో ఒకప్పుడు అంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే ఈ ఆంకాలజీ వింగ్ వచ్చేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30 ఇయర్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశామో అప్పట్లో చాలా ప్రిమిటివ్ మెషిన్స్ ఉండేవి. సో దానివల్ల చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడాను కనిపించేవన్నమాట పేషెంట్స్. అంటే వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే క్యూర్ అయిపోయి ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవటం కానీ, అంటే మోషన్కి వెళ్తే బ్లీడ్ అవటం కానీ, యూరిన్కి వెళ్తే బ్లీడ్ అవటం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించేవి. అలాగే హెడ్ నెక్ క్యాన్సర్స్లో వాళ్ళకి నోరు ఎప్పుడు తడి ఆరిపోవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగాను మనకు బాగా చర్మం అనేది నల్లగా అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటివి చాలా మటుకు తగ్గాయి అన్నమాట.
1: అంటే రేడియేషన్ థెరపీతో తగ్గుతున్నాయి,
0: రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ లో చేయటంలో మనకు తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. టెక్నిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చాయి, హైయెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ వాడటం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే ఇదెందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, చాలా మంది పేషెంట్స్ మీకు ట్రీట్మెంట్ రేడియేషన్ థెరపీ ఇవ్వాలి అనగానే ఫస్ట్ లోనే వాళ్ళకు ఒక భయంతో, లేకపోతే అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళని వీళ్ళని సఫర్ అవ్వటం చూసుంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆలోచించి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు ఈ ట్రీట్మెంట్ వద్దు అనేసి తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అది అయిన తర్వాత, అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత అంటే ఇంకా ఏమి చేయలేని స్టేజ్ లో అప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మరీ మరీ చెప్పేది ఏంటి అని అంటే, రేడియోథెరపీ మెషిన్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి, వాటి వల్ల మనము భయపడే అవసరం లేదు, ఒకప్పటి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మనము చూడట్లేదు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను వేమల నరసింహరావు, నిజామాబాద్ నుండి మేడం. నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి.
3: మేడం గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు కదా, అయితే మా మనమరాలు ఈ రోజు తీసుకున్నాము 14 ఇయర్స్ మనమరాలకి, అయితే అది ఎన్ని డోసులు తీసుకోవాలి,
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనకు చాలా అందుబాటులో వచ్చింది. ఎక్కడ ఎటువంటి చిన్న సెంటర్స్ లోకి వెళ్ళినా కానీ మనకు అందరికీ కూడాను ఈ వ్యాక్సిన్ అనేది అలవాటు, ఐ మీన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడాను క్యాన్సర్లో ఎవరికి కూడాను వ్యాక్సిన్ లేదు, ఏ క్యాన్సర్ కూడాను వ్యాక్సిన్ లేదు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి తప్పించి వేరే ఏ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు. సో సర్వైకల్ క్యాన్సర్కి ఎందుకు వ్యాక్సిన్ వచ్చింది అని అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు బాడీలో సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడైతే 15-16 ఇయర్స్ తర్వాత సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో, ఆర్ మ్యారేజెస్ తర్వాత స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఈ వైరస్ మనకు వెజైనా ద్వారా సర్విక్స్ వరకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అది కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఒక ఏమంటారు ఒక ఇల్లులాగా ఏర్పరచుకొని మన సెల్స్ లోకి బాడీలోకి ఇంటిగ్రేట్ అయిపోయి అక్కడే ఉండి తొవ్వి ఒక క్యాన్సర్ లాగా, సర్వైకల్ క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక 20-25 ఇయర్స్ అమ్మాయికి అది సర్వైకల్ ఏది హెచ్పివి వైరస్ లోపలికి వెళ్ళింటే అరౌండ్ 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అది సర్వైకల్ క్యాన్సర్ కిందికి మారే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-20 ఇయర్స్ టైం లేటెన్సీ పీరియడ్ అనేది ఉంది. అంటే క్యాన్సర్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత క్యాన్సర్ కింద టర్న్ అవ్వటానికి ఒక 15-20 ఇయర్స్ కూడాను పడుతుందన్నమాట. అప్పుడు ఇప్పుడు మనకు రెండు రకాలుగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటి అని అంటే, అసలు వైరస్ మన బాడీలోకి రాకముందే మనం బాడీ ఇమ్యూనిటీని పెంచితే దాన్ని ఆ వైరస్ ఒకవేళ లోపలికి వెళ్ళినా బాడీలోకి వచ్చినా కానీ మనకు క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దీనికోసం ఏం చేస్తున్నాము అని అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేసి డెవలప్ అయింది. ఈ వ్యాక్సిన్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ తీసుకున్నా ఎటువంటి కంపెనీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. టూ అంటే రెండు వైరసెస్కి సంబంధించినది ఒకటి ఉంది, బై వ్యాలెంట్ వ్యాక్సిన్ అంటాం. తర్వాత క్వాడ్రివాలెంట్ అంటే 4 వైరసెస్కి సంబంధించినది ఒక వ్యాక్సిన్ ఉంది, ఇంకొకటి 9 వ్యాలెంట్ అని. మీ అఫోర్డబిలిటీని బట్టి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్నా కానీ పెద్దగా ఇబ్బంది లేదు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనకు నార్మల్గా 9-13 or 15 ఇయర్స్ ఏజ్ వరకు రెండు డోసెస్ ఇస్తే మటుకు సరిపోతుంది. అంటే ఇవాళ ఒక డోస్ ఇచ్చాము అని అంటే 2 నెలల తర్వాత ఇంకొక డోస్ ఇవ్వాలి. సో ఈ 2 డోసెస్ 15 ఇయర్స్ లోపలైతే, కానీ కొంతమంది 15 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చి అడుగుతారు, మేడం మాకు కూడా తీసుకోవాలని ఉంది, ఆ ఏజ్లో మాకు అవగాహన లేదు, మేము ఇప్పుడు తీసుకోవచ్చా అనేసి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు 2 డోసెస్ సరిపోవు, 3 డోసెస్ వేసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ 25 ఇయర్స్ పెద్దగా దీని ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పటికే మనకు వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అని అంటే, వాళ్ళని రెగ్యులర్గా ప్యాప్స్మియస్ చేయించుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. సో వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ రెగ్యులర్గా ప్యాప్స్మియస్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 2-3 ఇయర్స్ చేయించుకోవాలి అని గైడ్ లైన్స్ చెప్తూ ఉంటాయి, కానీ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ మనం చేయించుకోవటం అంటే చాలా మందికి కుదరకపోవచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళటం అది కష్టం అనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చెప్తాము అని అంటే, అట్లీస్ట్ 3 టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ టైం, అంటే మేబీ ఒక 25-30 ఇయర్స్లో ఒక ఫస్ట్ ప్యాప్స్మియర్, మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ఇంకొక ప్యాప్స్మియర్, ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఒక ప్యాప్స్మియర్, ఇలాంటి 3 ప్యాప్స్మియర్స్ అన్న నెగిటివ్ వస్తే కనుక అట్లీస్ట్ మనకు లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ 2 పద్ధతులు అంటే ఎప్పుడైతే మనం అడ్హెర్ అవుతామో ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము బారిన పడకుండా చూసుకోవచ్చు.
1: హలో
0: అమ్మా చెప్పండి.
4: హలో,
1: మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: హలో మేడం,
1: మాట్లాడండి.
4: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. హలో
0: చెప్పండి.
1: చెప్పండి గారు, మాట్లాడండి.
4: సమస్య మా భార్యకి అండి, ఆమెకు 2016లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేడం.
0: ఓకే,
4: అయితే అప్పుడు 8 కిమోథెరపీలు 15 రేడియేషన్ థెరపీలు ఇచ్చారు, కొంచెం నయమైపోయింది. ఇప్పటి వరకు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతి 6 మంత్స్ ఒకసారి వచ్చి మేము యశోద హాస్పిటల్లోనే చెకప్ చేయించుకుంటాము. అక్కడ ఫిజిషియన్ గారు సార్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన చేశారు. ఉంది కానీ దాని పిఆర్ పాజిటివ్ అని ఉంది మేడం. మీరు అది భవిష్యత్తులో ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందా, జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలా అని కొంచెం ఎక్కడానికి
0: నాకు అర్థమైందండి. పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు చేసుకోవాలి అనేసి. సో ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, ఫాలోఅప్కి వెళ్ళటం అనేది

0: చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాకు ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈ జబ్బు రాదు కదా, మాకెందుకు అవసరం లేదు అనేసి చెకప్స్ కి వెళ్లరు. ఈ చెకప్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆర్ వచ్చే అవకాశం ఉన్నా కానీ వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి వాటికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ అంటే క్యాన్సర్ మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది అనేసి అనిపిస్తే అర్లీ స్టేజ్ లోనే మేము పికప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ అది రికరెన్స్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే దాన్ని అర్లీ స్టేజ్ లోనే మనము రికరెన్స్ ని పట్టుకుని దాన్ని వెంటనే ట్రీట్ చేసుకుంటే గనక ఇంకా సర్వైవల్స్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం అనేసి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫాలో అప్స్ ఫస్ట్ 2 ఇయర్స్ లో చాలా రెగ్యులర్ గా ఎవ్రీ 3 మంత్స్ కంపల్సరీ రమ్మని చెప్తాము. ఇది నార్మల్ గా అందరికీ చెప్పేది, కానీ కొంతమంది పేషెంట్స్ కి ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి మీ రిస్క్ ని బట్టి మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రమ్మనే దానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా ఫస్ట్ 2 ఇయర్స్ లో ఎవ్రీ 3 మంత్స్ కంపల్సరీ ఫాలో అప్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కొంచెం క్యాన్సర్ రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్సిడెన్స్ అనేది. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ వరకు ఎవ్రీ 6 మంత్స్ రమ్మని చెప్తాం. ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడాను రమ్మని చెప్తూ ఉంటాము అంతకుమించి. అయితే ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ప్రకారం ఆఫ్టర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇంకా రిస్క్ ఉంటుందా అనేసి, ఎటువంటి పేషెంట్ అయినా కానీ ఈవెన్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిపోయినా కానీ కంపల్సరీ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఈ క్యాన్సర్ అనే కాదు వేరే ఏదైనా కానీ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకని రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో నేరుగా మాట్లాడచ్చు. మేడం, మీరు ఇందాక అన్నారు చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి, ఈవెన్ వెంట్రుకకు కూడా క్యాన్సర్ వస్తుందని. సో వీటన్నిటికీ కూడా రేడియేషన్ థెరపీ అవసరమా?
0: అన్నిటికీ అవసరం పడదు. యూజువల్ గా రేడియేషన్ తోనే క్యూర్ అయ్యేవి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అయితే తీసుకోండి, దాంట్లో ఫస్ట్ 1 or 2 స్టేజెస్ వరకు కూడాను సర్జరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం యంగ్ ఏజ్ ఉంటే కూడాను. ఆ తర్వాత ఒకసారి స్టేజ్ దాటిపోయిన తర్వాత, సెకండ్ స్టేజ్ తర్వాత మనకు సర్జరీ తోటి కంప్లీట్ క్యూర్ ఉండదు. ఓకే, అలాగా బ్రెస్ట్ క్యాన్సర్స్ తీసుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకప్పుడు కంప్లీట్ గా మాస్టెక్టమీ అనేసి చేసేవాళ్ళు, అంటే కంప్లీట్ బ్రెస్ట్ రొమ్ము మొత్తం తీసేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా యంగ్ ఏజ్ లో కూడా చూస్తున్నాం, 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్.

0: నమస్కారం.
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలి, కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి, మీ సమస్య అంటే చెప్పండి.
0: మేడం నాది ఆపేసింది మేడం. అది పెద్ద పేగు రెండు గడ్డలు అన్ని ఆపేసినాకే తీసేసారు. కానీ ఇది పేగు పాట వేసారు మేడం, మోసే అనుకుంది బ్యాక్ గడ్డ వేసారు. అది లైఫ్ లాంగ్ బయటనే ఉంటుందా మేడం? బయటనే ఉంటుందా అని అంటున్నారు. అది నాకు అది అది ప్రాబ్లం లోపలికి వేయలేరా మేడం అని అనుకుంటున్నాం చేస్తున్నాను.
2: సో దీన్ని మనము కొలాస్టమీ అనేసి అంటూ ఉంటాం. ఈ కొలాస్టమీ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఎస్పెషల్లీ పెద్ద పేగు అంటే రెక్టంకి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ రెక్టంకి సంబంధించిన క్యాన్సర్స్ లో కూడాను అది కింద అంటే యానల్ మార్జిన్ నుంచి ఎంత పైకి ఉంది అనే దాన్ని బట్టి కొలాస్టమీ పర్మనెంట్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. సో కింద ఉన్నవి అంటే లోయర్ థర్డ్ రెక్టంలో ఉండే కేసెస్ లో ఖచ్చితంగా కొలాస్టమీ అనేది 99% అందరికీ వాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, అంటే కొలాస్టమీ అంటే మనము పేగుని అంటే మోషన్కి వెళ్లే ద్వారాన్ని మనము తీసేసి అబ్డోమెన్ పైన మనము ఒక హోల్ లాగా పెట్టేసేసి దాంట్లో నుంచి బ్యాగ్ అటాచ్ చేసేస్తే దాంట్లో నుంచి మోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బట్టి ఎవ్రీ డే కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈ కొలాస్టమీ అనేది యూజువల్గా లోయర్ థర్డ్ దగ్గరగా యానల్ మార్జిన్ ఉన్న దగ్గరగా ఉన్న పేషెంట్స్లో కంపల్సరీ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, లైఫ్ అనేది చాలా ముఖ్యం, బ్రతకడం అనేది చాలా ముఖ్యం, అంతేకాని కొలాస్టమీ ఇబ్బంది పెడుతుంది అనేసి మనము ఆ సర్జరీలు కూడా చాలా మంది కొలాస్టమీ అనగానే పేషెంట్స్ మాకు వద్దు ఆ బ్యాగ్ బయట పెడితే మాకు కష్టం అనిపిస్తుంది వద్దు అనేసి సర్జరీ చేయించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళందరూ తర్వాత మాకు చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో రావటం, ఆ తర్వాత అసలు ఏ రకమైన ట్రీట్మెంట్లు అంటే సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఏ రకమైన ట్రీట్మెంట్లకు కూడాను తగ్గని పరిస్థితిలో ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్ కి కొంత దూరంలో ఉంది, కాస్త అంటే మనకు కొంత మార్జిన్ ఉంది, కరెక్ట్ గా సూచెస్ చేయడానికి మనకు ప్లేస్ ఉంది అని అంటే అలాంటి పేషెంట్స్ లో ఓన్లీ టెంపరీ కొలాస్టమీ అనేసి చేస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత అలాగా టైం తీసుకొని ఆ కొలాస్టమీ క్లోజర్ అనేది చేయగలుగుతాం అన్నమాట. సో అది మీకు డిసీజ్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ బట్టి దాని కొలాస్టమీ అవసరమా లేదా కొలాస్టమీ అవసరమైతే అది పర్మనెంట్ కొలాస్టమీయా కాదా అనేసి చెప్పడానికి వీలవుతుంది. అండ్ పర్మనెంట్ కొలాస్టమీ అవసరమైన ప్రతి పేషెంట్స్లో అది కంపల్సరీగా చేయించుకోవాల్సిందే. ఎందుకు అని అంటే ఆ కింద ఏరియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దానికోసం అనేసి నీట్గా అదంతా కూడాను ఆ పార్ట్ అంతా క్లియర్ చేస్తూ కంప్లీట్ సర్జరీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567457.
1: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. ശ്രോതലందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా అంటే పొద్దుగల 10 గుట్టేసింది, పొజమట్టు 5 గుట్టేదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 గుట్టేదాకా మన యాస మన భాషలో ప్రసారమవుతున్నాయి

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాన్ని వినొచ్చు. ఈ ప్రసారాలు శ్రోతలు ఎఫ్ఎం 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. మరి ఇవాళ ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మీ మాటలు మీరు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పరువు తీసే బలహీనత ఈ కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపార్థం అసలొద్దు ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతంలో ఎన్సీవి జగన్నాథాచార్యులు పాడిన లలిత గీతాన్ని వినొచ్చు. ఇంకా రాత్రి 11:00 ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. ట్యూన్ చేసి ఉంచుండ్రీ 100.2 FM మనస్సు నిండా.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട. മാട്ടച്ചപ്പുണ്ട്രി പാട്ടൈനുണ്ട്രി നീ മാട്ടലു നീകോസം പാട്ടലു. శ్రోతలు రోజట్లెక్కనే అర్ధగంట సేపు సాగే ఈ మాట చెప్పుండ్రి క్షమించండి మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినొచ్చు. మరి ఇవాళ మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాళ కార్యక్రమంలో ముందుగా విందాం బాడీగార్డ్ సినిమా నుండి శ్రీవర్ధిని రాహుల్ నాంబియార్ పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, ఇవాళ మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ నుండి అమీనా, మీనాక్షి, నాగతేజ్ యాదవ్, ప్రేక్ష, మోహనరావు, చిన్నారి శ్రియ, వీళ్ళు ఆహ్వానం సినిమా నుండి దేవతలారా రండి అనే పాటను. అయితే శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే ఫోన్ చేయడమే కాకుండా ప్రతిరోజు పొద్దుగల సింగిడిలో బుజ్జామట్టు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమంలో మీరు ఉత్తరం ద్వారా పాటను కూడా కోరవచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక ఫోన్ చేయాలనుకుంటే నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 0837.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమం 5:30 వరకు ఉంటుంది. మరి మీరు కూడా ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087-32. శ్రోతలు, గడిచిన నిన్నటి రోజుతో ఎంతో కొంత పాఠాన్ని నేర్చుకుంటాం.

రేపటి రోజును ఎవరూ ఊహించలేము. ఈరోజు ఇప్పుడు గడుపుతున్న ప్రతి ఒక్క క్షణము ఎంతో విలువైనది. ఎంతో నేర్చుకోవడానికి కూడా ఈరోజు మాత్రమే. గురువు దగ్గర జ్ఞానం నేర్చుకుంటాం, తండ్రి దగ్గర బాధ్యత, తల్లి దగ్గర సంస్కారం. ఇవి నేర్చుకుంటే మిగతాది ఈ ప్రపంచమే నేర్పిస్తుంది అని అంటారు పెద్దలు.

0: చెలి కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, రాములు గారు ఫోన్ చేసిండు నిరాల నుంచి. హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది శ్రోతలు. హలో, కార్యక్రమానికి మీరు ఫోన్ చేసినప్పుడు మరి సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలా. ఫోన్ నెంబర్లు అయితే 087732, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2958.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

అంతటితో ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం సమాప్తం. రేపు జమట్టు 5 గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటల్ని వినొచ్చు. ఇంకా ఇయల రాత్రి 8 గుట్టంగుండే ఉషారు కార్యక్రమంలో జరిగిన సినిమా పాటలుంటాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ప్రతి బుధ గురు శుక్ర శనివారాల్లో పొద్దుమట్టు 5:30 ప్రసారమయ్యే ఈ కథిందాం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు నచ్చేలా ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇలా చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పరుగు తీసే బలహీనత కథ, ఇంకా బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపార్థం అస్సలొద్దు ఈ కథలు విందాం. ముందుగల కొన్ని ప్రకటనలు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పరువు తీసే బలహీనత కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి. కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
4: ఒక పెద్ద అడవిలా ఒక మృగరాజు ఉంటుండే. ఆ మృగరాజు అంటే అందులో ఉండే జంతువులన్నిటికీ బాగా భయం. చీటికి మాటికి ఆ మృగరాజు పెద్దగా గాండ్రిస్తూ అన్నిటినీ భయపెట్టేది. ఒకరోజు అడవిలా కొండ అంచున వడుకొని ఏదో ఆలోచిస్తది మృగరాజు. ఆ మృగరాజుకు అల్లంత దూరంలా ఒక విచిత్రమైన దృశ్యం కనబడుతుంది. ఎవరబ్బా మనిషి పొడవైన తాటి చెట్టెక్కి ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడబ్బా అని అనుకుంటుంది. చూద్దాం అనుకుంటూ వేగంగా కొండ దిగొస్తుంది. ఆ మనిషి కనిపించిన వైపే పరుగుదీస్తుంది. మృగరాజు పరిగెడుతుంటే అడవిలోని మిగిలిన జంతువులు భయంతో కకావికలమై అటు ఇటు పరుగులు తీస్తాయి. ఇవాళ ఏ జంతువుకు భూమి మీద నూకలు జల్లినాయో ఏమో. బాప్రే, ఈ మృగరాజు ఇట్ల పరుగులు ఇడుకుంటూ వస్తుందేంది అని బాగా భయపడతాయి. ఆ సింహం అంటే అంత భయం వాటికి. అడవికి రాజైన ఆ సింహం క్రమశిక్షణకు మాత్రం మారుపేరు. అందుకే అడవి అంతా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. తాటి చెట్టు దగ్గరకు చేరుకున్న సింహానికి దాని మొదలు వద్ద 2 కుండలు కనిపించినాయి. వాటిలో తెల్లటి నురగతోని ఏదో ద్రవం కనబడ్డది. ఏందబ్బా ఇది, ఇంత తెల్ల ఉన్నది, ఈ ద్రవమేంటి అనుకుంటది సింహం. కొండ దిగి పరుగునొచ్చిన సింహానికి విపరీతమైన దాహమేస్తుంది. ఇంకేముంది, అస్సలు ఆలోచన.

ఇంకేదో గాదు, తాటికల్లు. షెట్టు మీద నుంచి దిగుతున్న మనిషి కింద అలికిడికి తలొంచి చూస్తాడు అంతే. భయంతో అతని పై ప్రాణాలు పైనే పోతాయి. అమ్మో మృగరాజు, అయ్యో తాటికల్లంతా తాగేసింది అనుకుంటూ ఆ సింహంని చూస్తాడు. మృగరాజు ఊగుతూ తూగుతూ పొదల్లోకి వెళ్ళిపోవడం చూసి కాస్త ధైర్యం తెచ్చుకుంటాడు. అప్పటికే పైన 3 కుండలు కట్టి మరునాటి కోసం ఉంచుతాడు. ఇక తన నడుముకున్న 1 కుండలోని కళ్ళు మిగులుతుంది అతనికి. మాయదారి సింహం 2 కుండల కళ్ళు తాగేసింది. విడ్డూరం కాకపోతే ఏమిటిది, సింహాలు ఎక్కడైనా కళ్ళు తాగుతాయా అనుకుంటూ ఇంటి దారి పడతాడు ఆ మనిషి. ఇప్పటి సంధి ఈ అడవిలెక్క రాను, బాప్రే కొంచెమున్న వాడితే నా ప్రాణాలే పోతుండే ఈ తాటికల్లేమో గని అని అనుకుంటాడు. 2 కుండల కళ్ళు తాగిన సింహం మత్తులో నవ్వుతూ ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ గెంతుతూ తన గుహకు చేరుకుంటది. నిజానికి దానికి ఒంటిపైన స్పృహనే ఉండది. దాని చేష్టలకు అడవిలో ఉన్న జంతువులన్నీ విరగబడి నవ్వుతాయి. ఎందుకంటే ఆ సింహం ఎప్పుడూ క్రమశిక్షణతోనే ఉండేది. అస్సలు చడీ చప్పుడు కాకుండా ఉండాలి అనేది అడవిల. అట్లా అనే సింహమే ఇట్లా పిచ్చి పిచ్చిగా గంతులేసేసరికి ఆ జంతువులన్నీ కూడా ఏందబ్బా పిసలేసినట్టే గుర్తున్నది ఈ సింహం. ఇంతకుముందైతే మనం చిన్న సప్పుడు చేసినా కూడా మస్తుగా ఒరుతుండే మన మీద, భలే గుర్తున్నదిలే అనుకుంటా అవి బాగా నవ్వుతాయి. దీనికి పిచ్చక్కింది రోయ్, మాయరోగం బాగా కుదిరింది దీన్ని. ఇంతకుముందు మనల్ని ఆడుకొనిచ్చేదే కాదు, కనీసం మాట్లాడుకొనిచ్చేది కూడా కాదురా అనుకుంటా అనుకుంటాయి. తర్వాత 2 రోజుల పాటు సింహంకు మత్తే దిగది, మత్తుగా నిద్రపోతుంది. కోతులు నక్కలు కుందేలు గుహల దూరి ఎంత అల్లరి చేసినా కూడా దానికి మత్తే వదలది. 3 రోజున మెల్లగా లేస్తుంది, ఒళ్ళంతా నొప్పులు. వేటాడడానికి కూడా ఓపికండదు దానికి. మెల్లగా ఆ తాటి చెట్టు దగ్గరకు వస్తుంది. ఆ తెల్లటి ద్రవం తాగాలని నాలుక పీకేస్తున్నదబ్బా, ఏందో గని మస్తు రుచిగుండే అని అనుకుంటది. చూస్తే చెట్టుకు 3 కుండలు కనబడతాయి. కాని వాటిని దించడం ఎట్లా? అబ్బా చెట్టు మీద 3 కుండలున్నాయి గని ఈ దించుడైతే నా అతను కాదు, ఎట్లా వేయాలా వీటిని దించాలంటే అని ఆలోచిస్తుంది. వెంటనే ఒక కోతిని పిలిచి, ఒరేయ్ నువ్వు ఆ షెట్టెక్కి 1 కుండను మెల్లగా కిందికి దించు అంటది. కోతి ఒకప్పుడైతే గజగజా వణుకుతూ చెప్పిన పని చేసేది. ఇప్పుడు దానికి భయం లేదు, ఎందుకంటే సింహం బలహీనత తెలిసిపోయింది కదా. నువ్వు ఒరే గిరయ్ అంటే పడేందుకు ఇక్కడ ఎవ్వరు లేరు, మర్యాదగా మాట్లాడాలి అంటది కోతి. సింహానికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చినా కూడా దీని మీద కోపం చూపిస్తే గలది అని అనుకుంటది. పొరపాటైంది మర్కటరాజా, కాస్త ఆ కుండ దించురా అని బతిమాలినట్టు చేతులు జోడించి కోతిని వేడుకుంటది. దించుతా దించుతా, అయితే ఒక షరతు, నువ్వు నీ వీపు మీద ఎక్కించుకొని నన్ను అడవంతా తిప్పాల, మర్కటరాజుకు జై అని జేజేలు పలకాల అనంటది కోతి. సరే అంటరా, నిన్ను అడవంతా తిప్పుతా సరేనా అంటది సింహం. ముందు మర్కటరాజు పని తర్వాతే నీ పని అంటూ చెంగున ఎగిరి సింహం వీపు మీద కూర్చుంటది కోతి హుషారుగా. పాపం సింహం, ఆ కోతిని అడవంతా తిప్పుతుంది. అన్ని జంతువులు ఆ కోతిని చూసి ఆశ్చర్యపోతాయి. వామ్మో ఇదేంది, సింహం మీద కూసున్నది, గంతే కాకుండా ఇంకా సింహము జై మర్కటరాజా అంటున్నది, ఇట్టెట్లా అంటున్నదబ్బా అని అన్ని సింహం వినయంగా ఉండు చూసి నమ్మలేకపోతాయి. నిజంగా మనము ఈ సింహంనే చూస్తున్నామా? సింహమే మర్కటరాజుకు జై అని అంటున్నదా, లేకపోతే శవులేమన్నిదైనయా అని ఆలోచిస్తాయి. ఆ తర్వాత కోతి కుండను దింపడం, సింహం కళ్ళు తాగడం రెండూ జరిగిపోతాయి. సింహం మత్తుగా అక్కడే పొదల్లలో వణుకుంటది ఆ కళ్ళు దాగి. ఆ సింహం అట్లా రోజూ తాగి మత్తులు పడుకోవడంతో అప్పటి సంధి ఏ జంతువు కూడా సింహానికి భయపడడం లేదు, మొహం మీదే తిట్టేస్తున్నాయి. మళ్లీ 2 రోజుల తర్వాత కోతి సాయంతోని మిగిలిన కుండలు కూడా ఖాళీ.

0: చేస్తా సింహం. పూర్తిగా మత్తులోకి మునిగిపోతుంది. తిండి తిప్పుల లేక బలహీనంగా అయిపోతుంది. దాని దుస్థితి చూసి ఒక ఏనుగుకు జాలేస్తుంది. బలవంతంగా దాన్ని తీసుకెళ్లి ఒక చెరువులోకి తోసి స్నానం చేయిస్తుంది. సింహం ఒడ్డుకొచ్చినాక, మిత్రమా, ఎలాంటి దానివి, ఎలా అయిపోయినావు? చివరికి కోతులు నక్కలు కూడా నిన్ను వేలాకోలం చేస్తున్నాయి, ఆట పట్టిస్తున్నాయి. గీసుంటి స్థితికి దిగజారిపోయినావు. నీ వీపు మీద కోతి స్వారీ చేయడమేంది? నువ్వు దాన్ని రాజంటు పొగడమేంది? దానికి జేజేలుగుట్టుడేంది? నాకు అర్థమైతలేదు. ఎంత అవమానమిది! నువ్వు తాగిన ద్రవం కళ్ళు, దాని మత్తుకు బానిసలైతే ఎవ్వరైనా అంతే. పరువు మర్యాద అన్నీ పోయినట్టే. నువ్వంటే జంతువులన్నిటికీ ఎంత భయం ఉంటుండే. నువ్వెంత క్రమశిక్షణ ఉంటుంటివి. నువ్విట్లస్తున్నవంటే అవన్నీ ఎంతో భయపడేటి, నీ ముందట మాట్లాడేటి ఏనా? గసుంటిది నీ మీదే ఎక్కి అది అడవంతా తిరిగింది. గజ్జూసి మిగిలిన జంతువులన్నీ నగినాయి. ఇప్పటి సందైనా ఈ తాగుడు మానేసుకో. ముందటి రాజా టీవీ చూపియు. అంతేకాదు, ఆ ద్రవం తాగడం మన రాజ్యంలో నిషేధించు అంటూ చెప్పి వెళ్ళిపోతుంది ఏనుగు. సింహం అంతా అర్థమైనట్టు చూసి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా గర్జిస్తుంది. అంతే, అడవి జంతులన్నీ గప్చుప్. అమ్మో, ఈ సింహంకు బుద్ధొచ్చినట్టున్నది రోయ్. మళ్ళా గట్టిగా గర్జిస్తున్నది. మళ్ళా అది మునుపట్లెక్కనే ఉండేట్టున్నదిగా. మన ఆటలు సాగాయిగా అని అనుకుంటాయి మిగిలిన జంతువులు. గప్పటి సంధి తాగుడు బంజేసి చక్కగా ఉంటుంది సింహం. దురలవాట్లు ఎంతటి వారికైనా పరువు తీస్తాయి.
1: ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి పరువు తీసే బలహీనత కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, ఈ కథ చెప్పింది ఈ వరలక్ష్మి. ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపార్థం అస్సలొద్దు కథ. కథ చెప్తున్నది ఎం వాణి.
2: అమరావతి రాజ్యాన్ని పూర్వం చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకసారి తన మంత్రి సుబుద్ధితో కలిసి మారువేషాలలో నగర పర్యటనకు బయలుదేరి చాలా ప్రాంతం తిరిగి కోటకు వచ్చే దారిలో బాగా కాపుమీద ఉన్న మామిడి తోట కనిపించింది. మామిడి పండ్లను చూసిన రాజుగారికి నోరు ఊరింది. తోట సమీపంలోని యువకుణ్ణి చూసిన రాజుగారు, నాయనా, ఈ తోటలోని మామిడి పండు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది, రెండు పళ్ళు ఇవ్వగలవా? రెండు పండ్లు ఇవ్వగలవా అన్నాడు. అయ్యా, తమరు బాటసారుల్లా ఉన్నారు, గుర్రాలు దిగి ఆ చెట్టు నీడన సేద తీరండి అని తోటలోనికి వెళ్ళి రెండు మామిడి పండ్లు దిగుడుబావి వద్ద నీటిలో కడిగి తెచ్చి రాజుగారికి మంత్రికి చెరొక పండు అందించాడు. మామిడి పండు ఆరగించిన రాజు సంతృప్తి చెంది, నాయనా, పండు రుచి చాలా బాగుంది, నాకు రెండు గంపల నిండుగా పండ్లు కావాలి, వెల ఎంతో తెలియజేయు. నీ చెప్పిన చిరునామాలో పండ్లు అందజేసి వాటికి రావలసిన ధనం తీసుకువెళ్ళు అన్నాడు. అయ్యా, ఇది నా మిత్రుని తోట, పక్కనే ఉన్నది నా తోట, మీరు కోరిన విధంగా రెండు గంపల పండ్లు ఎవరికి అందజేయాలో తెలుపండి, అందజేసి వాటి ధర ధనం తీసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. క్షణకాలం ఆలోచించిన రాజు, నాయనా, ఉచితంగా ఇవ్వడానికి నీ మిత్రుని తోటలో పండ్లు, అమ్మకానికైతే నీ తోటలోని పండ్లు అంటున్నావు, ఇది మిత్రద్రోహం కదా అన్నారు రాజుగారు. మన్నించండి బాటసారి, మీరు అపార్థం చేసుకున్నారు, స్నేహధర్మంలో అతని అనుమతి లేకుండా రెండు పళ్ళు దానం చెయ్యవచ్చు, కాని పండ్ల ధర తెలియకుండా అతని వస్తువుకు నేను వెల నిర్ణయించడం న్యాయం కాదు. నా తోటలోని పండ్లకు నేను ధర నిర్ణయించడం న్యాయం. అందుకే నా తోటలోని పండ్లు తమకు అమ్మజూపాను అన్నాడు ఆ యువకుడు వినయంగా. అతని మాటల్లోని నిజాయితీ గ్రహించిన రాజు చిరునామా తెలిపి వెళ్ళిపోయాడు.

0: మాదాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి అపార్థం అస్సలొద్దు కథ విన్నారు. కథ చెప్పింది ఎం వాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: రేపజమటు 5:30 ప్రసారమయ్యే కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు ఈ కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ ఈ కథల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎన్సీవి జగన్నాథాచార్యులు పాడిన లలిత గీతాలు.

0: लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఇయాల రాత్రి 11:30 దాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లెపాదాలు కార్యక్రమంలో 6:20 తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం, మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు మొదటి భాగం వినొచ్చు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయ్యాల పాడి పరిశ్రమతో ఆదాయ మార్గాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కే లినిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతాంతరంగంలో పసుపు వరి సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కొండకూరు గ్రామానికి చెందిన జాడి భూమన్నతో కే లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. 9:30 ఇయల రాత్రి బాసరుజులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు ప్రసారమవుతుంది. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రాత్రి 10:00 శైలజా దేశపాండే గాత్రం వినొచ్చు. ఇక రాత్రి 8:00 హుషారులో జోరైన సినిమా పాటలుంటాయి. 10:30 మధుమలో హాయైన పాటలుంటాయి. రేపు పొద్దుగల్లా 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం, అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చట, అట్లనే పాటల సింగిడి వేటూరి బాసర IIIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర్ శరత్ చంద్ర ప్రసంగం వినొచ్చు. రేపటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కోళ్లలో వచ్చే వ్యాధులు వాటి నివారణ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా పత్తి పంట తొలిదశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో పి అశోక్ పెట్టిన ముచ్చట వినొచ్చు. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసంలో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
3: Kolkata, North and South Chobisho Parganas and Murshidabad in West Bengal, Ballabgarh at Faridabad in Haryana, Devbandh in Saharanpur, Uttar Pradesh, Delhi and other places. The case originates from an FIR registered by the UPATS against organized syndicate.
4: आकाशवाणी चंडीगढ़ है, अब आप वैशाली चौधरी से प्रादेशिक समाचार सुनिए.
3: Nationals into India, arranging forged Indian identity documents and aiding their rehabilitation in various parts of the country. In men's cricket, India were 44 for no loss in 7.3 overs against host England in the second one-day international of the three-match series in Cardiff when reports last came in. Earlier, England won the toss and opted to field. In badminton, two-time Olympic medalist PV Sindhu outclassed world number 5 Han Yui of China to storm into the quarterfinals of Japan Open in Tokyo today. She will next face Nozomi Okuhara of Japan tomorrow. And that is the end of this news bulletin.
5: రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రులు అధికారిక ఉత్సవ పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఈ సందర్భంగా టేక్ పాయింట్ వద్ద గోదావరి నది ఇన్ఫ్లోను, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్ మ్యాప్ను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, విద్యార్థి, ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, వైఎస్సార్ తరహా ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. మేడారం మహాజాతర అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు ఇతర అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రోడ్ల విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనులను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వన మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. జింద్ సోనిపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 10 కోచ్ల 3200 హెచ్పి రైలు స్వచ్ఛ ఇంధన రవాణాలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థిని హోంవర్క్గా వేరే మత గ్రంథాలను చదవాలని, రాయాలని పాఠశాల యాజమాన్యం బలవంతం చేసిందనే ఆరోపణలపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న వయసులోనే పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ బొగ్గు నిర్వహణ లోపం, ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి 44% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణి నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించడంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
6: రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు 10వ తారీఖు లోపల మనం రైతులకు ఇచ్చి రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భం, రైతు పండించినటువంటి పంటలను మనం మద్దతును కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలను వారి ఖాతాలను డబ్బులు వేసేటువంటి సందర్భం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న సందర్భం మీరు చూశారు.
5: ఎస్సీ ఎస్టీ కేసులను 30 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నా నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల విస్తరణకు అందించే రాయితీని జిల్లాలోని ఆసక్తిగల రైతులు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని జనగామ జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి అంబికా సోని ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉద్యానవన రంగం అభివృద్ధికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సన్నద్దం చేయడానికి ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్దికి ప్రోత్సాహం అందిస్తూ మహిళలను స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్దికి, సమాజ ప్రగతికి దోహదపడుతుందని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన టీజీఈఏపీసెట్ 2026 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతాయి. ఎల్లుండి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 22 నాటికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి విడతలో భర్తీ కాని 19,325 సీట్లతో కలిపి 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്താ പല്ലെ പദാലു കാര്യക്രമంలో ఇయల తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు 2వ భాగం. ఇంకా మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు 1వ భాగం. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బొరద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఎలా ముందుగా విందాం. తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం.
4: ఓ మానవుడా, నీవు ఈ లోకంకి వచ్చినవి నీ జ్ఞానం ఏమున్నది? ఈ జ్ఞానం తెలుసుకో అని అన్న దాని యొక్క భావన.

నాటికి పొడి చేతుని నామ భజన చెవుల వినరయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంవాస.

ఇది అంగడి సంసారం, దీన్ని నమ్మిదివా, నీకు మోసపోతావు, ఎన్నడో ఒకనాడు పోయేటి పక్షులు ఒక చెట్టు మీద కూర్చుంటే ఎట్లా లేచిపోతాయి, ఆ తీరుగా ఈ జన్మం ఒకనాటికి లేచిపోతే అందుకోసం ఆ గురు శరణమును మంచిగా నమ్మి ఆ గురుని జ్ఞానం పట్టుకుని జీవించు అని దీని ఒక అర్థం. ఆధార చక్రంబునదిగుదాస్థానంబు దళములు నాలుగు అందమయ్యుండే ఓంకారం అనే బీజమున రంగ నిర్భడే వర్ణ చంద్రుడు పీత వర్ణమయే కుంకుమకాంతి కింకిరినాది క్రియశక్తి ఏకమై భూలోకం ఏకమాయం 600 కరిముకుడ గణపతి కర్త నీవే ఇది ఏనాధార చక్రంబు నిజ ఫలంబు తెలివి చేకన్న తారకము తెలియవచ్చు వినుండి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుండి కరమప్ప కవి గుప్ప కనకమప్ప.

0: ఇప్పటి వరకు తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన గూకంటి పొచ్చన్న బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు రెండవ భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
6: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: RBI అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి August 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
11: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
10: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఇది 100.2 FM మనసు నిండా. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, లేదంటే మళ్ళీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి అందుబాటులో ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మావలా మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు మొదటి భాగం.
12: వాగాపూర్ కళాబృందం వారిచే సమర్పించబడుతున్న సంగీత విభావరి ఎన్ వేణుగోపాల్, టి ముకుంద్, సిహెచ్ రాజు, సిహెచ్ వీణా, ఎన్ రవి, ఎస్ ఆనంద్, కె నాగోరావు, ఎం హనుమంతు, టి వెంకట్, టి మణిపాల్, తబలా సాకారం బి అశోక్, శ్రీ వాణి స్వరమాధురి, వాగాపూర్ ఆదిలాబాద్. తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఎక్కడ నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. కానీ మన తల్లి తండ్రిగా లోకానికి పరమార్థాన్ని బోధించిన సాయినాథుని ఇలా అడుగుదాం, హృదయం నిండా వేడుదాం.

కనిపించే ప్రతి అనుభనువులో నేనున్నాను అని అన్నారు సాయిబాబా. పువ్వుల్లో, నవ్వుల్లో, సకల చరాచర రాసుల్లో సాయి కొలువై ఉన్నారు. అది ఎలాగో ఈ పాటలో వినండి.

మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు మొదటి భాగం విన్నారు. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. రేపు జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం కొలాం భాషలో పాడిన ప్రేమ పాటలు, ఇంకా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కొలాం పెళ్లి పాటలు ప్రసారమవుతాయి.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 0.2 FM മനസ്സ് നിണ്ട വിദ്യ ഉദ്യോഗ സമാചാരം. ఓట్నూరు ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు జేఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోర్స్ కోఆర్డినేటర్ తెలిపారు. ఇంటర్ పూర్తయిన బాలికలు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసెట్ లేకుండా బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అందుబాటులో కలవు. వివరాలకు సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ admissions666@gmail.com. ఫోన్ నంబర్లు 9121 86625 4.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ డిగ్రీ పీజీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా విద్యార్థులు 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని NVS సూచించింది.

మరొక సమాచారం. పురపాలక శాఖ పరిధిలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 17 ఆగస్టు వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఆర్ బీఈ బీటెక్ సివిల్, బీ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్, ఎంఏ, ఎంఎస్సీ జియోగ్రఫీ, ఎంఎస్సీ జియో ఇన్ఫార్మతో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా సమాన అర్హత కలిగి ఉండాలని టీజీపీఎస్సీ తెలిపింది.

మరొక సమాచారం. సివిల్ సర్వీసెస్ 2027కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ 24 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు 5,000 రూపాయల స్టైఫెన్, 5,000 రూపాయల విలువగల పుస్తకాలు, గ్రంథాలయ సౌకర్యం, నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు.

విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడకం మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి బిజే చేరా పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హీ కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో పెడరోవును పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్దం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

0: పురుషుల వన్డే క్రికెట్ లో భాగంగా కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్ లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో రెండు ముచ్చట్లు. అవి పాడి పరిశ్రమతో ఆదాయ మార్గాలు. విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కే లినిన్ పెట్టిన ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో పసుపు వరి సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు గ్రామానికి చెందిన జాడి భూమన్నతో కే లినిన్ పెట్టిన ముచ్చట.

ముందుగా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా ఆకాశం నిర్మలంగా ఉండే గాలిలో ఇక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. పంట ఏదైనా పండించే రైతన్నకు మాత్రం ఎన్నో సందేహాలు, అనుమానాలు, ఆందోళనలు. ఏ పంటకు ఎటువంటి విత్తనాలు వాడాలనో, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో అని ఎన్నో రకాల సందేహాలు. మరి అటువంటి సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో అన్ని రకాల విషయాలను ముచ్చట రూపంలో అందించే కార్యక్రమమే కిసాన్ వాణి. ఇయాల్టి కిసాన్ వాణిలో ముందుగా విందాం పాడి పరిశ్రమతో

0: ఆదాయ మార్గాలు. వ్యవసాయంతో పాటే పాడి పరిశ్రమను కూడా సాగు చేస్తుంటారు, అంటే ఆవులు గేదెల్ని పెంచుకుంటూ ఉంటుంటారు రైతన్నలు. కేవలం పాల ఉత్పత్తికే పరిమితం కాకుండా వివిధ రకాల అనుబంధ ఉత్పత్తుల ద్వారా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మరి పాడి పరిశ్రమతో ఆదాయ మార్గాలు ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కే లినిన్ పెట్టిన ముచ్చటలో.
1: రైతులకు వ్యవసాయ రంగమే కాకుండా దాని అనుబంధ రంగాల ద్వారా కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అటువంటి వాటిలో పాడి పరిశ్రమ ఒకటి. మరి ఈ పాడి పరిశ్రమతోని రైతులకు ఏ రకమైన ఆదాయ మార్గాలున్నాయి, ఎట్లెట్లా ఆదాయం పొందొచ్చు, ఆ విషయాలు చెప్పడానికి మనతో మధుసూదన్ రావు గారు ఉన్నారు. మరి వారిని అడిగి గీ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ఈ పాడి పరిశ్రమ ఏ విధంగా, అంటే దీని ద్వారా ఎన్ని విధాలుగా ఆదాయం పొందడానికి వీలుంటుంది రైతులకు, దాని గురించి చెప్తారా?
2: నేటి కాలమాన పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వలన సాంప్రదాయ వ్యవసాయం గిట్టుబాటు కాక రోజువారీ నికర ఆదాయాన్ని అందించుతున్న పాడి పరిశ్రమ ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పుడు పశుపోషణ అనేది పాతకాలం నాటి పెరటి వృత్తి కాకుండా ఉంది. ఇది ఒక వ్యవసాయ ఆధారిత గ్రామీణ పరిశ్రమగా రూపుదిద్దుకున్నది. పశుపోషణ అనేది భారతదేశపు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. చక్కటి ప్రణాళికతో ప్రోత్సహిస్తే పశుపోషణ భారతీయ ఆర్థిక రంగంలో పారిశ్రామిక రంగాన్ని మించిన వ్యాపారంగా అభివృద్ధి చెందుతుందనేది ఎలాంటి అనుమానం లేని విషయం. ముఖ్యంగా డైరీ ఫారాలు అనగానే చాలామంది పాలు ఒకటే ఉత్పత్తి అనుకుంటారు, కానీ ఎన్నో ఉప ఉత్పత్తుల ద్వారా ఆదాయ మార్గాలు ఎన్నో పొందడానికి డైరీ ఫారాల ద్వారా అవకాశం ఉంది. ముఖ్యంగా డైరీ ఫారాల్లో ఉత్పత్తి అయ్యే పాలు కావచ్చు, పశువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పేడ కావచ్చు, మూత్రం కావచ్చు, పశువుల శక్తి కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి ద్వారా కూడా సమీకృతంగా గనక సమగ్ర పశుపోషణ చేపట్టినట్లయితే మనకు ఒక మంచి ఆదాయాన్ని పొంది మరి డైరీ ఫామ్ అనేది లాభసాటి పరిశ్రమ అని మనం చెప్పుకునే అవకాశం ఉంటుందండి.
1: అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం వ్యవసాయంలో ఈ సేంద్రీయం అన్న మాట ఎక్కువగా వింటున్నాం. సేంద్రీయ వ్యవసాయము, సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ మందులు అనుకుంటా. అయితే అట్లాంటి ఈ సేంద్రీయ ఎరువుగా పశువుల పేడ పాత్ర ఏముంటది, దాని గురించి చెప్తారా?
2: ఆరోగ్యపరంగా చూసినప్పుడు సేంద్రీయం అనేది ఒక మంత్రంగా ఈరోజు మనకు వినిపిస్తుంది. ప్రతిదీ సేంద్రీయానికి ఎక్కువగా వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా పశువుల పేడ ఏదైతే ఉంటుందో దాంట్లో 0.3% నత్రజని, 0.18% భాస్వరం, 0.18% పొటాష్, 0.36% సున్నం మొదలైన పోషకాలు ఉంటాయి. అలాగే పశుమూత్రంలో 1.21% నత్రజని, 1.01% భాస్వరం, 1.31% పొటాష్, 1.01% సున్నం కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో లభ్యమయ్యే పేడలో 83% ఎరువుగా, 10% పిడికలుగా, 7% ఇతర అవసరాలకు వాడుతున్నారు. ప్రతి పశువు నుండి ఏటా సుమారు 4 మెట్రిక్ టన్ల పేడ, 3,000 లీటర్ల మూత్రము లభిస్తుంది. ఈ పేడను మూత్రాన్ని జాగ్రత్తగా సేకరించి మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం పతంజలి వారిని చూస్తే గో అర్క్ అనేదైతే అమ్ముతున్నారో అది ఆవు మూత్రమే. ఇలాంటి వాటిని కూడా చక్కగా మార్కెటింగ్ చేసుకోవడం వల్ల వినియోగదారులకు చాలా దగ్గర అవుతున్నారు. పశువుల పేడను ఎరువుగా వాడుకుంటే యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరియట్ ఆఫ్ పొటాషియంలకు సరితూగే పోషకాలు లభిస్తాయి. పశువుల పేడ సేంద్రీయ వ్యవసాయం విజయవంతం కావడానికి, అధిక ఉత్పత్తులు సాధించడానికి అవసరం. పశుగ్రాసాల సాగుకు కూడా ఇది చాలా తోడ్పడుతుంది. అలాగే సంవత్సరంలో పశువుల పేడతో వర్మీ కంపోస్ట్ కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. పేడ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా బయోగ్యాస్ ని కూడా పొందే అవకాశం ఉంటుంది. 25 కిలోల పేడతో 500 గ్రాముల ఎల్పీజీకి సమానమైన, అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కు సమానమైన బయోగ్యాస్ లభిస్తుంది. అలాగే పేడ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే 50 నుంచి 60 పశువుల సంఖ్య కనుక ఉంటే రోజువారీ పేడ సుమారుగా 700 కిలోలు లభిస్తుంది. బయోగ్యాస్ ప్లాంట్ కు అమర్చే జనరేటర్ సామర్థ్యం 3 ఫేజ్ కనుక ఉంటే 7.5 కిలోవాట్లు, అదేవిధంగా జనరేటర్ పనిచేసే సమయం రోజుకు 7 నుంచి 8 గంటలు అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 45 నుంచి 50 రోజుకు యూనిట్లు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే ఆవు పేడ విషయానికి వస్తే ఆవు పేడలో 16 రకాల ఖనిజాలున్నాయని శాస్త్రజ్ఞులు తేల్చారు. గోమూత్రము, గోమయాన్ని ఆయుర్వేద వైద్యులు సుమారు 32 రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నారు. గోవు ద్వారా లభించే పంచగవ్యాలంటే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ఇవన్నీ కూడా అమృతంతో సమానమని దీన్ని పంచామృతంగా కూడా వాడుతూ ఉంటారు. దేశవాళీ ఆవు పేడ మూత్రంకు ప్రస్తుతం మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా డైరీ ఫార్మ లేక డైరీ ఫారాల నిర్వహణలో కేవలం పాడి ద్వారానే కాకుండా మగదూడలు, పెయ్యలు, పట్టిపోయిన పశువులు, పేడ, మూత్రాల ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ విధంగా మనం చూసినట్లయితే పశువుల పేడను మనం ఇప్పుడు చాలా వరకు ఎరువుగా వాడుతుంటారు. చాలా గ్రామాల మనము పరిసరాల్లో చూసినప్పుడు అక్కడ ఈ కుప్పలు కుప్పలుగా ఈ పేడను వేసేసి వాటిని బండ్ల కొద్దీ అమ్మేస్తూ ఉంటారు. కానీ అదే రైతులు తమ యొక్క పంటలకు ఈ గనక పేడను వాడుకున్నట్లయితే చాలా వరకు ఎరువుల ఉత్పత్తిని, ఎరువుల వినియోగాన్ని మనము తగ్గించుకొని ఇనార్గానిక్ ఏదైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో వాటి వినియోగాన్ని తగ్గించుకొని సేంద్రియం వైపు మళ్లే అవకాశం ఉంటుందండి.
1: అయితే ఇప్పుడు సేంద్రియ ఎరువుగా పశువుల పేడ ఏ రకమైన పాత్ర పోషిస్తుంది, దాని పాత్ర ఏమి అనే దాని గురించి చెప్పిండ్రు. ఇప్పుడు ఈ డైరీ ఫారాలలో కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి ఈ వ్యర్థ పదార్థాలతోని ఏమైనా ఆదాయం పొందే అవకాశం ఉన్నదా, ఉంటే ఏ విధమైన ఆదాయాన్ని పొందొచ్చు దాని గురించి చెప్తారు.
2: ముఖ్యంగా మనము డైరీ ఫారాల్లో ఊడ్చినప్పుడు పశుగ్రాసాల యొక్క కుసళ్ళు ఉంటాయి, అదేవిధంగా పశుగ్రాసాలు తినంగా మిగిలిన పదార్థాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం దీన్ని అన్నిటి ద్వారా అద్భుతంగా మనము వర్మీ కంపోస్ట్ అనే దాని ద్వారా చేసుకునే అవకాశం ఉందండి. 14 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు కలిగిన షెడ్ను నిర్మించుకుని ఈ షెడ్లో 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు కలిగిన తొట్టిని నిర్మించి దాన్ని సమభాగంగా చేస్తూ మధ్యలో పొడవుగా గోడ నిర్మించుకోవాలి. ఇలా చేయటం వల్ల 3 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు కలిగిన 2 తొట్లు ఏర్పడతాయి. ఈ తొట్ల అడుగు భాగంలో ఇటుకరాయిని పొడి చేసి చదును చేసుకుని దానిపైన పచ్చిపేడతో అలికి తర్వాత కొబ్బరి పీచును 2 నుంచి 4 అంగుళాల వరకు పరుచుకుంటే ఈ విధంగా దీని ద్వారా వర్మి కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ తొట్లో వేసి 15-20 రోజులు పాక్షికంగా కుళ్లిపోనిచ్చిన తర్వాత పురుగులు చెదల నివారణకు తొట్టి అడుగు భాగంలో వేప పిండిని కూడా చల్లుకుంటే ఎలాంటి పురుగులు కాకుండా ఉంటాయి. అందులో ఈ యొక్క వానపాములను గనక వేసినట్లయితే ఈ విధంగా ఒక చదరపు మీటర్కు 1000 వరకు ఎటువంటి ఒత్తిడి లేకుండా వానపాములను వదిలితే ఆ తర్వాత వాటిపైన పాత గోనె సంచిని కప్పి ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉంటే తొట్టిలో 40% తేమ ఉండేలా చూసుకుంటే ప్రతి 6 నుంచి 7 వారాలకు ఒకసారి సంవత్సరంలో 6 సార్లు వర్మీ కంపోస్ట్ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఒక పశువు పేడతో 3 మెట్రిక్ టన్ల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తూ సుమారు 3 రెట్ల అధిక ఆదాయం పొందే వీలుంటుంది. కాబట్టి ఇలాంటి వర్మీ కంపోస్ట్ పిట్లు, నాడెప్ కంపోస్ట్ పిట్లు అనేటివి ఉపాధి హామీ పథకంలో చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతన్నలు ఈ విషయాన్ని గుర్తించి మరి ప్రతి డైరీ ఫారాల దగ్గర ఇలాంటి వర్మీ కంపోస్ట్ పిట్ను కనుక ఏర్పాటు చేసుకుంటే దీని ద్వారా కుళ్ళిపోయిన ఏదైతే మన వ్యర్థ పదార్థాలతో ఏర్పడిన ఆ యొక్క ఎరువు ఉంటుందో దాన్ని వారి పంటలకు వినియోగించుకోవచ్చు, లేదా అమ్ముకున్నా గానీ చాలా మంచి. ఇప్పుడు మనకు జైనత్ మండలంలో గంభీర్ అనే రైతు ఇలాంటి వానపాముల నమ్మకం ద్వారానే మంచి ఆదాయం పొందుతున్న విషయము మన జిల్లాలోనే కనబడుతోంది. కాబట్టి రైతన్నలు ఇలాంటి విషయాలను గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి.
1: అయితే ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేది విన్నాం, చూస్తున్నాం కూడా. అయితే ఇప్పుడు ఈ పశుపోషణ విషయంలోకి వస్తే ఈ సేంద్రియ పద్ధతిలో పశుపోషణ అనేది ఎట్లా చేపట్టవచ్చు, అసలు ఈ పశుపోషణలో ఈ సేంద్రియ పద్ధతి అంటే ఏమి, ఈ దీని గురించి కొంచెం వివరంగా చెప్తారు.
2: ఇప్పుడు సేంద్రియ పాలు అంటే ఆర్గానిక్ మిల్క్ అనేది A2 టైప్ మిల్క్ అంటారు. ఇలాంటి పాలకు చాలా మంచి డిమాండ్ ఉంది. రైతుల సొంత భూమిని 1 నుంచి 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి రసాయనిక అవశేషాలు, కృత్రిమ ఎరువులు లేకుండా కృషి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. సేంద్రియ పద్ధతిలో ఒంగోలు, పుంగనూరు, థార్పార్కర్, దియోని ఇలాంటి దేశీయ పశువుల పెంపకానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పశువులు సేంద్రియ వ్యవసాయం ఆచరించిన భూమిలో పుట్టి పెరిగినవి ఉండాలి. పశువులను కట్టివేయకుండా పచ్చిక బయళ్లలో తిరిగే విధంగా, ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా పశువు స్వభావము, ప్రవర్తనకు అనుకూలంగా ఉండే విధంగా పోషించుకోవాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన మేతనే వాడాలి. ఎలాంటి ఎరువులు, క్రిమికీటక సంహారక మందులు మేతపై వాడకుండా చూసుకోవాలి. పునరుత్పత్తి కొరకు కృత్రిమ గర్భోత్పత్తి వాడవచ్చు, కానీ హార్మోన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణకు మేలైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తూ వ్యాధుల్ని ముందే నివారించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో హోమియో, ఆయుర్వేదిక్ వైద్య విధానాలు ఆచరించి తప్పని పరిస్థితుల్లో టీకాలు కూడా వాడుకొని ఈ విధంగా మనము ఆర్గానిక్ గా అంటే సేంద్రియ పద్ధతిలో పశుపోషణ చేపట్టే అవకాశం ఉంది. విదేశాల్లో మన దేశంలోనూ సేంద్రియ వ్యవసాయ పశు ఉత్పత్తులకు విశేష ఆదరణ డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన మన మంత్రివర్యుల యొక్క కోడలు దివ్యారెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ దగ్గర గిర్ ఆవుల డైరీ ఫామ్ పెట్టేసి ప్రతిరోజు సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలోని చాలా మంది రైతులు మంచి దేశీవాళి ఆవులను పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్న ఉదాహరణలు కూడా మన ముందే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పశుపోషణ చేపట్టినట్లయితే అటు ఆ భూమికి కూడా మనం ఆరోగ్యం కల్పించిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించిన వాళ్ళం అవుతామండి.
1: చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా ఈ పాడి పరిశ్రమతోని ఏ రకంగా ఆదాయ మార్గాలు పొందొచ్చు అనే దాని గురించి వివరంగా చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ పాడి రైతులు ఉన్నారో ఈ మార్గాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు సలహాలు విషయాలు పనికి వస్తాయని భావిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం అండి.
0: పాడి పరిశ్రమతో ఆదాయ మార్గాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा
4: पर हम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పుడు రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాలలో ఈ రైతు అంతరంగం శీర్షికన ఎన్నో రైతన్నల వారు చేసిన వ్యవసాయం సాగు గాని కూరగాయల పెంపకం గురించి గాని పాడి పరిశ్రమ గురించి గాని ఇట్లా అన్ని రకాల అంశాల గురించి వారు చెప్పే ముచ్చట్లనే వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయలటి రైతు అంతరంగంలో పసుపు వరి సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కొండకూరు గ్రామానికి చెందిన జాడి భూమన్నతో కే లెనిన్ పెట్టిన ముచ్చట విందాం.
1: నిర్మల్ జిల్లా కడెం మండలం కొండకూరు గ్రామానికి చెందిన జాడి భూమన్న గారి పొలంలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా అంటే దాదాపు 4 దశాబ్దాలకు పైగానే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పసుపు పత్తి వరి పంటల్ని సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ పంటల సాగుకు సంబంధించి వారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం భూమన్న గారు.
6: సార్ నమస్తే సార్.
1: ఇప్పుడు మీకు ఎంత ఉన్నది భూమి?
6: 6 ఎకరాలు ఉంటుంది సార్. పొలం 4 ఎకరాలు ఉంటది, పత్తి ఎకరం పసుపు ఎకరం ఉంటుంది సార్. ఇదే పంటలతోటి మా జీవితం అంతా ఇట్లానే గడుపుతున్నాం సార్.
1: అయితే ఇప్పుడు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే ఇప్పుడు ఈ కడెం ఈ ప్రాంతంలోనే వరి పసుపు ఎక్కువగా అనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో పత్తి ఇంకా వేరే పంటలు కూడా చేస్తారు కదా. ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు పసుపు వరి ఎక్కువ సాగు చేస్తారు కదా, మరి ఈ భూములు ఆ పంటలకి అనుకూలంగా ఉంటాయా వేరే పంటలకు కూడా అనుకూలమైన?
6: సార్ వేరే మనం అనుభవం బట్టి వేరే పంటల సొంగ వేసినాం, మక్క వేసినాం, మక్క సొంగ మస్తు ఉంటది, మంచిగా ఉంటది. అన్ని పంటలకు సొంగ మంచిగా ఉంటది సార్. వైల్డ్ ఫామ్స్ సొంగ ఇప్పుడు పక్క పక్కల పెట్టింది ఏరియాలో, వైల్డ్ ఫామ్స్ సొంగ మంచిగానే వస్తుంది. మేము పెట్టలేదు కానీ పక్కల పెట్టిండ్రు. ఇక పసుపు గివ్వి అయితే మేము ఇప్పటికీ కంటిన్యూగా నడిపిస్తాను సార్. వీటి మీద మాకు మంచి అనుభవం ఉన్నది. ఇక మిర్చి సార్, మిర్చి సొంగ వండించినాం కొన్ని సంవత్సరాలు. ఇక అవి ఇప్పుడు పంట వస్తలేదు సార్. మిర్చి రాక బాగా లాస్ ఉంటున్నది. ఇక పసుపుతోటి అయితే మనకు కొద్దిగా బాగా అనుభవం ఉన్నది. పసుపుతోటి బాగా బెనిఫిట్ ఉంటుంది, మంచి అనుభవం ఉంటుంది పసుపుతోటే. కొండకూరులో ఈ చుట్టుపక్కల కంటే కొండకూరులో పసుపు బాగా వెళ్తుంది సార్. పసుపుతోటి మంచిగా డెవలప్. 1 ఎకరానికి 3,00,000 3,50,000 ఖర్చు, 1,00,000 రూపాయలు ఓను ఇట్లా వస్తాయి సార్ పసుపు.
1: అంటే ఇప్పుడు ఈ కొండకూరు చుట్టుపక్కల మొత్తం కూడా పసుపు వేస్తారు, మళ్ళీ ఇక్కడ పసుపుకు మంచి డిమాండ్ ఉన్నది.
6: డిమాండ్ ఉన్నది సార్.
1: అయితే ఏం చేస్తారు మరి ఇంత మంచి పసుపు తీయదందుకు? ఇక్కడ ఏమన్నా ప్రత్యేకమైన ఎగుమతులు చేస్తారా, అందరి తీరంగానే చేస్తారా?
6: లేదు సార్, ఇవి ఏది ఫర్టిలైజర్ ఇప్పుడు ఎక్కువ మందులు ఫర్టిలైజర్ నుంచి వాడతారు, డిఏపి బీస్ ఇవి వాడతారు. అంతకు ముందు సారు ఈ మన గోదలుండే వేరులు, ఇంతకు ముందు చెర్లల్ల మట్టి, ఇప్పుడు కడెం చెర్ దగ్గర ఉంటది సార్, ఒక

0: ట్రిప్ కు దగ్గర దగ్గర ఇప్పుడు 1500 ఒక టాక్టా ట్రిప్ తేవాలంటే, ఆ ట్రిప్ తోటి ఒక 100 ట్రిప్లు ఎకరానికి వేసినామంటే ఒక 4 ఏళ్ల దాకా మంచి పంట వెళ్తుంది పసుపు. దాంతో ఈ మందులు కొద్దిగా ఇప్పుడు మందులతోటి పంటలు తీస్తాను పసుపు.
1: అంటే ఒకప్పుడు సేంద్రియ పద్ధతులే వాడేది, ఆవు పేడ, ఎరువులు, చెరువు మట్టి. ఇక ఇప్పుడు పురుగు మందులు అంటే రసాయన మందుల వైపు కొంచెం పోతున్నారు.
0: అదే సార్,
1: అంటే
0: అవిరితోటి మీద ఫ్రేజేసుడు. ఇక కొంత మన అదృష్టంగా తక్కువ అయి గడ్డకు పురుగు వస్తే మాత్రం తట్టుకోలేక, ఇక అది మనం ఏం చెయ్యలేము సార్. ఎన్ని మందులు వాడినా గానీ విడిచిపెట్టుడే. ఇప్పుడు పోయిన సంవత్సరం మంచి దిగుబడి వచ్చింది పసుపుల, రేట్లు సగం మంచిగా వచ్చినాయి సార్. 18 నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే 20 నడుస్తుంది, 20,000 నడుస్తుంది క్వింటల్కు. ఎకరానికి దాదాపు మంచి పంట అంటే 25 నుంచి 30 క్వింటల్ వస్తుంది. ఉడకబెట్టి చుక్క చుక్క మాలు సార్ పసుపు.
1: అయితే ఎప్పుడన్నా ఇప్పుడు ఈ గడ్డకు పురుగు పట్టుడు నుక్సాన్ అవుడు ఎప్పుడన్నా అయిందా? ఇప్పుడు పోయిన
0: అయినాయి
1: సంవత్సరం
0: సార్,
1: మంచిగా
0: అవును
1: అయిందన్నారు,
0: సార్,
1: ఇంకా ఇంతకుముందు ఎప్పుడన్నా?
0: అయినాయి సార్. అంటే అందరికి రావు సార్, ఒక్కొక్కప్పుడు మన అదృష్టం బట్టి ఓళ్ళది ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి వస్తుంది. అందరికి రావాలంటే సొంగ రావు సార్. అది ఇక ఒక్కసారి వచ్చిందంటే దానికి కరెక్ట్ సక్సెస్ అయ్యే మందు ఇస్తేనేమో సక్సెస్ అవుతాయి, లేకపోతే మొత్తం ఒకదానికి అల్లుకపోతుంది. అది లోపల ఉంటుంది సార్, ఏ మందు కొట్టినా గానీ పనిచేయదు. ఇక అక్కడికే మనం ఒక 2 సార్లు మాత్రము బీసు బీసు ఓ ఎకరానికి ఒక 2 బస్తాలు 3 బస్తాలు ఇట్లా బీసు బీసు చల్లేస్తాం పసుపు. ఇక వరిలా అంటే సార్, వరిలా ఇక మంచి దిగుబడి స్వంగా వస్తుంది. 35 నుంచి 40 క్వింటల్ దాకా నేను తీసిన సార్, నేను తీసి అనుభవం. ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు ఇవి లేక 30 క్వింటల్కి అయితే తక్కువ వెళ్తలేవు సార్.
1: వరిలో ఏ రకం వేస్తారు, సన్నమా దొడ్డా?
0: సన్న రకం ఇంతవరకు దాకా మన సర్కారు కొన్నారు, దొడ్డు రకం కొన్నారు, ఇప్పుడు సన్నపు రకం అంటారు. ఈ సంవత్సరం అయితే మొత్తం సన్నపి సన్నపి అనట్లా, ఇక దిగుబడి ఎట్లా వస్తుంది సార్, మొత్తం సన్నపి వేసినాం. మొత్తం బీపీటీ, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ వాళ్ళు ఉంటారట గవర్నమెంట్ కొనేటియే, వాళ్ళు 7 రకాలు ఇచ్చిండ్రు, అవే వాడతాను ఇప్పుడైతే.
1: ఇప్పుడు ఈ రకాలకు సంబంధించి విత్తనాలు ఎట్లా అంటే మీరే బయట మార్కెట్ లో కొనుకొచ్చిండ్రా, లేదా ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా?
0: లేదు సార్, ఏమి ఇయ్యలేదు, మేమే బయట ఫర్టిలైజర్ దాంట్లో కొనుక్కొచ్చుకున్నాం సార్. 1200 1300 ఒక 10 కిలోల బ్యాగు ఎకరానికి ఇట్లా కొనుక్కొచ్చుకున్నాం.
1: అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే ఏ రకాల ధాన్యం కొంటున్నదో అవిటికి సంబంధించిన రకాలని మీరు బయట కొనుక్కొని వచ్చింది?
0: బయటనే కొనుక్కున్నాం సార్, వాళ్ళు ఏమి ఇప్పటికీ ఏం మాకు ఇయ్యలేదు సార్. ఒక రైతు భరోసా మాత్రం ఎకరానికి 6,000 తోటి పంటకు 6,000 తోటి ఇట్లా ఇస్తాన్రు. ఈ అవిటితోటి మేము ఈ విత్తనం మొత్తం పత్తి కానీ ఇవి మేము కొనుక్కొచ్చుకుంటాం. ఇక పసుపు అంటే మనం సంవత్సరం సంవత్సరం తీస్తాం కాబట్టి ఒక 10 కడాయిలు సార్. 10 కడాయిలు అంటే ఇప్పుడు ఇప్పటి రేటు బట్టి ఒక కడాయికి 10,000 ఉన్నది. ఆ 10,000 తోటి ఒక ఎకరంకు 10 కడాయిలు తీసుకొని మేమే విత్తనం ఉంచుకుంటాం కాబట్టి అదే విత్తనం వేసుకుంటాం.
1: అంటే ఇప్పుడు ఎట్లా ఈ పసుపుది కడాయిల లెక్క ఉంటుందా కుంటాల లెక్క ఉంటుందా?
0: పచ్చిది అయితే కడాయి లెక్క ఉంటుంది సార్. ఇక మనం ఉడకబెట్టి సుక్క చేసి డ్రై చేసినాక కుంటాల లెక్క కాస్తుంది
1: అంటే ఇప్పుడు ఈ పచ్చి పసుపుకు మీరు కడాయి పెట్టి ఉడకబెట్టి ఎండబెట్టిన దానికి ఏం తేడా ఉంటుంది?
0: సార్. బాగా డిఫరెంట్ ఉంటుంది సార్, సుక్క సుక్క ఉంటుంది. పచ్చిదేమో మంచిగా ఉంటుంది, నిమ్మ మీద ఉంటుంది సార్. దాన్ని ఏంటంటే ఒక 12 మళ్ళా కడాయి లెక్క ఉంటుంది, కడాయి సాబితోటిగా ఇస్తారు. ఇక ఇది ఉడకబెట్టుడు అంటే సార్, ఇప్పుడు కుక్కర్లు వచ్చినాయి, కుక్కర్లతోటి ఉడకబెడతారు. వాళ్ళకు సొంగ ఒక డ్రమ్ముకు 300 తోటి మళ్ళా డ్రై చేస్తారు ట్రాక్టర్ తోటి. దాంతో దింపుడుకు ఒక 100 రూపాయలు తీసుకుంటారు. ఇక ఖర్చులు కొద్దిగా ఎక్కువ అవుతాయి సార్, తవ్వుడుకు చేసుడుకు అవుతాయి. కానీ దానికి తగ్గట్టు పంట వెళ్తే రైతుకు పసుపులు ఎలాంటిది ఏం లేదు.
1: అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కూలీని పెట్టి చేపించుడే, తవ్వుడు, ఉడకబెట్టించుడు, తర్వాత అవి డ్రై ఎండబెట్టుడు.
0: ఇంత ముందు చేత చేసినాం సార్ మేము, మేమే తవ్వుకున్నాము, కడాయిలు పెట్టి ఉడకబెట్టుకున్నాము. మా వయసు అప్పుడు మేమే చేసుకున్నాం, ఉడకబెట్టి కడాయిలు కట్టెలు పెట్టి ఉడకబెట్టుకొని పొక్కలు తవ్వుడు, చేసుడు, ఎత్తుకపోవుడు, చేసుడు, బొర్రిస్సుడు, అవన్నీ. మళ్ళా ఏమైంది సార్, అప్పుడు ఈ ట్రాక్టర్లతో దింపులు లేదు. అట్టిగా ఒక ఏది ఒక డ్రమ్ ఉండే, డ్రమ్ములో పోసి ఊకే దింపులు ఉంటుంది సార్. డ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రెష్ అయ్యేదాకా దింపి మంచిగా నీట్గా తీసి మార్కెట్ తీసుకుపోదు. మార్కెట్ స్వంగా మేము నిజామాబాద్ దగ్గర మెట్టిపల్లి ఉంటుంది. ఇక బాగా కొద్దిగా ఎక్కతక్క పంట వెళ్ళినప్పుడు సాంగిలి పోతాం సార్,
1: అంటే సాంగిలి అంటే మహారాష్ట్ర.
0: మహారాష్ట్ర అటు పోతే ఇంకా కొద్దిగా మంచి రేట్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా బాగా రిస్క్ తీసుకుంటారు సార్, అక్కడ ఎలాంటిది ఏ రిస్క్ ఉండదు సాంగిల్లో. మనం పోయినా పోకున్నా నమ్మకం కొద్ది షేటు మాకు, మీకు ఈ రేట్ వచ్చింది నమ్ముతారా అంటే మన ఇష్టం అది. అమ్మాసలు ఎప్పుడే ఉంచుకోవాలి.
1: ఇప్పుడు ఎక్కువగా ఎట్లా అంటే పచ్చిది అమ్ముతారా ఉడకబెట్టినాకనే అమ్ముతారా?

0: ఇప్పుడు ఈ పచ్చిది కొంచెం బరువు కూడా ఎక్కనే వస్తుంది కదా.
1: సరే అత్త బరువు వస్తుంది. ఇప్పుడు ఇత్తనం గురించి సార్ ఇప్పటికి తిరుగుతాన్రు కానీ ఇప్పుడు దొరకదు కదా సార్. అప్పుడు ఏం చేసిండే కొద్దిగా అశ్రద్ధ చేసిండ్రు మన రైతులు. ఇక మాకు ఇదంతా ఏం చేస్తుంది అంటే టైం మీద ఉడకబెట్టి నేను అమ్మినాము. ఇప్పుడు తిరుగుతాను మేము 10,000 ఇస్తాం ఒక్క కడా ఇయ్యూనరు అని తిరుగుతాను. ఇప్పుడు దొరుకుతుందా సార్? ఎంతో కొద్ది కొద్దిగా దొరుకుతుంది. అట్లాంటి విషయంగా అమ్ముకున్నాం కొద్దిగా మిగులుతాయి.
0: అంటే కొంతమంది ముందు జాగ్రత్తతో తీసి ఉంచుకున్నారు ఇతను కోసం, కొందరు అమ్మేసుకున్నారు.
1: అప్పుడు కడాయి సావంటే 4,000 తోటి ఇచ్చినాం సార్. ఉడకబెట్టాం ఓలై తత్తరం అప్పుడు 4,000 తోటి ఇచ్చినాం. అది ఇప్పుడు దొరకదు కాబట్టి 10,000, 9,000, 10,000 ఇట్లా ఇస్తారు.
0: అయితే ఇప్పుడు వరి కూడా వేస్తారు కదా ఈ ప్రాంతంలో, వరి ఎట్లా ఉన్నది మరి? ఇప్పుడు సన్నం రకాలు వేసిండ్రు, పోయిన సంవత్సరం ఏదేసిండ్రు?
1: దొడ్డు రకం వేసినాం సార్. ఏసంగి ఇప్పుడు మన పోయిన పంటకు దొడ్డు రకం, మొత్తం దొడ్డు రకం వేసినాము. కొద్దిగా కష్టమైంది సార్, అప్పుడు వర్షాలు కొట్టినాయి కరెక్ట్. ఈ సెంటర్లు పెట్టక చెయ్యక లారీలు రాక, లారీలో డ్రైవర్ల చూలేదు, మళ్ళా కాడక మిల్లులలో కటింగు బాగా ఒక క్వింటల్కు ఒక 4-5 కిలోలు కట్ చేసినారు సార్. ఇక్కడ ఇక్కడ సంగా ఎక్కువ ఒక 2 కిలోలు జోకేనరు. ఇట్లా ఈ 40 కిలోల బ్యాగుల 2 కిలోలు ఎక్స్ట్ జోకంగా ఆడిపోయినాక మిల్లోళ్ళు సంగా ఒక 4-5 కిలోలు కట్ చేసినారు క్వింటల్కు, అట్లా చేసినారు.
0: అయితే ఇప్పుడు ఈ పసుపు వరితో చూస్తే ఏ వీటికి ఎక్క పని ఉంటుంది?
1: పని అంటే సార్ మనకు ఇక వరికి ఇవాళ మిషన్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి పని లేదు. 10 ఎకరాలు ఒక అస్సామి చేయొచ్చు ఒక రైతు చేసి ట్రాక్టర్లతోటి చేసి నాటేసినామంటే ఇంత మందు కొట్టుడు, మందు చల్లుడు, నీళ్లు చేసుకునుడు, కోత కచ్చిందంటే హార్వెస్టర్ కోస్తుంది, ట్రాక్టర్ల పోతుంది, తీసుకుపోయి కళ్ళం మీద వస్తుంది.
0: అయితే ఇప్పుడు ఈ వరి నాట్లు వేతందుకు కూడా మిషన్లు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి, కానీ మరి మీ దగ్గర మిషన్లు వాడతారా, మనుషులతోనే నారు వాళ్ళకి ఇస్తారు?
1: అయితే మిషన్లు రాలేదు సార్, మనుషులతోటి ఇస్తాను. ఎకరానికి 6,000 చిల్లర మనుషులు ఇస్తాను ఇప్పటికైతే.
0: అయితే ఇప్పుడు ఒక ఏడాదికి ఎన్ని సార్లు తీస్తారు పంట?
1: 2 పంటలు సార్, నీళ్లు కడెంలా డ్యామ్లా ఉంటే 2 పంటలు వేస్తా, వరి 2 పంటలు. ఇక నీళ్లు లేకపోతే 1 పంట. ఇక కొంతమంది ఇట్లా అవసరం బట్టి బాయిలు తవ్వుకున్నారు. ఇక్కడ డ్యామ్ ఉన్నది కదా, ఇది వాగు, వాగు ఇక్కడ దాకా లైన్లు వేసినారు, పైప్ లైన్లు వేసుకొని ఇట్లా తీసుకుంటారు పంటలు.
0: ఎట్లా అనిపిస్తుంది దాదాపు ఒక 40-40 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, పసుపు వరి ఇంకా వేరే పత్తి ఇతర పంటల్ని కూడా సాగు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నది?
1: ఇక మా జీవితం దీంట్లోనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి దీంట్లోనే గడుపుతున్నాం సార్. ఈ 1 సంవత్సరం రసాయన మానాలు అడిగేటోళ్ళు లేరు, 1 సంవత్సరం వచ్చినా అడిగేటోళ్ళు లేరు. ఇలా రసాయన లాభమైన దీంట్లోనే జీవితం గడుపుతాం.
0: ఎట్లా మరి రైతుకు లాభం కావాలా వ్యవసాయం అంటే, ఎట్లా ఏం చేస్తే మంచిగా ఉంటది, గవర్నమెంట్ ఏం సాయం చేస్తే ఇంకా మంచిగా ఉంటది అనుకుంటున్నారు?
1: సాయం చేస్తే మంచిగా అంటే మార్కెట్లు కొద్దిగా మనకు అందుబాటులో ఉంటే మంచిగా అనిపిస్తుంది సార్. చిన్నదానికి పెద్దదానికి పోవాలంటే ఆడ కటింగులు చేసుడు, మార్కెట్లో 1-8 రోజులు నిజామాబాద్ పోయినా ఇప్పుడు సాంగిలి పోయినా 15 రోజులు టైం బాగా పడుతుంది. ఇటు మాకు ఒక మెట్టిపల్లి దగ్గర ఉన్నది కానీ సార్ చుట్టూ లోకల్లో పల్లెలు బాగున్నాయి, ఆడిపోయినా కానీ టైం సరిపోతలేదు, 1-8 రోజులు టైం పడుతుంది. ఇట్లా మనకు దగ్గర దగ్గర మన కడెం మండల కానాపూర ఇట్లా ఈ ఏరియాలో లోకల్లో ఉంటే దగ్గర మంచిగా ఉంటది అనిపిస్తుంది.
0: అంటే రైతులు కష్టపడి పండించిన పంట దిగుబడిని తీసుకుపోయి అమ్మతందుకు మార్కెట్ సౌకర్యం గిట్ట దగ్గర ఉంటే కొంత రైతుకు కలిసి వస్తుంది.
1: కలిసి వస్తుంది సార్, అదే ఇబ్బంది అవుతుంది కొద్దిగా. పోవుడు అచ్చుడు 1 క్వింటల్కు సాంగిలి పోవాలంటే సారు లారీకి 1 క్వింటల్కు 500-600 ఖర్చు వస్తుంది. ఆడ కటింగులు అవి అంటే 700-800 పోతాయి సార్ 1 క్వింటల్ తరఫున. అదే దగ్గర ఉంటే 200-300 ఖర్చు వస్తుంది కావచ్చు, అట్లా అనిపిస్తుంది సార్.
0: చాలా సంతోషం భూమన్న గారు, మీరు సాగు చేస్తున్న పసుపు వరి పంటలకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు. ఇక ఈ వచ్చే కాలం కూడా మీరు చేస్తున్న ఈ పంటలు మంచి దిగుబడులు వచ్చి మీకు ఆనందాన్ని ఆదాయాన్ని తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తూ మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్తే సార్, ధన్యవాదాలు సార్.
2: రైతు అంతరంగంలో ఇప్పటి వరకు పసుపు వరి సాగులో అనుభవాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు గ్రామానికి చెందిన జాడి భూమన్నతో కేలిన్ పెట్టిన ముచ్చట విన్నారు.

0: हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
0: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను మీరు వినలేకపోయినా, లేదంటే మళ్లీ మళ్లీ వినాలనుకున్నా కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఆ మరుసటి రోజు నుండి అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని తర్వాత వచ్చే నోటిఫికేషన్లు కూడా ముందుగానే పొందవచ్చు. ఇక మీరు వినడే కాకుండా మీ దోస్తులకు, చుట్టాలకు కూడా చెప్పుండ్రి. ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం.

0: రేపు రాత్రి 7 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో కోళ్లలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్తో కేలినిన్ పెట్టిన ముచ్చట, ఇంకా పత్తి పంట తొలిదశలో వచ్చే చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో పి అశోక్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వికసిత భారత్
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిన నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
4: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
3: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్

0: నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
1: బాల్య వివాహ ముక్తి భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు అంటే CMPOలు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPOలు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క బాల్య వివాహ ముక్తి భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది PCMA 2006 ప్రకారం, ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
1: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా Section 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే, బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కానీ కాజీలు కానీ రిజిస్టార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరై ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
0: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
1: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతున్నాయండి.
0: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
1: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన PCMA 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే Section 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ CMPOలు ఉంటారు, వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే FIR నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజిబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా FIR నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు, వీరి పరిధిలో CDPOలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098 ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సీఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
0: మరోసారి

0: చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
1: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబరు. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
0: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
1: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా, ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళం మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలరని భావిస్తున్నాను.
0: మేడం, ఇప్పుడు బాల్య వివాహాలు జరగబోతున్నట్లు మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఇందాకన్నారు తక్షణ చర్యలు తీసుకుంటారని, ఎలా తీసుకుంటారు, ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది మీ తరపు నుండి?
1: ఇందాక మనం చెప్పుకున్నాము 1098 కి అందరూ కూడా బాల్య వివాహం జరుగుతుంది అన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన వెంటనే సంబంధిత శాఖలైనటువంటి అంగన్వాడీ వాళ్లు, మహిళా పోలీసు, అంగన్వాడీ సెంటర్ లో ఉన్నటువంటి సూపర్వైజర్స్ వివాహం జరగబోయే ఇంటికి లేదా మండపానికి వెళ్తారు. బాలిక వయస్సు ఫస్ట్ ధృవీకరించుకుంటారు. అది ధృవీకరణ ఎలా చేసుకుంటారంటే ఆధారు లేకపోతే పాఠశాల యొక్క రికార్డు ఇవన్నీ తీసుకొని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే. అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్టు, ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు, లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు కానీ రోజు ఫాలోఅప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనంకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణం స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
0: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
1: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక జయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
0: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
1: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునేలా విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
0: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
1: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే

0: లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్ కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పించిన ఈనాటి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

Ο Σάρου. జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం శ్రోతలు మీరు చెప్పే సరదా ముచ్చట్లు కోరుకునే జోరైనా సినిమా పాటలు ఇయాటి హుషారు కార్యక్రమంలో కూడా గంటల 45 నిమిషాల వరకు ఉండే ఈ కార్యక్రమానికి మరి మీరు ఫోన్ చేసి సరదాగా ముచ్చట పెట్టాలన్నా మీకు నచ్చిన పాటను వినాలనుకున్నా కూడా మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకి. ఇయాల్టి హుషారు కార్యక్రమాన్ని చురు చేసేద్దాం. ముందుగల్లా మిర్చి సినిమా నుండి మీకా సింగ్ పాడిన ఈ పాటతో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమానికి. మీరు కూడా ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన ఎవరైనా సినిమా పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నెంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 0873.

ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు. ఈ కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. మరి ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఫోన్ చేసి పాట అడగడమే కాకుండా మీకు తెలిసిన సరదా ముచ్చట్లు, వింతలు, విశేషాలు, మీరు ఈ మధ్యన చదివిన కొత్త పుస్తకం గురించి కానీ, ఎటైనా వెళ్ళొస్తే కొత్త ప్రదేశం గురించి కానీ, ఇట్లా ఏదైనా మాతో పంచుకోవచ్చు. రోజువారీ జీవితంలో డిజిటల్ స్క్రీన్లపై గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫలితంగా చాలామందికి కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. కళ్ళజోళ్లకు వెళ్ళక తప్పని పరిస్థితి, ఎందుకంటే కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. అయితే కంటి సమస్యలతో కొనుగోలు చేసేవారు కొందరైతే, స్టైల్ కోసం ధరించేవారు ఇంకొందరు. ఎవరి అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లలో ఎన్నో కళ్ళజోళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యుల సూచన లేకుండా మాత్రం కళ్ళజోళ్లు కొనవద్దు. కంటి చూపులోని లోపాలను బట్టి లెన్సులను ఉపయోగిస్తారు. ఇందులో సింగిల్ విజన్ లెన్సులు, బైఫోకల్స్, ట్రైఫోకల్స్, రీడింగ్ గ్లాసెస్, ప్రిజమ్ లెన్సులు, బ్లూ లైట్ గ్లాసెస్, ఇలా ఎన్నో తీర్లు. అయితే వీటిలో సింగిల్ విజన్ లెన్సులు మాత్రం ఒకే రకమైన పవర్ ఉంటుంది. దీనివల్ల అన్ని రకాల దృష్టిలోపం ఉన్న వారికి దీన్ని వినియోగించవచ్చు. ఇక బైఫోకల్స్ అంటే రెండు వేరువేరు ఉంటాయి. పైభాగం దూరము, కింది భాగం దగ్గరవి చూడడానికి ఉపయోగపడతాయి. ఇక వీటి మధ్యలో ఒక అంచులాగా కనిపిస్తుంది. అట్లనే ట్రైఫోకల్స్లో మాత్రం దూరం, మధ్యస్థ దూరం, ఇంకా దగ్గర చూపు వరకు ఉంటాయి. కొందరు పిల్లలకు మెల్లకన్న ఉండడం వల్ల ప్రిజమ్ లెన్సులు ఉపయోగిస్తారు. కంప్యూటర్లు, మొబైల్స్ నుంచి వచ్చే హానికర బ్లూ రేడియేషన్ను తగ్గించుకోవడానికి మాత్రం బ్లూ లైట్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. అయితే సిస్టమ్ స్క్రీన్ అనేది మనకిప్పుడు కంటి చూపునకు సమానమైన ఎత్తులో ఉండాలి. కిందికి లేదా పైకి ఉండకుండా చూసుకోవాలి. కళ్ళద్దాలను తుడవడానికి మైక్రోఫైబర్ వస్త్రాన్ని లేదా నూలు పోగులు లేని మెత్తటి వస్త్రాన్ని మాత్రమే వాడాలి. వేరే దుస్తులు, టిష్యూ పేపర్లు ఉపయోగిస్తే మాత్రం లెన్స్పై గీతలు పడతాయి. సరిగ్గా సరిపోని ఫ్రేమ్లు లేదా తప్పుడు పవర్ ఉన్న కళ్ళద్దాలు మాత్రం వాడవద్దు. ఇలా వాడితే ముఖ్యంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే వాడాలి. లేదంటే తలనొప్పి, ముక్కు, చెవులు లేదా కనతల చుట్టూ గట్టిగా నొక్కడం వల్ల అసౌకర్యం, నొప్పిగా కలుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది మనయాస. మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరైన సినిమా పాటలు. ఆషాఢమాసం ఇయల అంటే జూలై 17 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో వచ్చే నెల 4వ నెల ఆషాఢం. శూన్యమాసంగా పిలిచే ఈ కాలంలో ఏ శుభకార్యాలు తలపెట్టకపోయినా ఆధ్యాత్మిక సాధనకు మాత్రం దీన్ని మించింది లేదు. పౌర్ణమి తిథి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ నెలకు ఆషాఢం అనే పేరు వచ్చింది. ఇక ఈ నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడట. అందుకే ఆ రోజును తొలి ఏకాదశిగా శయన ఏకాదశిగా పిలుస్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలంలో చాతుర్మాస దీక్షను కూడా అనుసరిస్తారు. అదేవిధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన ఈ రోజున జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను శక్తి కొద్దీ సత్కరించడం ఓ సాంప్రదాయం. అసలు ఆషాఢమాసం అంటేనే ఎన్నో రకాల ఆధ్యాత్మిక పండుగలకు నిలవు.

0: మహావిష్ణువు జగన్నాథుడిగా దర్శనమిచ్చే మహిమాన్విత క్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో కూడా ఇయ్యాలనే సుభద్ర బలభద్రులతో కొలువైన ఆ జగన్నాథుని ఊరేగించే రథయాత్ర వేడుక షురు అయింది. మళ్ళీ అదేవిధంగా మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో కొలువైన పాండురంగుని ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు భక్తులు దర్శించుకునే తీరును కూడా ప్రస్తావించుకోవాల్సిందే. అది కూడా ఈ నెలలోనే. ఏకాదశికి దాదాపు 21 రోజుల ముందు నుంచే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి లక్షలాది భక్తులు కాలినడుకున పండరీపురానికి చేరుకుంటారు. ఇక తెలంగాణలో ఈ ఆషాఢంలోనే లోకాలను పాలించే జగన్మాత రూపాలైన మహంకాళి, సింహవాహిని, జగదాంబికతో పాటు గ్రామదేవతలకు బోనాలు నివాదిస్తారు. ఈ సమయంలో పుట్టింటికి చేరుకునే అమ్మవారికి శక్తి కొద్ది సారి సమర్పించాలని భక్తుల నమ్మకం. మట్టికుండల్లో అన్నాన్ని వండి దేవికి నివేదించడమే బోనంలోని పరమార్థం. ఇక ఈ నెలలో మహిళలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవడం తెలిసిందే. వర్షాలు పడే ఈ కాలంలో తేమ వల్ల చర్మవ్యాధులు రాకుండా ఉండేందుకే ఔషధ విలువలు కలిగిన గోరింటాకును పెట్టుకుంటారు.
1: అరే ఇన్కొరబై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సులపానంతో సోపతికి దావతి ఇవ్వాలని పప్పతి పట్టినం జరభద్రంగా ఎల్లి రాబిటో.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన ఎల్నినో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుందనే చెప్పవచ్చు. గత 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బలమైన ఎల్నినోగా ఇది మారనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత దృష్ట్యా వాతావరణ శాస్త్రవేత్తలు గార్జిల్లా ఎల్నినో అనే పేరును పెట్టారు. కొద్ది నెలల క్రితం వరకు లానినా ప్రభావంతో చల్లగా ఉన్న పసిఫిక్ ప్రాంతంలో ఇప్పుడు అనూహ్యమైన మార్పులు చేసుకుంటున్నాయి. అత్యంత శక్తివంతమైన ఎల్నినోలో ఇది ఒకటిగా పిలిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివలన భూతాపానికి దగ్గరి సంబంధం లేకపోయినా కూడా భూమి ఇప్పటికే వేడెక్కి ఉండడంతో ఎల్నినో వేడితోడై ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై నుంచి ఆగస్టు మధ్య నెలల్లో వర్షపాతం బలహీనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ జూన్ జూలైలో చాలా తక్కువ శాతం వర్షపాతం నమోదయ్యింది. ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటలు తీవ్రంగా ఈ పంటలపై ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువగా రైతన్నలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ అంచనాలు ఆందోళన కలిగించినప్పటికీ వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయని, అయితే ఎక్కువగా అనవసరమైన భయాలకు లోను కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. రైతన్నలు నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుకునే మిల్లెట్స్ పంటలు ఇటువంటివన్నీ పాటించాలి.

ఇవి ఇయాల్టి హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. రేపు రాత్రి 8 గంటల నుండి హుషారు కార్యక్రమంలో మరిన్ని జోరైన సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:45 కా వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സു നിണ്ട ബാസരിച്ചു ചക്കനി സാഹിത്യ വചന രചനല నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు, చదివినది ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను స్వయం ప్రకాశం అనే కలం పేరుతో రచనలు చేసేవాడు. వెల్దుర్తి కథలు కొన్ని జమైనవి కానీ పుస్తకంగా రాలేదు. కథలేగాక నాటికలు, బాలగేయాలు కూడా రచించాడు. దయ్యాల పన్గడ అనే నాటిక ఆయన రాసిందే. ప్రేమ్చంద్, దాశరథి ఆయన అభిమాన రచయితలు. మెదక్ జిల్లాకు చెందినవారు. 1914 జన్మించిన వెల్దుర్తి మాణిక్యరావు హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్రను కూడా రచించినాడు. ఇప్పుడు వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ఎయిర్ మెయిల్ కథానిక నుంచి ఒక ఖండిక. పూర్ణిమ లే తెల్లవారొచ్చింది. టాంగా, రిక్షాల సందడి కూడా మొదలైంది. పాపను తర్వాత లేపుదాం గాని. రామం భార్యను మేల్కొల్పుతున్నాడు. అత్తవారు బొంబాయిలో ఉద్యోగరీత్యా ఉంటున్నారు. రాత్రి 3 జాములు మెలకువతో ఉండటం వల్ల పూర్ణిమకు నిద్రమబ్బు వీడలేదు. అబ్బా, ఏమి తొందరండి, ఏదీ చెయ్యి చూతాం. కుడి చెయ్యి ఎవరిమ్మన్నారు? పూర్ణిమ రామం ఎడమ చెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టి ఎడమ ముంజేతిని ఎడమ చెవి దగ్గరికి పొనిచ్చి టక్ టక్ టక్ అన్నది కొంటెగా. పెదవులు నవ్వుల పువ్వులు విసురుతున్నట్లు, కండ్లు వలపు జల్లులు చల్లుతున్నట్లు రామం కనిపెట్టాడు. అట్లంటే ఏమిటన్నట్టు అని ప్రశ్నించింది. ఏమైనట్లో నీవే మొదలు చెప్పు. మీరు నీ కనుచూపు మేరలో లేనంతసేపు నా గుండె ఇట్లా కొట్టుకుంటుంది అన్నమాట. జీవామృతము ఒక్కొక్క చుక్క ఆవిరై అదృశ్యమవుతున్నది అన్నట్టు. ఎప్పుడూ వేదాంతమే నీకు. ఇప్పుడే కదూ పున్నమ తెల్లవారింది. రాత్రి 9 నుండి 4 వరకు గడియారపు ప్రతిగంట మూతలో హెచ్చరికను గమనిస్తున్నాను. పైన చూదామా చందమామ నిండు వెలుగుతో పరిగెత్తుతున్నాడు. ఓ కళ తగ్గించుకోవడానికి ఎంత తొందరపడుతున్నాడో అతను. ఇటుపక్కలో చూతామా పూర్ణిమ ప్రయాణపు ఘడియలు సమీపిస్తున్నవి నా హృదయాన్ని. అవును పాపం, కలత చెందిస్తున్నవి కదూ అని పూర్ణిమ అందుకున్నది. ఇద్దరూ తమ్ము తాము మర్చిపోయినారు ఒక అరగంట సేపు. నా స్నానమైంది, ఉపహారం గిన్నెల్లో సిద్ధంగా ఉన్నది. ఇదిగో ఈ డబ్బాలో 50 రవ్వ ఉండలు, ఈ బుట్టలో తయారుగా కలిపిపెట్టిన అటుకులు, టిఫిన్ క్యారియర్లో వరుసగా బజ్జీలు, పూరీలు, చేగోడీలు. ఇవి ముగిసే వరకు ఉండలకు చెయ్యి పెట్టవద్దు. హోటల్ పలహారం తింటే ఒట్టు. చీర కట్టుకుంటూనే ఒట్టు పెడుతూ ఉన్న పూర్ణిమను రామం కళ్ళ నిండా చూసుకున్నాడు. అట్లే చూస్తూ చిత్తరువు వలె నిలిచినాడు. అయ్యో మిమ్మల్ని అడగకుండానే అని గునుసుకుంటూ రామాన్ని పూర్ణిమ సామాను గదిలోకి తీసుకుని వెళ్ళింది. పెట్టె విప్పింది. చెప్పండి, ఏది కట్టుకోవాలో అన్నది. ఒకటొకటి మడతలు విప్పుతున్నది. రామం చూస్తూ ఉన్నాడు. ఆకుపచ్చని చీర, ప్రకృతి కన్య కోయిల కూతలతో కట్టుకునేది. వెన్నెల కన్నా చల్లనిదేమో అనిపించింది. ఎంచి 50 దుకాణాలు తిరిగి ఉభయులు మెచ్చి తెచ్చుకున్న చీర అది. సీమంతన్నాడు కట్టుకోవడం జరిగింది. ఆనాటి దినచర్య జ్ఞాపకం వచ్చింది. తలూపినాడు రామం. మడత విప్పింది పూర్ణిమ. మొగిలిరేకుల వాసన గుప్పుమన్నది. ఎండు వరగైన 2 మొగిలిరెక్కలు రామం ముఖం మీద పడ్డవి. ఒళ్ళు జలధరించింది. వాసన మొగలిరెక్కలు చూసేసరికి ఎందుకో ఏమో గుండె దడదడమన్నది. పెరిగి పెద్దనయ్యే పచ్చరంగు కావాలంటే ఈ ఎండిన పూరెక్కలేమిటి అనే భావం మెరుపు వలె వచ్చింది, పోయింది. నాన్నా, నాకు పూల అంగి కావాలి అంటున్న అమ్మాయిని ఎత్తుకొని బనారసీ బూటాల ఆకుపచ్చ ఫ్రాకు వెతికి తొడిగినాడు. నవ్వుతున్న అమ్మాయిని చెరోచెంపా ముద్దు పెట్టుకున్నారు. ప్రొద్దున స్నానం చెయ్యగానే కుంకుమ పెట్టుకుంది పూర్ణిమ. సీసాల కుంకుమ, కలర్ కుంకుమ, సీమ కుంకుమలకు బదులు సాయంత్రం ముస్తాబయ్యేప్పుడు కుంకుమ భరిణి పెట్టిన చోట లేదు. విచారాన్ని కనబడనీయకుండా అనచి సీమ కుంకుమతో నుదుట బాలచంద్రుని దిద్దుకొని ఏమంటున్నారు అన్నట్టు రామం వైపు చూసింది. ఉపహారానికి పదమన్నాడు రామం. మామూలు ప్రకారం కాఫీ గిన్నె అమ్మాయి ముందు పెట్టి ఇంట్లో చేసిన బిస్కెట్లు అందించింది. తాము బేసిన్ లడ్డూలు వడ్డించుకున్నారు. అది కావాలని పట్టుబట్టింది 3 ఏండ్ల సుధా. నీకు సరిపడదు, తినకూడదు అని తల్లి బుజ్జగించింది. కావాలని కాళ్ళు రాసింది సుధా. అంతటితో 2 కాఫీ కప్పులు పగిలినాయి. ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ రచించిన కాళేశ్వర ముక్తేశ్వర శతకం నుండి కొన్ని పద్యాలు.
శ్రీరుద్రాద్భుత క్రోధ చాపశర సంశయవార్థినై శంకరాఘోర నిర్మల పార్వతీశ శుభముల్ గోర్పన్ ధనుర్భానమున్ ప్రేరేపించగ సత్యవాక్పటిమకై భీమేశ్వర నమస్కారం మంటిని దైత్యనాశకర శ్రీకాళేశ ముక్తీశ్వర. బిల్వం ఒక్కటి వెట్టి మొక్క నిను సంప్రీతిన్ స్మరించన్ మదిన్ గొల్వన్ నామ సహస్రపాఠముల చేకూరెన్ మహాసంపదల్ మొల్వన్ మానస పుష్పవాటికన సమ్మోహించి సద్భక్తి చెంగల్వల్ పూసెను దివ్యవర్ణముల శ్రీకాళేశ ముక్తీశ్వర. దక్షుండో క్రతు నిర్వహింప సుతయౌ దాక్షాయనిన్ పిల్వకన్ వీక్షింపన్ సతిజేర తండ్రియట సంక్షేమంబు నాశించక నుక్షంబెక్కడి నిన్ను దిట్ట సతియా హోమంబులో దూకగన్ కక్షన్ దక్షుని చంపి రక్షకుడవౌ కాళేశ ముక్తీశ్వర. సిరినా విష్ణువు శ్వేతహస్తి తరువున్ చేకొన్నవాడింద్రుడున్ హరిపంచన్ సుధ దేవతలకు అభాగ్యంబయ్యే దైత్యాలికిన్ పరమేశ నిను గుర్తెరుంగుట సంభావించు బ్రహ్మాదులున్ గరలంబిచ్చిరి నీకు న్యాయమిదియ కాళేశ ముక్తీశ్వర. పరిపక్వంభగు భక్తిమానవులలో పండించగన్ కోరుచున్ గిరిజానాథ విశిష్టదైవతముగా కీర్తించితిన్ ప్రోవర వరద సంగమ తీరవాస మది నీకవశ్యంబుగా జేతురా కరిపూజన్ కరుణించు రీతిగనరా కాళేశ ముక్తీశ్వర. కన్నెల్ వృద్ధులు బాల యవనులు నిన్ కైమోడ్చి మృక్కంగ ఆపన్నుల్ వేడగ కోరినన్ని వరముల్ వర్షించు భోళా శివ వన్నెల్ నిండగ ద్వాదశేశ్వరుడవై వైశిష్ట్యమున్ బొందే నీ కన్నుల్ మూడును జ్యోతిరూపములు శ్రీకాళేశ ముక్తీశ్వర. రాసిన్ చిన్నది దక్షిణాదివరమై రాణించు కాళేశ్వరం ఆశీర్వాదములిచ్చే భక్తతతి దివ్యాదర్శ శీర్షంబుగన్ ఈశానా స్మరణైక ముక్తిపతి నీవేలంగ భక్తాళికిన్ కాశీకంటెను మిన్నయ్యనిది శ్రీకాళేశ ముక్తీశ్వర. శ్రీమోక్షంబును కాళహస్తికి గతుల్ సిద్ధించే కన్నప్పకున్ ధామం బందే మహేష మూఢులకు నీ దాక్షిణ్యమే దిక్కు మా క్షేమంబెప్పుడు నీవే చూడు నిను సంక్షిప్తంబుగా వేడెదన్ క్షామంబున్ ధరజేరనీయకుము శ్రీకాళేశ ముక్తీశ్వర. ఆసల్దీరెను సంతుగల్గె క్షణమే యాచింప పాపాదులన్ వాసెన్ భక్తుడు జ్ఞానమార్గమున సంభాషించే దివ్యజ్ఞుడై భాషించెన్ నిను గొల్చినంతటన సౌభాగ్యంబు వర్ధిల్లగా కాసుల్ రాల్చి ప్రసన్నతన్ గురియు శ్రీకా

0: ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యారావు వచన రచనల నుండి ఓ ఖండిక ప్రముఖ కవి డాక్టర్ మాడుగుల భాస్కర శర్మ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు ప్రసారమైన వాసరిచులు కార్యక్రమం తిరిగి 8:30 పునః ప్రసారం అవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో ముందుగా విందాం BV No.1 సినిమా నుండి ఈ పాట. 1999 డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా BV No.1. ఈ సినిమా 1995 వచ్చిన తమిళ చిత్రం సతీ లీలావతికి రీమేక్. ఈ సినిమాలో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్, టాబు మరియు సుష్మితా సేన్ ప్రధాన పాత్రలను నటించారు. సినిమాకి సంగీతాన్ని అందించింది అను మాలిక్.

ఇది వనయస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం 1992లో వచ్చిన సినిమా కల్కి ఆవాజ్. ఈ సినిమాలో ధర్మేంద్ర, రాజ్ బబ్బర్, అమృతా సింగ్, ప్రతిభా సింహ మరియు రోహిత్ భాటియా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి బల్దేవ్ రాజ్ చోప్రా, రవి చోప్రా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ఆశా భోస్లే, కుమార్ సను పాడిన ఈ పాట విందాం. సంగీతాన్ని అందించిన వారు నదీం శ్రావణ్.

ఇది 100.2 FM మనస్సు నిండా. ఫిల్మీ గానిలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. చివరగా విందాం త్రిమూర్తి ఫిల్మ్స్ బ్యానర్పై వచ్చిన 1994లో విడుదలైన సినిమా మొహరా. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్ ప్రధాన పాత్రలు నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి కుమార్ సను, అల్కా యాగ్నిక్ పాడిన ఈ పాట విందాం.

ఫిల్మీ గానీలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతోంకి బహార్ పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం శైలజా దేశపాండే గాత్రం. మహారాష్ట్రలోని పర్భనికి చెందిన శ్రీమతి శైలజా దేశపాండే ఆదిలాబాద్లోని దేశపాండేల కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది. మధుర కంఠం గల శైలజా దేశపాండే సంగీతంలో MA అలంకార పట్టాను గాంధర్వ మహావిద్యాలయం నుండి పొంది కచేరీలు చేస్తున్నది. ఆదిలాబాద్లోనూ చుట్టుపక్కల జరిగే సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఔత్సాహిక విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పుతూ వారిని పరీక్షలకు కూర్చోబెడుతున్నది. శైలజా దేశపాండే భర్త సతీష్ దేశపాండే తబలిస్టుగా ఆవిడకు పక్క వాయిద్యం అందిస్తారు. వీరిద్దరూ కలిసి చేసే కచేరీలకు శ్రోతలు మంత్రముగ్ధులవుతారు. ఇలాంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం శైలజా దేశపాండే గాత్రం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శైలజా దేశపాండే గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపోచమ్మ ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మధురిమా హాయ్ అయినా మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ఇవాళ్టి కార్యక్రమంలో ముందుగా విందాం ఏం మాయ చేసావే సినిమా నుండి కార్తిక్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హాయైన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల అంటూ సాగే ఈ పాట శ్యామ్ సింహరాయ్ సినిమా నుండి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలవారిన ఈ పాట అనురాగ్ కులకర్ణి పాడగా ఇప్పుడు విందాం.

ഇത് ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటల్ని. స్నేహితులు కష్టకాలంలో ఆసరాగా నిలిచి సహాయం చేయడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపరుస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయితనిచ్చి నిస్వార్థంగా అర్థం చేసుకునేవాళ్లే నిజమైన స్నేహితులు. ప్రపంచమంతా మనల్ని విడిచిపెట్టినా ఆ స్నేహితుని అందించే చేయి మాత్రం ఎప్పటికీ మనల్ని సరైన దారిలో నడిపిస్తూనే ఉంటుంది. స్నేహితుల గొప్పతనం గురించి వచ్చిన తెలుగు సినిమాలో ఎన్నెన్నో. ఇప్పుడు అలాంటిదే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2012 విడుదలైన ఈ సినిమా నుండి ఇప్పుడు శ్రీరామచంద్ర పాడిన ఈ పాట విందాం.

ఇది మన యాసా మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మధురిమలో ఇప్పుడు విందాం తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామూర్తి గారి

అర్థవంతమైన ప్రేమ గీతానికి స్వరబ్రహ్మ మణిశర్మ గారు సంగీతాన్ని స్వరపరిచారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున అందాల నటి సౌందర్య కలిసి నటించారు. అదే ఆజాద్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఈ పాట విందాం.

ఇవి ఇయాటి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మరిన్ని మధుర గీతాలను వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్లో ఆకాశం నిర్మలంగా ఉండే, పగటిపూట ఎండ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

రేపు 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు 10:00 ఎడుంబావుకి తిండితో మనం

అల్లనేరేడు పండ్ల ప్రాముఖ్యత, వాటిలో పోషకాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో పి అశోక్ పెట్టిన ముచ్చట, ఇంకా పాటల సింగిడి వేటూరి బాసరా IIIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర ప్రసంగం, ఇంకా కవితా శీర్షికన పి పవన్ కుమార్ స్వీయ కవితలు ప్రసారమవుతాయి. కథిందాం కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మంచికే గెలుపు కథ, అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి నిలువెత్తు నిజాయితీ కథలు ప్రసారమవుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపు జమట్టు 5:45 మరో గమ్యం మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 విస్తరణ అధికారి కొండేరి స్వరాజ్యలక్ష్మితో కే లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం కొలం భాషలో పాడిన ప్రేమ పాటలు, అట్లనే గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన కొలాం పెళ్లి పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:30 కోళ్లలో వచ్చే వ్యాధులు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా పత్తి పంట తొలిదశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగరాజుతో పి అశోక్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతాయి. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:02 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:50 FM 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.